0: పేరు మంచి బుద్ధులు జ్ఞానంగు మంచి నడక.
1: పీపుల్ ఆస్పైర్ టు హ్యావ్ ఎ గుడ్ టైం, పవర్ అండ్ అథారిటీ అండ్ ఎ గుడ్ లైఫ్, బట్ దే డు నాట్ విష్ టు హ్యావ్ గుడ్ కాండక్ట్, నాలెడ్జ్ అండ్ గుడ్ ఐడియాస్.
0: పొందుగ పాదములిచ్చినదెందుకో, పొందుగ పాదములిచ్చినదెందుకో అందరికీ తెలుసు.
1: Do all people know why the two legs have been given?
0: పొందుగ పాదములిచ్చినదెందుకు సందుకొందులను తిరుగుటక?
1: Is it to wander aimlessly in the streets?
0: కాదు కాదు, నందివాహనుని మందిరమునకు ఎదించుటకై అందించినవి.
1: నో నో, ది లెగ్స్ హావ్ బీన్ గివెన్ ఇన్ ఆర్డర్ దట్ దే మే వాక్ అప్ టు ద టెంపుల్ ఆఫ్ నందివాహన ఈశ్వర అండ్ ఆఫర్ ద వర్షిప్.
0: కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: డూ యూ నో వై ఐస్ హావ్ బీన్ గివన్?
0: అన్నీ చూచేటందులక?
1: ఈజ్ ఇట్ టు లుక్ ఆల్ అండ్ సండ్రీ థింగ్స్?
0: కాదు కాదు.
1: నో, నాట్ అట్ ఆల్.
0: కైలాసవాసుని కన్నులారగాంచేందుకు?
1: ఇట్ ఈస్ టు సీ టు ది సాటిస్ఫాక్షన్ ది ఫుల్ హార్ట్ ది కైలాసవాస పరమేశ్వర.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈనాడు దేశములకు కావలసినటువంటిది ఆదర్శం.
1: టుడే వాట్ ది నేషన్ నీడ్స్ ఈజ్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్.
0: ఆదర్శమే సాంఘిక ఆదర్శము, సాంఘికమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ఈనాడు లోకమునకు అత్యవసరము.
1: వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది వరల్డ్ టుడే ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ విచ్ కెన్ సెట్ ది సొసైటీ రైట్ అండ్ విచ్ కెన్ లీడ్ ది సొసైటీ ఆన్ ద రైట్ పాత్.
0: ఒక్కొక్క విషయమునందు, ఒక్కొక్క రంగమున ఒక్కొక్క వ్యక్తి ఆదర్శప్రాయుడు కావచ్చు.
1: దేర్ కుడ్ బి వన్ పర్సన్ హూ కుడ్ బి హెల్డ్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ హ్యూమన్ లైఫ్.
0: కానీ అన్ని రంగముల యందు కూడాను ఆదర్శప్రాయుడైనటువంటి యొక్క వ్యక్తి ఈ లోకంలో అరుదు.
1: బట్ ఇట్ ఈజ్ ఎ రేరిటీ టు హ్యావ్ వన్ సింగిల్ ఇండివిజువల్ హూ కెన్ బి హెల్డ్ యాజ్ ఎన్ ఐడియల్ అండ్ ఎ మోడల్ ఫర్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్.
0: అది ఒక్క దైవమునక మాత్రమే తప్ప అన్యులకు ఇది అలవడదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ డివినిటీ అండ్ ఫర్ నన్ ఎల్స్.
0: రాజకీయముగా, సాంఘికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఆదర్శమును నిరూపించి లోకమునకు అనేక విధములైనటువంటి యొక్క ప్రేమతత్వమును ప్రచురింపజేసి తాను దివ్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ.
1: పొలిటికలీ, సోషియలీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ స్పిరిచువలీ, ఇట్ ఈస్ ఓన్లీ కృష్ణ హూ హ్యాస్ హెల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: కృష్ణుడు కేవలము యుద్ధోన్మాది అని, కేవలం ప్రేమశీలుడు కాదని అనేక మంది వాదోపవాదములు చేసుకుంటుంటారు.
1: Quite a few people go on arguing that Krishna is one who was mad after setting the war and not the one who had love in his heart.
0: Shantikamudu Krishna.
1: Krishna was a lover of peace.
0: Atti Bhagavat Tattvamu andariki gurtinchukovadaniki veelu kaadu.
1: It is not possible for every individual to recognize such divinity.
0: Eenadu దైవమును దైవముగా విశ్వసించి ఆరాధించటం మాత్రమే నేర్చుకున్నారు, కాని దైవం నందున్నటువంటి యొక్క ఆదర్శప్రాయమైన మానవత్వాన్ని గుర్తించుటకు ప్రయత్నించటం లేదు.
1: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ గాడ్ ఈస్ బీయింగ్ వర్షిప్డ్ ఓన్లీ యాజ్ గాడ్, బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రికగ్నైజ్ ఎన్ ఎగ్జాంపుల్ విచ్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ ప్రాక్టీస్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ సచ్ డివినిటీ.
0: మానవ మధ్య జన్మించి మానవాకారమును ధరించినటువంటి మాధవుని ఎందుకు కూడాను మానవత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవులు సార్థకం కాగలరు.
1: వీ కెన్ జస్టిఫై అవర్ ఎగ్జిస్టెన్స్ అండ్ అవర్ లైఫ్ ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ the humanness in the divinity which has taken its incarnation in the midst of human beings.
0: కృష్ణుడి యందు ఈ మానవ ఆదర్శప్రాయమైనటువంటి యొక్క చిహ్నలు ఎక్కడెక్కడ ఉన్నవని మనం కొంత విచారించాలి.
1: Let us just examine how such ideals of humanity are found in Krishna.
0: మహాభారత యుద్ధం భయంకరంగా జరుగుతున్నది.
1: The Mahabharata war was fought, which is found in such divinity.
0: మానవ మధ్య జన్మించి మానవాకారమును ధరించినటువంటి మాధవుని ఎందుకు మానవత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవులు

0: ఇప్పుడు ఒక్కొక్క వైపున జొరబడి యుద్ధంలో ప్రవేశించారు పాండవులు.
1: పాండవాస్ ఎంటర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ టు వేజ్ ద వార్.
0: ధర్మజుడు కర్ణుని ఎదుర్కొని అందులోపల అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములు జరుపుతూ ఉన్నారు.
1: ధర్మజ ఎంటర్డ్ ఇన్ టు ద వార్ టు ఫైట్ అండ్ హీ ఫాట్ ఫియర్స్లీ అండ్ విత్ ఆల్ ఫోర్స్.
0: కానీ కర్ణుని యొక్క అస్త్రములకు ఓర్వలేక చిన్నా భిన్నంగా చెదిరిపోతుండది పాండవుల యొక్క సైన్యం.
1: The armies of Pandavas was feeling a little helpless, not being able to face the arrows and the weapons coming from Karna.
0: Dharmaja kudano alisipoyadu.
1: Dharmaja also got exhausted.
0: Atanlo poradeetundi shakti samarthyamulu chalakshanamulaku sallagellutu vachindi.
1: Gradually and moment after moment he lost all the power to fight.
0: Sainyamu naludisila parivettipoyaru.
1: The armies began running in all the four directions.
0: Leka Dharmajudu kudanu tana gudaramunaku vellaadu.
1: Not being able to do anything else, Dharmaja also withdrew himself and went back.
0: Ee parabhavunu sahinchukoleka ugrudai aneka vidhamulu kudanu baadapadutunnadu Dharmajudu.
1: Dharmaja, not being able to accept this defeat, was feeling very bad about himself.
0: Intalo Arjunudu praveshinchadu.
1: At that point of time Arjuna entered the tent.
0: Arjuna chudagane mandipadadu Dharmajudu.
1: When Dharmaja saw Arjuna, he was very much upset.
0: Krodham cheta Arjuna paina virukupadadu.
1: Charged with full of anger, Dharmaja began just addressing Arjuna.
0: Nee shakti samarthyamulu nee gandivam yokka shakti nirupayogamani nindinchadu.
1: He accused Arjuna that all your powers and prowess, even your gandiva, was a sheer waste.
0: Inka aneka vidhamulaga kudanu Arjuna nindinchadaniki prayatninchadu.
1: He began accusing Arjuna in a many more ways.
0: Arjuna sahinchukoleka gandivam netti Dharmajuni kottadaniki prayatninchadu.
1: Not being able to bear this kind of accusations, Arjuna raised gandiva and was about to beat Dharmaja with it.
0: క్షణములోనే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: ఇన్ ద మోమెంట్ కృష్ణ అపియర్డ్ దేర్.
0: అర్జునుని ఓదార్చాడు.
1: కృష్ణ కన్సోల్డ్ అర్జున.
0: అర్జున, నీ యొక్క అన్నయ్య అనేటువంటి ధర్మజుణ్ణి ఈ విధంగా అవమానపరచడం న్యాయం కాదు.
1: కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఫర్ యూ.
0: పెద్దలను గౌరవించటము,
1: గివింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ద ఎల్డర్స్,
0: వారి యొక్క గౌరవాన్ని నీవు అందుకోవటం,
1: and receiving respect also from the elder.
0: ఇది సోదరుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is a very important feature of brother.
0: నీ లక్ష్యాన్ని నీవు విస్మరించి
1: giving up your own goal and your own
0: వ్యక్తిగతమైనటువంటి యొక్క వాక్కులకు మాత్రమే నీవు ద్వేషమును పెంచుకొని
1: you are developing enmity on the basis of certain worldly
0: పెడమాటలు పట్టడం న్యాయం కాదని అర్జునుకు చక్కగా బోధించాడు.
1: Krishna taught Arjuna in a nice way that this is not proper for you to follow.
0: Dharmaja lopala pampadu.
1: Krishna sent Dharmaja back into the tent.
0: Inka aneka vidhamulaga kudanu Arjunni odarchi adaniki chakkani dharma bodhanalu bodhinchadu.
1: Krishna consoled Arjuna in a number of ways and offered a number of moral principles which Arjuna has
0: sari Krishna vakyamulu alakinchi Arjunudu kudanu shantudai tana gudaramlo taniki vellaadu.
1: Heeding the words of Krishna, Arjuna also withdrew himself and went back to his tent.
0: Intalo Krishnudu Dharmajudu unnatvanti yokka gadiki velli Dharmajudu vicharamto undinatvanti samayamulu puraskarinchi chusukoni Dharmajudu padamulu rendu gattiga pattukunnadu Krishnudu.
1: Meanwhile Krishna entered into the tent of Dharmaja and saw him in a thoughtful mood and bent down and held Dharmaja's feet firmly.
0: ధర్మజ, పెద్దవాడైనటువంటి నీకు ఈ విధమైనటువంటి యొక్క నిందలు నీకు మంచిది కాదు.
1: బీయింగ్ ది ఎల్డెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు అక్యూజ్ అర్జున లైక్
0: సోదరుడైనటువంటి అర్జునుని నీవు దూషించడం మంచిది కాదు.
1: అక్యూజింగ్ అండ్ క్రిటిసైజింగ్ అర్జున హూ ఈజ్ యువర్ బ్రదర్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ అండ్ ప్రాపర్ ఫర్ యూ.
0: ఏదో నీకు ఆవేశంతో పాడినటువంటి మాటలే కానీ ఇది అన్యము కాదు.
1: Under the pressure of anger you must have uttered these words.
0: దేశానికి ఆదర్శవంతంగా నిరూపిస్తున్నటువంటి పాండవుల యొక్క సోదర లోపల ఈ ప్రేమతత్వం చిన్న భిన్నం కాకూడదు.
1: Among Pandava brothers who have been holding themselves as an example for the world, they should not adopt this particular way.
0: పాండవులు ఆదర్శపుత్రులు,

0: ఆండవాస్ ఆర్ ఐడియల్స్.
1: ఇలాంటి సార్థక నామాన్ని నీవు నిలుపుకోవాలి.
0: యూ హావ్ టు జస్టిఫై దిస్ టైటిల్ విచ్ హస్ బీన్ కన్ఫర్డ్
1: ఆన్ యు. దక్షిణమే వెళ్లి అర్జునుని క్షమాపిచ్చని వేడుకోమన్నాడు.
0: హి అడ్వైజ్ ధర్మజ గో ఇమ్మీడియట్లీ టు అర్జున అండ్ ఆస్క్ ఫర్ హిస్ ఫర్గివ్నెస్.
1: ఈ బోధనలు ఈ దృశ్యమును చూచి ధర్మజుడు కంటిన్యూ కాచాడు.
0: ధర్మజ లుక్డ్ అట్ దిస్ పర్టికులర్ హోల్ సిచ్యుయేషన్ అండ్ షీ షెడ్ టీయర్స్.
1: స్వామి, లోకాధారకుడైనటువంటి యొక్క ఆరాధకుడైనటువంటి నీవు ఈ తుచ్చుడైనటువంటి నా పాదములు పట్టుకోవటం చాలా అవమానంగా ఉన్నది నాకు.
0: హి అడ్రస్ కృష్ణ, స్వామి, యూ హూ ఈస్ వర్షిప్డ్ బై ది ఎంటైర్ వరల్డ్ హోల్డింగ్ మై ఫీట్ ఈస్ రియలీ నాట్ ప్రాపర్ స్వామి.
1: నన్ను క్షమించమని తన పాదములు పట్టి ప్రార్థించి తక్షణమే కృష్ణుని యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని అర్జునుడి దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకుని తమ్ముడా నన్ను క్షమించమని ప్రార్థించాడు.
0: He fell at the feet of Krishna, asked for forgiveness of Krishna, immediately went to Arjuna, held his feet and just said, brother, forgive me for what I have done.
1: Bhagavantuni yokka drishti yandu chusinatvanti variki ivi chaala alpanga chostuntai.
0: Seeing from the point of view of God and divinity, these things look trivial and
1: small. Bhagavantudaina Krishnudu ee vidhamainatvanti yokka alpa vishayamlo praveshinchadamu idi sari kadani kudanu kontamandi nindinchavachunu.
0: Some people may comment that Krishna, who was divinity, should not have interfered into such small trivial matters.
1: Kani bhagavantuni endukunnatvanti yokka manava adarshamalanu ilanti chinna chinna vishayam nandukodanu taru nirupinchi bodhisthu untadu.
0: But Krishna showed and demonstrated and proved the human ideals which will be there in divinity itself.
1: Bhaktulapaina unnatvanti prema anmadam valla prema anuragam chetanu అనేక విధములైనటువంటి చేయరాని పనులు కూడా భగవంతుడు చేస్తూ ఉంటాడు.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ లవ్ విచ్ డివినిటీ హ్యాస్ టువర్డ్స్ డివోటీస్ హీ అండర్ టేక్స్ టు డూ సర్టన్ థింగ్స్ విచ్ అదర్వైజ్ వుడ్ నాట్ హావ్ బీన్ డన్.
1: స్వార్థరహితమైనటువంటి కర్మలు,
0: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్
1: లోక కళ్యాణమునకై ఆచరించేటువంటి కర్మలు,
0: దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ మెంట్ ఫర్ ద
1: సమాజంలో ఆదర్శాన్ని నిరూపించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి కర్మలు,
0: దీస్ ఆర్ ఆల్ సేక్రెడ్ యాక్షన్స్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది సొసైటీ.
1: అలాంటి మానవులకు ఆదర్శవంతాన్ని నిరూపించటకై భగవంతుడు కూడాను అల్ప విషయం ఎందుకు కూడాను ప్రవేశించి అనంతమైనటువంటి బోధనలు సలుపుతూ ఉంటాడు.
0: గాడ్ ఆల్సో ఎంటర్స్ ఇన్ టు ద హ్యూమానిటీ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ స్మాల్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఐడియల్ ఫర్ ద హ్యూమానిటీ అట్ లార్జ్.
1: కనుక దైవము కేవలము వినయ విధేయతను కూడా నిరూపిస్తూ ఉంటాడు.
0: గాడ్ ఆల్సో ప్రూవ్స్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: సమయం వచ్చినప్పుడు తాను నిర్దాక్షిణ్యంగా కూడాను కఠినంగా కూడాను మాట్లాడుతుంటాడు.
0: షుడ్ అన్ అకేషన్ అరైజ్ హీ ఈస్ ప్రిపేర్డ్ టు టాక్ కరెక్ట్లీ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎ వే
1: ఉన్న సత్యాన్ని స్పష్టంగా విన్నవిస్తూ ఉంటాడు.
0: హీ ఈస్ ప్రిపేర్డ్ టు డిక్లేర్ ద ట్రూత్ ఇన్ ది క్లియర్ వే అండ్ ఇన్ అన్మిస్టేకబుల్ ఫామ్.
1: దానంతరము ధర్మజుడు రాజసూయ యాగం చేయాలని సంకల్పించుకున్నాడు.
0: ఆఫ్టర్ విన్నింగ్ ద వార్ ధర్మజ అండర్టుక్ టు డూ రాజసూయ యాగ.
1: కానీ ప్రజలందరూ కూడా దీనికి అంగీకరించారు.
0: ఆల్ ద సిటిజన్స్ వర్ హ్యాపీ అబౌట్ ఇట్.
1: గురువులైనటువంటి వశిష్ఠ విశ్వామిత్రులు కూడా అంగీకరించారు.
0: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో అగ్రీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
1: ఋషులందరూ కూడా ఈ అశ్వమేధ యాగములకు సమ్మతించారు.
0: ఆల్ ద రిషీస్ గేవ్ దర్ కన్సెంట్ ఫర్ దిస్ యాగ.
1: కానీ ఎట్టి చిన్న కార్యం సంకల్పించుకున్నప్పటికీ కృష్ణుని యొక్క అనుగ్రహం లేని పాండవులు ఏమాత్రం కూడా చిన్న కార్యం కూడా చేయలేనటువంటి వారు.
0: వాట్ ఎవర్ స్మాల్ యాక్టివిటీ ఆర్ యాక్షన్ విచ్ ది పాండవాస్ అండర్టుక్ వితౌట్ ది కన్సెంట్ పర్మిషన్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణ దే వుడ్ నాట్ అండర్టేక్.
1: కృష్ణుని యొక్క ఆజ్ఞ నిమిత్తమై కాచుకుని ఉన్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వాజ్ వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్ ఫ్రమ్ కృష్ణ.
1: అర్జున్ని పంపి కృష్ణుని పిలిపించుకున్నాడు.
0: కృష్ణ వాజ్ రిక్వెస్టెడ్ టు కమ్.
1: తన యొక్క ఆశయాన్ని చక్కగా విప్పి చెప్పాడు.
0: He explained his ideas about this yaga to Krishna.
1: కృష్ణుడు చిరునవ్వు నవ్వి, బావా, ఇది నీకు తగినటువంటిది.
0: కృష్ణ స్మైలింగ్లీ సెడ్, వెల్ బ్రదర్ ఇన్ లా,
1: ఏకచక్రాధిపతి రాజు మాత్రమే ఈ అశ్వమేధ యాగం చేయడానికి అధికారి.
0: దిస్ అశ్వమేధ యాగ కెన్ బి అండర్ టేకన్ బై ఎ పర్సన్ హూ హ్యాస్ వాంక్విష్డ్ ఆల్ పీపుల్ అండ్ హూ ఈస్ అన్ అవుట్ స్టాండింగ్ ఇండివిజువల్ అలోన్.
1: నీవు ఏకచక్రాధిపతి కాదు.
0: You are not emperor in that sense.
1: నీకంటే బలుడైనటువంటి రాజులు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు.
0: There are a few kings who are stronger than
1: శిశుపాలుడు, దంతవక్రుడు, జరాసందుడు ఇలాంటి వారంతా ఉన్నారు.
0: శిశుపాల, దంతవక్ర, జరాసంద అండ్ మేబీ అదర్ కింగ్స్ ఆర్ దేర్.
1: ఆ బలవంతులైనటువంటి రాజులు ఉండగా నీవు అశ్వమేధయాగం చేయడానికి నీకు ఏమాత్రమో అధికారం లేదని ఖచ్చితంగా చెప్పి నివారించడానికి ప్రయత్నించాడు.
0: వెన్ దెర్ ఆర్ కింగ్స్ హు ఆర్ స్ట్రాంగర్ దెన్ యూ, యూ కెనాట్ అండర్టేక్ అశ్వమేధయాగ. This was the advice given by Krishna, and he just tried to dismiss
1: Satyamanandu etti samayamnandu kudano kala karma karana kartavyanni puraskarinchukoni taanu prabodhinchetundi satya swaroopudu Krishnudu.
0: Krishna is the very embodiment of truth. Who would utter truth depending upon the circumstances, the country, the place and the need?
1: Neeku rajeshwari yagam cheyatame ishtamaina ee moodu rajunnu jayinchumannadu.
0: If you do really want to perform Rajasuya Yaga, then conquer these three countries, he declared.
1: ఈ విధమైనటువంటి వాక్యాన్ని పురస్కరించుకుని ప్రజల లోపల కృష్ణుడు యుద్ధోన్మాది అని చెప్పని వివరిస్తూ వచ్చారు.
0: Taking this as the basis, people began describing Krishna as lover of war.
1: అని యుద్ధము చేయమని కాదు కృష్ణుడు చెప్పటం.
0: Krishna did not exhort.
1: అశ్వమేధ యాగమునకు తగినటువంటి అధికారాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: All that Krishna wanted to say was to the authority which one should have to perform Ashwamedha Yaga.
1: Appudu Dharmajudu tana sodarulato koodi,
0: Dharmaja joined hands with his brother
1: Shishupalani, Dantavakshini, Jarasandhani kudanu jayinchadu.
0: He conquered Shishupala, Jarasandha and Dantavakra.
1: Rajaneeti yandu kudanu Krishna yokka adarshanni chakkaga manamu vicharinchali.
0: In the science of politics also we have to just examine how great
1: Rajasuya Yagam prarambhinchadu Dharmajudu.
0: Dharmaja undertook Rajasuya
1: Yaga. సోదరులకు ఒక్కొక్క జవాబ్దారి అందించాడు.
0: Responsibilities were entrusted to all brothers.
1: కానీ ఆ సమయం లోపల కృష్ణుడు కూడా ధర్మరాజు దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిల్చుకున్నాడు.
0: At that point of time, Krishna also came to Dharmaja, holding his hands together.
1: ధర్మజ, లోకరీతిగా నీవు ప్రభు, నేను నీ పాలనలో ఉండినటువంటి వాడను.
0: In a worldly sense, you are the king and I am living in your kingdom.
1: కనుక నాకును ఏదైనా ఒక సేవను అనుగ్రహించమని కోరాడు.
0: యు ఆల్సో గివ్ మీ ఎ ఛాన్స్ అండ్ ఎ పర్టికులర్
1: రెస్పాన్సిబిలిటీ. ఈ పలుకుల చేత కొంతవరకు ధర్మజునికి చాలా బాధ కలిగింది.
0: ఇన్ అవే ధర్మజ వాజ్ వెరీ మచ్ పెయిన్ వెన్ హీ హర్డ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ కృష్ణ.
1: సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనేటువంటి కృష్ణుడు ఈ విధమైన కోరికను కోరటం.
0: Is it the omniscient, omnipotent and omnipresent Krishna who is aspiring
1: Krishna ee rajyam nidi kada, nenu nee vaadanu kada, sarvamu nee varunde naaku kaliginatundi kanuka neeve raju, nenu andulo unnatundi oka chinna alpudanu annadu.
0: Dharmaja address Krishna, Krishna you are the king, you have given me and conferred all these pleasures on me and therefore you are king, I am only a subject.
1: ధర్మజ, భక్తి ప్రపత్తులు ఎందు నీవు చెప్పిన మాట నిజమే, కానీ లోక సంబంధమైనటువంటి విషయములు ఎందు మాత్రము రాజనీతిని నీవు మాత్రమే అనుసరించాలి అన్నాడు.
0: సీయింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎ డివోటీ అండ్ డివోషన్ వాట్ యు హావ్ అటర్డ్ ఇస్ ట్రూ, బట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ వెన్ యు సీ ఇట్ ఇస్ నాట్ ట్రూ. ఐ యామ్ ఓన్లీ ఎ సబ్జెక్ట్.
1: దైవత్వమునకు సంబంధించినటువంటి విషయములు కొన్ని, మానవత్వమునకు సంబంధించినటువంటి విషయములు కొన్ని.
0: దేర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ రిలేట్ టు డివినిటీ అండ్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ రిలేట్
1: ఆనాడు కూడా ఉన్నవి. ది ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేటువంటిది ఒకటి, ఫండమెంటల్ లా అనేటువంటిది ఒకటి.
0: దీస్ టూ ఆర్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా. దే వర్ దేర్ ఈవెన్ ఇన్ దోస్ డేస్.
1: ఇది రాజ్యములకు సంబంధించినటువంటి విషయము.
0: దీస్ ఆర్ ద థింగ్స్ రిలేటింగ్ టు ది కింగ్డమ్.
1: కనుక ఏ విధమైతేనేమి నాకు ఒక సేవను అందించమన్నాడు కృష్ణుడు.
0: Krishna asked Dharmaja to give him one particular responsibility and duty.
1: అప్పుడు ధర్మజుడు చెప్పాడు, బావా నీకు ఏది ఇష్టమో అది నీవు తీసుకోమన్నాడు.
0: ధర్మజ then told Krishna, well brother in law, whatever you want to have you can have.
1: నాకు ఇష్టమైనటువంటిది నేను తీసుకోవడానికి నిన్ను అడగనక్కర్లేదు.
0: If I want to take what I like, there is no need for me to ask.
1: నీకు ఇష్టమైనటువంటి పని ఏమిటో చెప్పు, అది నేను చేస్తానన్నాడు.
0: You only give me any work which you like me to do, that I would do it.
1: Kadapatiki iruvuri madhya vadopavadamu kalamunu vyaktham chesindi.
0: In this way arguments went on between the two for a long time and time was spent in this way.
1: Samayam chikkaka Krishnudu vachinatundi panditulu andariki padamulu kadigi varini aahvanam cheyataniki swagatham cheyataniki nenu siddhanga undanu annadu.
0: Krishna not wasting more time said that I would be happy to wash the feet of pandits who come for this yaga and welcome them.
1: Ikkada ahankara nirmoolamunaku chakkani aadarsham.
0: Here is an example for destroying one's ego and arrogance.
1: మానవాభ్యుదయమైనటువంటి యొక్క ఆదర్శము ఇక్కడ అత్యవసరము.
0: దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఫార్ హ్యుమానిటీ టు ఫాలో.
1: ఇంత శక్తివంతుడైనటువంటి కృష్ణుడు ఈ విధమైనటువంటి అల్పకార్యంలో ప్రవేశించటమా అనేటువంటి యొక్క విషయాన్ని మనం విచారించరాదు.
0: కృష్ణ హూ ఈజ్ హావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ, వై షుడ్ హీ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్?
1: లీడర్ అయినటువంటి యొక్క వ్యక్తి అన్నింటి ఎందుకు తాను లీడ్ చేయాలి?
0: ఎ పర్సన్ హూ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ లీడర్ షుడ్ హోల్డ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్.
1: కనుక మానవులకు ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కృష్ణుడు ప్రతి రంగమునందు కూడాను ప్రతి విషయమునందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యుమానిటీ కృష్ణ ఆర్డర్ టు ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ హ్యుమానిటీ.
1: పాండవుల పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల, పాండవుల యొక్క స్నేహము అనగా సోదరత్వము చిన్నాభిన్నం కాకుండా ఉండే నిమిత్తమై అనేక సమయాల్లో కూడాను తాను కాపాడుతూ ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ లవ్ విచ్ కృష్ణ బోర్ టు పాండవాస్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ ఇస్ నో మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ పాండవాస్, కృష్ణ బిగాన్ జస్ట్ డూయింగ్ మెనీ థింగ్స్ అండ్ అడ్వైజింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: యుద్ధమునకు పూర్వము కృష్ణుని రాయబారిగా పంపుటకు అందరూ అంగీకరించారు.
0: బిఫోర్ ద వార్ ఆల్ పీపుల్ అగ్రీడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అంబాసిడర్ ఆఫ్ పీస్.
1: కృష్ణులకు పాండవులకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది హృదయంతో హృదయం చేరినటువంటిది.
0: The type of relationship that existed between Krishna and Pandavas is the type of relationship
1: bandhutvam tho kani rajyatvam tho kani cherinatundi sambandham kaadu.
0: It has nothing to do with the type of bodily relationship or the politics and the political relationship.
1: Pandavula paina enta premalo pandavulu kudunu Krishna paina anta prema.
0: The type of love which Krishna bore towards Pandavas, Pandavas had the same love towards Krishna also.
1: Inka vidhi leka Krishnuni tappa marokarini pampudaku veelu kaakapoyindi.
0: It was not possible to send any other person other than Krishna for this particular work.
1: Kanuka pandavulaku rayabari ga thanu Hastinapuram cheradu.
0: As an ambassador and a messenger for Pandavas, Krishna had to reach Hastinapuram.
1: Krishna ni swagatam chese nimittame Duryodhana Dushyasanadulu kutramaina kuchitamainatundi oka prema cheta aneka rakamulaitundi vaibhavamulanu nirminchaaru.
0: Duryodhana and Dushyasana planning a strategy of crookedness to deceive Krishna, they prepared themselves in a grand way to welcome Krishna.
1: Krishnudu ratham nunchi digetappatiki Duryodhana Dushyasanadulu velli tama vasati gruhamlone nivasinchavalanani tama aadityamunu swikarinchavalanani prarthincharu.
0: Duryodhana and Dushyasana went to the chariot of Krishna. The moment he alighted, they requested him to come and accept their hospitality and stay in the lodge provided by them.
1: Akkada kudanu kauravulaku rajaneetini chakkaga bodhinchadu.
0: Even there, Krishna taught Kauravas a good lesson in political science.
1: Dushyasana, nenu rayabariga vachinatundi vadanu.
0: Dushyasana, I have come only as an ambassador.
1: Rayabariga vachinatundi vadanu. Naa karyam poorthi aina tarvatane nenu mee yokka adithiga nenu untanu. Antavarku undutaku veelu kadannadu.
0: When I have come on this particular assignment, after I complete the task for which I have come, then only I can accept your hospitality and stay with you.
1: Phalinchina tarvatane mee vindunu aaragistanu.
0: After fulfilling this task, then only I'll accept your
1: antaku puravu matramu nenu mee vasati gaani mee vindunu kaani sweekarinchadaniki veelu kadannadu.
0: Before that, I would not be able to accept the hospitality, the dinar and the lodge which you provide for me.
1: Ee vidhanga kathinanga cheppi rajaneetini variki drushtiki teppinchi vidurintiki velladu.
0: Krishna had to tell this in a correct way and make Kauravas understand. He went to Vidura's house to see
1: ina samanyamanti manavulu bhraminchinattuga vidurudu kodanu aanadu aa vidhangane bhraminchadu.
0: Just as ordinary human beings suffer under different delusions today, even Vidura was under a delusion at that particular point.
1: Krishna tamu sarvagnulai sarvashaktimaina anti meeru ee alpakaryamunaku etta angikarincharu.
0: Vidura asked Krishna, being such a omniscient one, how is it that you have accepted
1: Pandavulu yeriga ninnu ampinaru?
0: How is it that Pandavas sent you for this work?
1: Kauravulu chala durmargulu.
0: Kauravas are very wicked ones.
1: Dushtabuddhi cheta aneka kutralanu pampi panni tamani enni vidhamainatundi himsalakaina guri cheyagalaru.
0: They have planned in a number of ways to harm you and hurt you.
1: Inni telisi kuda nu meer e vidhanga ikkadiki vacharanna.
0: Knowing fully well all these things, how is it that you conceded to come here?
1: Akkada Krishnudu cheppadu, Vidura, naaku teliyinatundi vishayam kaadu.
0: Krishna told Vidura, well Vidura, there is nothing which I do not know.
1: Praja kshema nimittamai loka kalyana nimittamai nenu aneka vidhamainatvanti yokka ilanti panulu cheyavalsi vastundi.
0: For the sake of the welfare of the world and humanity at large, I have to undertake a number of tasks like this.
1: Na tattvam evarunu gurtinchaleru.
0: No one can understand my principle.
1: Na bhavamanni kudanu dharma samsthapana nimittamai.
0: All my feelings are for the establishment of dharma.
1: పవిత్రమైనటువంటి పాండవుల యొక్క అన్యోన్యతకి ఏమాత్రం కూడా అడ్డు రాకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీథింగ్ విచ్ వుడ్ బ్రింగ్ అబౌట్ మిస్ అండర్స్టాండింగ్ బిట్వీన్
1: కుటుంబం యొక్క ఏకత్వాన్ని సంరక్షించడం నా యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ మై ప్రైమరీ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ పాండవ.
1: పాండవులు ఎందున్నటువంటి సోదరత్వం మీ చిన్న భిన్నమైన జగత్తంతా ఇప్పుడు నాశనం కాగలదు.
0: ఇఫ్ ది బాండ్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆర్ డిస్ట్రాయిడ్ బిట్వీన్ పాండవాస్, ఇట్ వుడ్ బి ఫర్ ది
1: లోక కళ్యాణ నిమిత్తమై నేను ఎట్టి చిన్న కార్యములందు కూడాను నేను ప్రవేశించుటకు సిద్ధమైన అన్నాడు.
0: ఫర్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దేర్ ఫార్ ఫర్ సచ్ గుడ్ యాక్టివిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఐఎమ్ ప్రిపేర్ టు అండర్టేక్ ఎనీ స్మాల్ వర్క్.
1: ఆరగించి సభలో ప్రవేశించాడు.
0: కృష్ణ హ్యాడ్ హిస్ ఫుట్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ది అసెంబ్లీ.
1: అక్కడికి వెళ్లిన తక్షణమే కృష్ణుడికి ఉన్నత ఆసనము చూపించాడు దుర్యోధన దుశ్శాసనాదులు.
0: వెన్ కృష్ణ ఎంటర్డ్ ది అసెంబ్లీ, దుర్యోధన అండ్ దుశ్శాసన వెల్కమ్డ్ హిమ్ అండ్ షోడ్ ది థ్రోన్ ప్రొవైడెడ్ ఫర్ కృష్ణ.
1: కృష్ణుడు సభలో ప్రవేశించిన తక్షణమే ఆ సభలో ఉండినటువంటి ఋషులు, రాజులు, సామంతులు అందరు కూడా లేచి నిలుచుకున్నారు.
0: ద మోమెంట్ కృష్ణ ఎంటర్డ్ ది అసెంబ్లీ, ఆల్ ద గ్రేట్ వన్స్, ద రిషీస్, ద కింగ్స్, ఎవ్రీ వన్ స్టూడ్ అప్.
1: కానీ భీష్ముడు, ద్రోణాచార్యుడు యొక్క సహాయం చేత ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుడి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని స్వాగతం చేపించి ఉన్నతాసన పైన కూర్చోమని కోరాడు.
0: భీష్మ విత్ ద హెల్ప్ ఆఫ్ ద్రోణ అండ్ ఆల్సో ధృతరాష్ట్ర, దే కేమ్ అండ్ రిక్వెస్టెడ్ కృష్ణ టు ఆక్యుపై ది హై సీట్ అండ్ ద థ్రోన్ ప్రొవైడెడ్ ఫర్ కృష్ణ.
1: అక్కడ కృష్ణుని యొక్క సంభాషణలు మానవులకు ఆదర్శవంతమైనటువంటిగా నిరూపిస్తూ వచ్చాడు.
0: ద డైలాగ్స్ అండ్ ద వర్డ్స్ అటర్డ్ బై కృష్ణ ఇన్ దట్ మోమెంట్ ఆర్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: రాజా, ప్రజలు కూర్చున్న తర్వాత నేను కూర్చుంటాను, కానీ దానికి పూర్వం నేను కూర్చున్నట్టు అధికారం కాదు అన్నాడు.
0: కృష్ణ డిక్లర్డ్, వెల్ ఓ కింగ్, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు సిట్ డౌన్ అంటిల్ ఆల్ ది సిటిజన్స్ సిట్ డౌన్. ఐ కెన్ సిట్ డౌన్ ఓన్లీ ఆఫ్టర్ ది సిటిజన్స్ టేక్ దర్ సీట్.
1: ప్రజలందరూ కూర్చున్నారు.
0: ఆల్ ద సిటిజన్స్ టుక్ దర్ సీట్.
1: అప్పుడు కృష్ణుడు నిలుచుకున్నాడు.
0: దెన్ కృష్ణ వాజ్ స్టాండింగ్.
1: నిలుచుకుని నేను రాయబారిగా వచ్చినటువంటి కార్యాన్ని నేను మొట్టమొదటి జరపాలి అన్నాడు.
0: హీ డిక్లర్డ్ దట్ ఐ హావ్ కమ్ యాజ్ అన్ అంబాసిడర్, ఐ షుడ్ డిశ్చార్జ్ మై డ్యూటీ ఇన్ దట్ కెపాసిటీ ఫస్ట్.
1: ధృతరాష్ట్రుని వైపు తిరిగి, రాజా, మీ ఆజ్ఞానుసారము పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి గడుపుని వచ్చారు.
0: వెల్ ఓ కింగ్, పాండవాస్ వెంట్ టు ఫారెస్ట్ ఫర్ 12 ఇయర్స్ అండ్ వెంట్ ఇన్కాగ్నిటో ఫర్ 1 ఇయర్. After completing all that, they have come back here.
1: నీవు ఆనాడు ఇచ్చినటువంటి మాటలు ఈనాడు నీవు దక్కించుకోనమన్నాడు.
0: The word that you gave to Pandavas on that day has to be fulfilled by you.
1: నీ అరణ్యవాసము అజ్ఞాతవాసము చేసుకుని వచ్చిన తర్వాత మీ రాజ్యం మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు ధృతరాష్ట్ర.
0: ధృతరాష్ట్ర had promised that he would be giving the kingdom which was due to Pandavas after they complete 12 years of the life in forest and 1 year.
1: నువ్వు న్యాయముగా నీవు చెప్పినట్టుగా నీవు చేయటం చాలా ధర్మం అన్నాడు.
0: కృష్ణ said, well whatever word he had given, it is according to code of conduct that you should
1: నీవు సత్యాన్ని నీవు నిలుపుకోమని కోరాడు.
0: Establish your own truth, advised Krishna to Dhritarashtra.
1: ఇదే కాదు, పాండవులు మహా పవిత్రులు.
0: Not merely this, Pandavas
1: ధర్మము
0: sacred ones. They are the very embodiment of
1: నేటి కూడాను కౌరవ పైన ఏమాత్రం కూడా వారికి క్రోధం కానీ ద్వేషం కానీ లేదు.
0: They do not have any negative feelings like anger or hatred against Kaurava.
1: నేను బయలుదేరి వచ్చే సమయంలో నా రెండు చేతులు పట్టుకుని ధర్మజుడు ప్రార్థించాడు.
0: When I was about to come, Dharmaja held both my hands and prayed to me thus.
1: తామేమైనా తెలిసియో తెలియకునో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని కోరమని మిమ్మల్ని చెప్పాడు.
0: Knowingly or not knowing, if I have committed any mistakes, pray on my behalf to Dhritarashtra to forgive me.
1: ఒకవేళ స్వయంగానే వచ్చిన తప్పును క్షమించమని కోరడానికి తాను అంగీకరిస్తే నేను స్వయంగా వెళ్లి అతని పాదములు పట్టుకుని క్షమించమని కోరుతానని చెప్పాడు.
0: If king wants me to go personally and ask for forgiveness, I am prepared to go and hold his hands and seek his forgiveness.
1: కనుక పాండవులు ఇన్ని విధమైనటువంటి యొక్క విశ్వాసం చేతను ధర్మం చేతను వారు వర్ధిల్లుతూ వస్తున్నారు.
0: పాండవాస్ హవ్ బీన్ ప్రాస్పరింగ్ విత్ ది యాటిట్యూడ్ ఆఫ్ ధర్మ అండ్ విత్ సచ్ గుడ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
1: ఇలాంటి పాండవులపైన ద్వేషం ఎక్కువటం న్యాయం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు డెవలప్ హేట్రెడ్ అగెన్స్ట్ సచ్.
1: ఈ మాటలు విన్న తక్షణమే
0: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ వర్డ్
1: ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు, ఒక్క అన్నదమ్ముల బిడ్డలం మేము.
0: ధృతరాష్ట్ర బిగాన్ క్వశ్చనింగ్, వెల్ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ ఫాదర్.
1: కృష్ణ, నీకు సర్వులు సమానమే కదా.
0: కృష్ణ, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
1: ఇది ఒక్క కుటుంబము, ఒక్క రాజ్యము.
0: దిస్ ఈస్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ కింగ్డమ్.
1: కానీ కౌరవులు ఒక దృష్టితో, పాండవులు మరొక దృష్టితో చూడటం ఇది నీకు మాత్రం న్యాయమా అన్నాడు.
0: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ యూ టు బి పార్షియల్ టు వన్ అండ్ టు బి అగెన్స్ట్ అనదర్?
1: ఉన్న సత్యాన్ని చక్కగా విపులంగా ఇచ్చి ధృతరాష్ట్రునికి విపులం చేశాడు.
0: కృష్ణ ఎక్స్ప్లెయిన్ టు ధృతరాష్ట్ర ద సటిల్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఎ క్లియర్ ఫ్యాషన్.
1: కఠినంగా ఉన్న సత్యాన్ని చక్కగా చెప్పాడు.
0: హీ టోల్డ్ ది ట్రూత్ విచ్ వాస్ హార్ష్ ఇన్ ఎ క్లియర్ వే అండ్ ఇన్ అన్మిస్టేకబుల్ వే.
1: ధృతరాష్ట్ర, పాండవులకు కౌరవులకు ఏమాత్రము పొత్తు కుదరదు.
0: దేర్ ఇస్ నో రియల్ రిలేషన్షిప్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: వారికి వీరికి ఏ విధమైనటువంటి యొక్క సంబంధము అనగా కంపేర్ చేయడానికి వీలు కాదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: పాండవులు ధర్మస్వరూపులు.
0: పాండవాస్ ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
1: వారి మధ్య నేను ఎంతో ప్రాణ సమానంగా ఉంటున్నాను.
0: ఐఎమ్ లివింగ్ విత్ దెమ్ లైక్ ద లైఫ్ ఫోర్స్.
1: వారికి నాకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చెప్తాను వినమన్నాడు.
0: ప్లీజ్ లిజన్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ విచ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పాండవాస్ అండ్ మీ. ఐ వుడ్ లైక్ టు
1: ఒక దేహములకు అనేక అంగములుగా ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ లింబ్స్ ఫర్ ఎ బాడీ.
1: నా దేహములో ఒక ధర్మజుడు తల వంటి వాడు.
0: ఫర్ మై బాడీ ధర్మజాన బి కంపేర్ టు మై హెడ్.
1: రెండు భుజములు కూడాను అర్జునుడు వంటి వాడు.
0: టూ హ్యాండ్స్ అండ్ షోల్డర్స్ దే మే బి కంపేర్ టు అర్జున్.
1: నా ఉదరమే భీముడు.
0: భీమా మే బి కంపేర్ టు.
1: నా రెండు పాదములే నకులు సహదేవుడు.
0: మై టూ లెగ్స్ అండ్ ఫీట్ మే బి కంపేర్ టు.
1: ఇలాంటి దేహం లోపల కృష్ణుడు హార్తిగా ఉంటున్నాడు.
0: ఇన్ దిస్ టైప్ ఆఫ్ బాడీ విత్ ద లింబ్స్ కృష్ణ మే బి కంపేర్ టు హార్ట్ ఇన్ ద బాడీ.
1: కనుక దేహములకు గుండెకు ఎట్టి సంబంధ బాంధవ్యమో నాకు పాండవులకు అట్టి సంబంధ బాంధవ్యం అన్నాడు.
0: ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ద హార్ట్ ఇట్ ఇస్ ది సేమ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్.
1: ఈ మాటలు మీ అండ్ పాండవ దుర్యోధన దుశ్శాసన కండలు కదిలాయి.
0: ద మొమెంట్ దుర్యోధన అండ్ దుశ్శాసన హర్డ్ దీస్ వర్డ్స్ దే వర్ మూవ్డ్ టు యాంగర్.
1: కండబలం ఉండేంత వరకు కన్నుల్లో కొవ్వు ఉంటే ఉంటుంటాది, పొగ ఉంటుంటాది.
0: సో లాంగ్ యాజ్ దే హావ్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ దేర్ ఐస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఆరోగెన్స్.
1: కనుక దుష్టులైనటువంటి యొక్క కౌరవులకు ఈ విధమైనటువంటి గుణములు సహజమే.
0: ఫర్ వికెట్ పీపుల్ లైక్ కౌరవాస్ దీస్ క్వాలిటీస్ ఆర్ వెరీ నేచురల్.
1: కడకు అనేక విధములైనటువంటి దీంట్లో సభావతి ఋషులందరూ కూడా అంగీకరించారు.
0: మెనీ ఆఫ్ ది రిషీస్ హూ ఆర్ దేర్ దే అగ్రీడ్ ఫర్ ది వర్డ్స్ గివెన్ బై కృష్ణ.
1: కానీ ధృతరాష్ట్రుడు తాను విశ్రాంతి కావాలని ఆశించాడు.
0: ధృతరాష్ట్ర సాట్ ఫర్ సమ్ రెస్ట్.
1: అనగా ఏమిటి, ఈ కుమారుల మధ్య సంభాషించడం తనకు ఇష్టం లేక కృష్ణుని ప్రత్యేకంగా పిలిపించి సంభాషించుకోవాలని అతని ఆశ.
0: ధృతరాష్ట్రస్ ఐడియా వాస్ హి డిడ్ నాట్ వాంట్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ హిస్ సన్స్. హి వాంటెడ్ టు కాల్ కృష్ణ అసైడ్ అండ్ హోల్డ్ ఎ డిస్కషన్ విత్ హిమ్.
1: ఒక రూమ్ లో పోయి కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర టుక్ కృష్ణ టు ఎ రూమ్ అండ్ హి సెటిల్ డౌన్.
1: ఆ సమయంలో పురస్కరించుకుని కృష్ణుడు కూడా ప్రవేశించాడు.
0: సీయింగ్ దట్ అప్రోప్రియేట్ మూమెంట్ కృష్ణ ఆల్సో ఎంటర్డ్ ద రూమ్.
1: కృష్ణుడు రెండు చేతులను పట్టుకుని ఈ అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు ప్రార్థిస్తున్నాడు, కృష్ణ నా కుమారుడు దుష్టులు దుర్మార్గులు నాకు తెలుసు.
0: ధృతరాష్ట్ర హూ వాజ్ బ్లైండ్ హెల్డ్ బోత్ హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ అండ్ బిగాన్ ప్రేయింగ్ టు కృష్ణ. ఐ నో కృష్ణ మై సన్స్ ఆర్ వికెట్.
1: ఈ పుత్ర వ్యామోహం అనేటువంటిది నన్ను అజ్ఞానంలో ముంచుతూ ఉంటున్నది.
0: ఇట్ ఇస్ ది ఇన్ఫాచ్యుయేషన్ విచ్ ఐ హావ్ ఫర్ మై ఓన్ చిల్డ్రన్ విచ్ ఈస్ పుట్టింగ్ మీ టు దిస్ కైండ్ ఆఫ్.
1: పాండవులు చాలా ధర్మస్వరూపులే.
0: ఐఎమ్ అవేర్ దట్ ది పాండవాస్
1: వారి న్యాయము వారి సత్యము వారి ప్రవర్తన ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ ట్రూత్ దేర్ బిహేవియర్ దేర్ కాండక్ట్ ఈస్ హైలీ ఎగ్జాంపులరీ
1: అని నేను ఏమీనూ దీనికి ధిక్కరించలేకపోతున్నాను అన్నాడు.
0: దేర్ ఫార్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ దిస్ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: కృష్ణుడు కఠినంగా చెప్తూ వచ్చాడు, ధృతరాష్ట్ర పుత్ర వ్యామోహం ఉండటం మంచిదే.
0: క్రిస్ టోల్డ్ the harsh truth to Dhritarashtra. Dhritarashtra, it is all
1: కానీ మితిమీరినటువంటి పుత్ర వ్యామోహం అనేటువంటి గతి తప్పుతుంది, మతి తప్పుతుంది.
0: If the affection and the love for the children exceed the limits, then it is likely to land you in trouble and harm you.
1: మన శరీరం నుండి విసర్జించినటువంటి మలమూత్రాదులు మనం శుభ్రం చేసుకోవటం లేదా?
0: Don't we wash ourselves after urine and excreta?
1: అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు, స్వామి అవి జడమైనటువంటివి, నా కుమారుడు చైతన్యమైనటువంటి వారు, నా దేహం నుండి పుట్టినటువంటి కుమారులు, నేను ఏ విధంగా ద్వేషం చేసుకోవటం?
0: I wash my body under those circumstances because they are inert things. But my children have life, they are living beings. How can I be harsh to them?
1: దుష్టత్వాన్ని ఎట్టి అభిమానం అహంకారం లేకుండా త్యజించాలి అన్నాడు కృష్ణుడు.
0: Krishna declared, wickedness should be given up without any mercy or without any second thought.
1: పుత్రులు కాని, పతి కాని, తల్లిదండ్రులు కాని, ఎవరైనా సరియే దుర్మార్గమును ప్రవేశింపజేసినప్పుడు వారిని త్యజించడం అత్యవసరం అన్నాడు.
0: Be they the children, father or husband, if they take to wicked ways, they should be given up.
1: సాధ్యమైనంత వరకు వారికి మార్గంలో పెట్టడానికి బోధించడం మొట్టమొదటి సోపానం.
0: As far as possible, it is the very first instance, you should try to correct them and put them on the right path.
1: దీనికి మీరిన తర్వాత వారిని త్యజించడమే ధర్మం అన్నాడు.
0: Once you fail in that, you have to give them up. This is the only way left.
1: ఈ విధంగా సంభాషణ జరిగిన తర్వాత ఇది రాయబారం ఏమాత్రం కుదరదని గుర్తించుకున్నాడు కృష్ణుడు.
0: ఆఫ్టర్ ది కన్వర్సేషన్ టుక్ ప్లేస్ ఇన్ దిస్ వే అండ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద డైలాగ్, కృష్ణ రియలైజ్ వెల్ దిస్ అసైన్మెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు సక్సీడ్.
1: ఇంకా సభలో ప్రవేశించలేదు, రథం ఎక్కాడు, తిరిగి వెనుకకు వచ్చాడు.
0: హీ డిడ్ నాట్ గెట్ బ్యాక్ టు ది అసెంబ్లీ అగైన్, హీ మౌంటెడ్ ది చారియట్ and went back to his residence.
1: పాండవులు ఏ విధంగా బాధపడుతున్నారు?
0: He began imagining how Pandavas were suffering.
1: సాక్షాత్ భగవంతుడే అనుకుంటే కృష్ణుణ్ణి, మా రాయబారిగా ఈ దుర్మార్గుల దగ్గరికి పంపితిమి, ఆ దుర్మార్గులు, ఆ కృష్ణ పరమాత్మలు ఏమి చేస్తారో, ఏ విధంగా పరాభవం చేస్తారో, ఎన్ని కష్టములకు గురి చేస్తారో అని వారు చాలా అన్నహారాలు వదిలిపెట్టి తాము తపిస్తూ ఉండేవారు.
0: Pandavas were extremely worried. What would happen to Krishna? When Krishna has gone to these wicked people, they may harm him, they may hurt him. They gave up their food and
1: drink.
0: When the chariot came back, the moment they saw the chariot, they wanted to have
1: దుర్మార్గులు భగవంతుడనేటువంటి భావం కూడా నువ్వు విసర్జించి ఎన్ని విధమైనటువంటి యొక్క దుష్ట వృత్తులకైనా కూడా సిద్ధమవుతారు.
0: The wicked ones may forget the fact that he is divinity. They may be prepared to harm him in spite of their knowledge that they are divinity.
1: ఇక్కడ ఒక నగమోగము చూచిన తక్షణమే పాండవులు చాలా ఆనందించారు.
0: The moment they saw the sweet face of Krishna, they were extremely
1: రాయబారం ఏమైందని ఎవరు ప్రశ్నించలేదు. కృష్ణా నీవు క్షేమంగా వస్తుందా, అదే మాకు చాలన్నారు.
0: They never cared to know what happened to the task which was undertaken by Krishna. They were extremely happy.
1: నిజంగా వారి రాజ్య సంబంధిని పూర్తిని మర్చిపోయారు.
0: They forgot all the other things.
1: కృష్ణుడి పైన ఎంతో ప్రేమ ఉండినప్పుడే కృష్ణుడి యొక్క క్షేమాన్ని కూడా అంత క్షేమాన్ని కోరుతుంటారు.
0: Such extraordinary love they bore towards Krishna. Therefore, they were only interested in the welfare of Krishna.
1: Dharmaja మొదలు అతన్ని ఆలింగనం చేసుకున్నాడు.
0: Dharmaja embraced Krishna.
1: తదుపరి అర్జునుడు వెళ్లాడు.
0: Next, Arjuna went to Krishna.
1: తదుపరి భీముడు వెళ్లాడు.
0: Then Bhima
1: fell. ఆనంద భాష్పముల చేత అతన్ని ఆలింగనం చేసుకుంటున్నారు.
0: Each one of them, with tears of gratitude and delight, were embracing Krishna.
1: Nakula Sahadeva, iddaru kudunu vellaru, chinna varu varu.
0: Nakula Sahadeva, the younger of the Lord, they went together to Krishna.
1: Okaru oka vaipuna, okaru oka vaipuna Krishnani karchukunnaru.
0: One from one side, the other from the other side, embrace Krishna.
1: Aa ikka sodarulu cheptunnaru.
0: The brothers began addressing Krishna.
1: Sahadeva ati chinna vadu.
0: Sahadeva was the youngest.
1: భావను హస్తినాపురము పంపెడుచో ఇదమిత్త మంచు, నా భావములోని భావమును స్పష్టము చేయ తలంచియు, శుభం భావకు సంధియాత్రిక అశుభంబని దింగితి మిన్నకుంటి, మా భావ సుఖంబుగా తిరిగి వచ్చే ఇదియే పదివేలు నేటికిన్నన్నాడు.
0: సహదేవ సెట్ దట్ వెన్ కృష్ణ వాజ్ గోయింగ్ యాజ్ అంబాసిడర్ ఆఫ్ పీస్ టు హస్తినాపుర,
1: అనగా నిన్ను రాయబారిగా పంపటం నాకు ఏమాత్రము ఇష్టం లేదు.
0: I did not have a mind to send him at all as
1: mari prayanamai velle samayalo oddu ante adi asubhanga toostundo emto.
0: when he was going on this particular task, I felt that I should not obstruct him. It may be
1: andulo pettaini kunti yokka dharmajudu arjunudu bhimudu kodunu angikarincharu.
0: And that too, when the elder brothers like Dharmaja, Bhima and Arjuna have agreed, he had no mind to say anything against it.
1: Kani tirigi vachchenta varaku kodalo naaku chaala bhayangane untundali.
0: But until Krishna came back, I had my own fears.
1: Kanuka naaku sandhi jarigina sariye, yuddham jarigina sariye, naa pranam poyina sariye, naa krishnudu kshemanga undali annadu.
0: Whether there is war or peace, even if I lose my life, it doesn't matter at all. Such kind of extraordinary love they had for Krishna.
1: Yad bhavam tad bhavati. Aa yokka bhaktulu yokka hrudayanni puraskarinchukuniye bhagavantuku kuda aa vidhamainatundi bhavamto untadu.
0: Depending and based upon the love which devotees bore towards the Lord, he also conducts himself in the same fashion.
1: Bhaktulu yokka kshemamunu, bhaktulu yokka abhivruddhini, లోక కళ్యాణమును సంకల్పంలో ఉంచుకుని కృష్ణుడు ఇది మంచి ఇది చెడ్డని, ఇది చేయ తగినదా అనేటువంటి విచారణ లేకుండా, ఏమాత్రము విచారించుకోకుండా చిన్న విషయంలో కూడా తాను ప్రవేశిస్తుంటాడు.
0: కీపింగ్ ఇన్ వ్యూ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది డివోటీస్, కృష్ణా ఈస్ ప్రిపేర్డ్ టు టేక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ వెరీ స్మాల్ వర్క్, నాట్ మైండింగ్ దట్ ఈస్ అ స్మాల్ థింగ్, ఇట్ ఇస్ ఎ ట్రివియల్ థింగ్ అట్ ఆల్.
1: ఈ లోకము యొక్క గౌరవ మర్యాదలను ఏమాత్రం కూడా తాను లక్ష్యం చేయడు.
0: He is not prepared to care for the type of
1: honor.
0: His only thing is to
1: save and to
0: fulfill the wishes of the devotees.
1: It may
0: be a small one, a trivial one.
1: In your view, it
0: may be small or big. But in the view of the Lord, they are all equal.
1: Doshamanu maribarche nimittamai.
0: In order to save one from all the
1: manushulu manchi margamlo pravesha pette nimittamai,
0: in order to put people on the right path,
1: aneka vidhamuluga manavadarshanni andinchi,
0: holding a human example for the entire humanity,
1: varini unnatamainatundi daiva margamlo pravesha pettu untadu.
0: He introduces them into the path of divinity.
1: భగవంతుడు ఇలాంటి చిన్న కార్యం చేయటమా, ఇలాంటి నిజమైన కార్యంలో ప్రవేశించటమా అని మీ భావంలో ప్రవేశించవచ్చు.
0: You may get some funny ideas that, well, God, can he enter into such a small, trivial and small acts and activity?
1: నీకు లోక దృష్టి ఉండేటువంటి వాడు కాబట్టి నీకు అల్పము అధికము అనేటువంటి భేదము ఉన్నవి.
0: As you are having a worldly view of looking at things, there is
1: భగవంతుని ప్రేమ దృష్టి కనుక అల్పము అధికము అనేటువంటి ఏమాత్రము ఉండదు.
0: God's vision and view is charged with love. Therefore, there is nothing like small and big for God.
1: వాడు గొప్పవాడా చిన్నవాడా అనేటువంటి తారతమ్యం కూడా చూడడు.
0: హీ డస్ నాట్ ఈవెన్ కేర్ టు సీ వెదర్ వన్ ఇస్ స్మాల్ ఆర్ అనదర్ ఇస్ బిగ్.
1: ఒకనొక సమయంలో అర్జునుడు చాలా నిస్పృహ చెందాడు. నా జీవితం ఈనాటితో అంత్యం చేసుకోవాలని సంకల్పించుకున్నాడు.
0: హీ వాంటెడ్ టు పుట్ ఎన్ ఎండ్ టు హిస్ లైఫ్ ఆన్ దట్ డే ఇట్సెల్ఫ్.
1: రాత్రికి తనకు తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించుకున్నాడు.
0: హీ వాంటెడ్ టు కమిట్ సూయిసైడ్ దట్ నైట్.
1: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు ఆనాడు గుర్తించి అర్జును యొక్క గృహములకు ఒక వసతి ఏర్పరచమని పోయాడు.
0: కృష్ణ బీయింగ్ ది ఆమ్నిషియంట్, నోయింగ్ ఫుల్లీ వెల్ ది ప్లాన్స్ ఆఫ్ అర్జున,
1: అర్జున్ని మెత్తగా పిలిచి ఈనాడు నీ ఇంటిని నేను విందు ఆరగిస్తానన్నాడు.
0: హీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ అర్జున, ది రెసిడెన్స్ ఆఫ్ అర్జున, అండ్ దెన్ జస్ట్ టోల్డ్ హిమ్, ఐ వుడ్ లైక్ టు బి యువర్ గెస్ట్.
1: అర్జున, నీకు ఒక విషయమే తెలపడానికి నేను ఇంత ఆతృతతో వచ్చానన్నాడు.
0: హీ టోల్డ్ అర్జున, అర్జున, I came with such great anxiety in order to tell you some important things.
1: Subhadra veerandaru untunnatundi samayam chusukunnadu Krishnudu.
0: Krishna saw a time when there was
1: so pratyekamainatundi gadiki Arjuna pilipinchadu.
0: He called Arjuna to a separate room.
1: Talupu biginchadu.
0: He bolted the doors.
1: Krindiki vakkungi Arjuna padamulu gattiga pattukunnadu Krishnudu.
0: Krishna held the feet of Arjuna firmly.
1: Swami, emiti apacharam, నేను ఏ పాపం చేశాను, ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారన్నాడు.
0: అర్జున అడ్డ కృష్ణ, స్వామి, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్, వై ఆర్ యు టచింగ్ మై ఫీట్.
1: అర్జున పాల్గొన పార్థివ కిరీటి చేతి వాహనాభి విచర్య జయ కృష్ణ సవిసాచి అనేటువంటి ఇన్ని బిరుదులు నీవు సంపాదించుకుని ఈ తుచ్చమైనటువంటి ఆత్మహత్యకు నువ్వు ప్రారంభించడం మంచిది కాదు.
0: యూ హూ హ్యావ్ సచ్ ఎక్స్ట్రాడినరీ టైటిల్స్ అ నంబర్ ఆఫ్ దెమ్, హౌ కెన్ యూ రిసార్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్ట్ ఆఫ్
1: స్వాండవంలో అగ్రగణ్యుడు.
0: యువర్
1: అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు కూడా తాను ఎదుర్కొని గాంధీ సాధించినటువంటి మహావీరుడు.
0: యు ఆర్ ద సుప్రీం హీరో అమంగ్ పాండవాస్, యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ సచ్ ఎక్స్ట్రాడినరీ పెనన్స్.
1: నీవు ఇంద్రుడికి యజమాని కావాలి కానీ ఇంద్రుడు ఒక దాసుడు కాకూడదు.
0: యూ షుడ్ నెవర్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ యువర్ సెన్సెస్, యూ షుడ్ బి మాస్టర్ ఆఫ్ యువర్ సెన్సెస్.
1: నీ మనసుకు నీవు దాసుడైనావు ఈనాడు.
0: యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ యువర్
1: సెన్సెస్. నీ ఇంద్రియములకు నీవు దాసుడైనావు.
0: యూ హ్యావ్ బికమ్ ఎ స్లేవ్ ఆఫ్ యువర్ సెన్సెస్.
1: కాదు కాదు, ఇంద్రియములు మనసు నీ దాసత్వాన్ని అనుభవించాలి.
0: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది మైండ్ అండ్ సెన్సెస్ షుడ్ బి యువర్ స్లేవ్స్.
1: నీ వీటన్నిటికీ నీ మాస్టర్.
0: యూ ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్.
1: కనుక ఈనాడు నాకు ప్రార్థించి ఆత్మహత్య అనేటువంటిది నా జీవితంలో ఏనాడు కూడా నేను సంకల్పించననేటువంటి మాట ఇవ్వమన్నాడు.
0: టుడే దేర్ఫోర్ ఓ అర్జున, యూ ప్రామిస్ మీ దట్ ఇన్ యువర్ లైఫ్ యూ వుడ్ నెవర్ థింక్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్.
1: ఏ విధంగానగా? నీ ప్రాణమే నా ప్రాణము, నా ప్రాణమే నీ ప్రాణము.
0: ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ అస్ ఇస్ యూ ఆర్ మై లైఫ్, ఐ ఆమ్ యువర్ లైఫ్.
1: ఏకో వశీ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆత్మ విచ్ రిసైడ్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: కనుక అందరి ఎందు ఉండేటువంటిది నేనే.
0: ఐ ఆమ్ లివింగ్ ఇన్ ఎవ్రీ లివింగ్.
1: నవైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతనం నుంచి కూడా నేను సర్వ జీవులు ఎందు కూడా ఒక ప్రాణరూపంలో నేను ఉంటున్నాను.
0: ఫ్రమ్ టైమ్స్ ఇన్ మెమోరియల్ ఐ ఆమ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఐ ఆమ్ ది లైఫ్ ఇన్ ఎవ్రీ.
1: కనుక ఆత్మహత్య అనగా నీ ప్రేమైనటువంటి ఒక కృష్ణుని నీవు చంపిన వాడవుతావు అన్నాడు
0: అర్జున. Do you know the meaning of committing suicide? You would have killed your life, Krishna, who is something like your life itself.
1: Ayyo Swami, inni vidhamain pratti yokka antaratham naaku gurtinchukoleka amayakudani ayipoyanu, agnanani ayipoyanu. Kshaminchu, inka nenu ee jeevithamlo yenaadukodanu ilanti sankalpam nenu unchukonu annadu
0: Swami. Not knowing all these subtle meanings and subtle implications, I resorted to thinking of committing suicide. I would never do such a scene in my life here after.
1: ఈ విధంగా పాండవులను క్షణ క్షణముకును సంరక్షించే నిమిత్తమై అనేక విధములైనటువంటి చేరానటువంటి అల్పకార్యంలో కూడా తాను ప్రవేశించాడు.
0: ఇన్ ఆర్డర్ టు ఆఫర్ ప్రొటెక్షన్ టు పాండవాస్ ఇన్ దిస్ పర్టికులర్ వే, కృష్ణ ఆర్డర్ టు మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ సచ్ యాక్టివిటీస్ విచ్ విల్ బి కన్సిడర్డ్ స్మాల్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీస్ ఇస్.
2: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prashti, and today's episode was first broadcast in April 2023. Dear listener, we hope you like this program and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@ssmediacenter.org and our WhatsApp number is 9393258258. Thank you and loving Sai Ram from Prashanti Nilayam.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: बहुदेहवती ये कहा परात्मा बहुदेहवती ये
1: clay is one, but the shapes and forms given to this clay in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names. And all that you see around is a manifestation of that one and only entity.
0: Pogakumula munipula ponjamunda Pogaku మూలము నిప్పుల పుంజముండ రైలు పరువుకు నడిపించు డ్రైవరుండ ఆటోమేటిక్ లైటుకు అవధులుండ ఒకడు జగతిని సృష్టింపనుండవలదే ఒకడు జగతిని సృష్టింప నుండవలదే ఒకడు జగతిని సృష్టింప నుండవలదే
1: ఫర్ యూ టు హ్యావ్ స్మోక్ దే హ్యాస్ టు బి ఎ కాజ్ అండ్ దట్ ఈస్ ఫైర్ ఫర్ యూ టు హ్యావ్ ద రైల్ ఆర్ ట్రైన్ మూవింగ్ స్మూత్లీ అలాంగ్ ద రైల్స్ యూ ఆట్ టు హ్యావ్ the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights which switch on and off automatically. So also, should you not have a cause for this diverse manifestation which you call is the universe or nature?
0: Prema Swarupa.
1: Embodiments of love.
0: ఈనాడు లోకములో వైజ్ఞానికమున మానవ జాతి ఎంతయో ప్రగతిని సాధించినది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే వీ ఫైండ్ దట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్ ఆఫ్ ప్రోగ్రెస్ త్రూ ద మీడియం ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: విజ్ఞాన సాంకేతిక శాస్త్రమున బ్రహ్మాండమైన విజయాన్ని కూడా సాధించినది.
1: He has also achieved tremendous success in the fields of science and technology.
0: Plastic, electronic, computers dwara vaigyanika shastrajnulu oka vipareetamainatvanti yokka abhivruddhini sadhinchinadi.
1: In terms of the field of research dealing with plastics or the electron or the computers, certainly the world has advanced a great degree.
0: Anu shastramunandu kani aakasha margamunandu kani ee yokka shastravettalu oka bhavatitamainatvanti yokka vijayanni kudanu sadhistu vachindi.
1: Either in the domain of the atom or in the domain of the macroscopic one where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
0: మరొక వైపును చూస్తే నైతికంగా క్షుద్ర విమర్శలు సంకుచిత భావములు మితిమీరి పెరుగుతూ వస్తున్నవి.
1: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
0: రాజకీయంగా ఆర్థికంగా కల్లోలములు పెరుగుతూ వచ్చినవి.
1: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
0: దేశీయ మత కుల భేదములు పెరుగుతూ వస్తున్నవి.
1: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
0: ప్రాంతీయ దురభిమానములు మరింత పెరుగుతూ వస్తున్నవి.
1: Narrow regional outlook is on the ascendancy.
0: విద్య ఎందు ఆందోళనలు అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
1: There's chaos in agitation in the field of education.
0: ఈ విధమైన వికృత శక్తులు ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛా విహారం సలుపుతున్నది.
1: Such detrimental forces are on the rampage the world around.
0: నైతికంగా వైజ్ఞానికంగా పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటిని మనం విచారించవలసిన అవసరం.
1: We should also try and answer this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology. And on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
0: నైతికంగా మత ఆధ్యాత్మికంగా మానవుని యొక్క హృదయము ఇంత దిగజారిపోవటం కారణమేమి?
1: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
0: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
1: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
0: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితములకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడా మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సర్ప్రైజ్ దట్ ఆన్ ద వన్ హ్యాండ్ యూ హ్యావ్ ట్రెమెండస్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆన్ ద అదర్ హ్యాండ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ గెలో పర్టైనింగ్ టు వన్స్ ఓన్ బేసిక్ వాల్యూస్ ఆఫ్ వన్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్.
0: దీనికి అన్నింటికి మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
1: యూ థింక్ డీప్లీ అబౌట్ దిస్ అండ్ యూ ఫైండ్ ద రీజన్ ఇట్స్ సెల్ఫిష్నెస్ అండ్ నథింగ్ బియాండ్.
0: ఈ స్వార్థములకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
1: Added to this selfishness is a case of lack of unity of purpose.
0: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
1: Unity is the guiding principle for man's existence.
0: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గము.
1: And service to society is a true measure of his progress.
0: ఒక్కతూరి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయం మనకు అర్థమవుతుంది.
1: యూ హ్యావ్ టు టర్న్ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఆఫ్ భారత్ అండ్ యూ వుడ్ నో వాట్ ద హోల్ థింగ్ ఇస్ అబౌట్.
0: భారతదేశమునకు 10,000 మైళ్ళ దూరం ఉన్నటువంటిది ఇంగ్లాండ్.
1: ఇంగ్లండ్ ఇస్ ఎ కంట్రీ రిమూవ్డ్ బై డిస్టెన్స్ ఆఫ్ 10,000 మైల్స్ ఫ్రమ్ భారత్.
0: ఆ ఇంగ్లాండ్ యొక్క భూభాగము కేవలము 92,000 చదరపు మైళ్ళు మాత్రమే విస్తీర్ణము.
1: If you look at the area of this country, England, it's about 92,000 square miles.
0: దాని యొక్క జనాభా చూస్తామా 5 కోట్ల మంది జనాభా ఆనాడు.
1: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
0: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామా అంటే 16 లక్షల చదరపు మైళ్ళు భారతదేశం.
1: Now, if you contrast this with the figures for India in those days, now the area, 16 lakh square miles.
0: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 కోట్ల జనాభా.
1: If you look at the population of this Bharat, it was 44 crores.
0: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమీ మాత్రము లేదు.
1: And there's been no dearth of scientific talent in this country.
0: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
1: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
0: ఆనాడు బలవంతులైనటువంటి సూరులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
1: And nor was there a deficiency in terms of people who are valiant and valorous and mighty.
0: కానీ 44 కోట్ల జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని, 16 లక్షల చదరపు మైళ్ళు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని, 92,000 చదరపు మైళ్ళు కలిగినటువంటి యొక్క ఇంగ్లాండు, 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఇంగ్లాండు హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
1: బట్ దెన్ వాట్ యు ఫైండ్ ఇస్ దిస్ దిస్ కంట్రీ ఆఫ్ 44 క్రోర్స్ పీపుల్ అండ్ 16 లాక్ స్క్వేర్ మైల్స్ కేమ్ అండర్ ద రూల్ ఆఫ్ ఎ కంట్రీ వేర్ యూ హ్యాడ్ ద పాపులేషన్ టచింగ్ ఎ మియర్ 5 క్రోర్స్ అండ్ ఏరియా ఎ మియర్ 92,000 స్క్వేర్ మైల్స్. వాట్స్ ద రీజన్ ఫర్ దిస్?
0: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
1: A lack of unity of purpose and a mutual understanding is the basic reason for this.
0: నాడు కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
1: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
0: మానవ పరిణామం అనగే విశ్వ పరిణామం.
1: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
0: మానవుడు మారినప్పుడే జగత్తు మారుతుంది.
1: When man transforms, so would the world around him also.
0: వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం కూడా మంచిదవుతుంది.
1: If an individual were to be good, the society also would be good.
0: కనుకనే ఈనాడు రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా, వైజ్ఞానికంగా ఎన్ని విధములైన పరిణామము చెందినప్పటికీ దేశం ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకొనలేదు.
1: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
0: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నొందునో ఆనాడే దేశం యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
1: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
0: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడా కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కానీ ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
1: మైనస్ ది ట్రాన్స్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ద మైండ్, ఎనీ ఆఫ్ దీస్ డెవలప్మెంట్స్ అరౌండ్ యూ కుడ్ అట్ బెస్ట్ బి సూపర్ఫిషియల్ అండ్ ఆర్టిఫిషియల్ వితౌట్ ఎనీ డీప్ బేసిస్.
0: ప్రతి పదార్థమునకును ఒక పరార్థం ఉన్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ బేసిస్. ఫర్ ఎవ్రీ మెటీరియల్ థింగ్ దేర్ ఇస్ అ బేసిస్ ఆల్ రైట్.
0: పరార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
1: అండ్ దాట్ విచ్ హాస్ నో బేసిస్ అస్ సచ్, this material entity has no meaning.
0: Padarthamu vastu.
1: Now when you talk of a padartha, it's a material entity.
0: Padarthamu shakti.
1: When you talk of padartha, that is beyond, that is shakti or strength.
0: Okati prani.
1: One is this prani.
0: Rendavadi pranam.
1: The second is called prana.
0: Okati moolamu.
1: One is the basis, moola.
0: Rendavadi stoolamu.
1: The second is the stool or the gross.
0: ఇవి రెండు కూడాను పరస్పర విరుద్ధంగా మాత్రం లౌకికంగా గోచరం అయినప్పటికీ సూక్ష్మ దృష్టికి రెండు కూడాను అవినాభావ సంబంధములే, అన్యోన్య స్నేహములే.
1: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
0: ఆధునిక విజ్ఞానమునందు ఈ రెండింటికును పరిణామమును పురస్కరించుకొని ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నాలెడ్జ్ గెయిన్డ్ బై ద ఏన్షియంట్ వన్స్, యూ వుడ్ డిస్టింగ్విష్ బిట్వీన్ దీస్ టూ ఆపోజిట్స్ యాజ్ మ్యాటర్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ఎనర్జీ ఆన్ ది అదర్.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది లేనటువంటిది జగత్తులో ఈ మ్యాటర్ ఉన్నట్టుకు వీలు కాదు.
1: వితౌట్ దిస్ కాంపోనెంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దిస్ వరల్డ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్ కాల్డ్ మ్యాటర్.
0: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
1: The saying in the adhyatmic parlance or the spiritual parlance is called Shiva Shakti.
0: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి ఒక ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: Now you must try and understand the meeting point of these two and go deeper and then try to understand what it's all about.
0: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతూ కొలది తమ ప్రభువైనటువంటి ఒక భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
1: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
0: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
1: Now it's certainly a great triumph for man to have landed on the moon.
0: కానీ లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారే కానీ హాఫ్ ఇంచ్ హృదయాంతరానికైనా పోవటం లేదు.
1: Now certainly man is soaring far outwards into space, lakhs of miles, but he's not travelling even half an inch into his own heart.
0: ఈ విశాలమైనటువంటి ఒక జగత్తు నందు కలిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి సృష్టిలు చూస్తే మానవుని యొక్క శక్తికి అతీతమంగా కనిపిస్తున్నాయి.
1: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
0: ఈనాడు చంద్రమండలం చేరేటువంటి విజయం అనేటువంటిది ఏ రీతిగా ఉన్నదనగా సముద్రములో ఒక కాకి రెట్ట వలె ఉంటుందని.
1: Now when you look at this triumph of man, wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere
0: dream.
1: Now certainly man is soaring far outwards into space, lakhs of miles, But he is not traveling even half an inch into his own heart.
0: ఈ విషయాలు

0: మనము సృష్టి యొక్క రహస్యమునే గుర్తించడానికి చేతగానటువంటి సమయంలో సృష్టికర్తను ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: సో వెన్ యూ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ నేచర్ హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ వాట్ ది కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ అబౌట్?
0: అయితే మానవ జీవితములో నిత్యమైనటువంటి యొక్క సహజ ధర్మమునందు సత్యాన్వేషణ అనగా సత్యమును మనము పరిశోధన చేయటం ప్రధానమైనటువంటి లక్ష్యమని చెప్పారు.
1: But then, as just now said, in man's day-to-day life, the pursuit of truth should certainly form an essential component of his existence.
0: Search for truth is search for God.
1: The search for truth is verily the search for God.
0: Truth is God.
1: Truth is God.
0: God is, because truth is God.
1: Because truth is God.
0: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
1: Now you must decide upon this. What is truth?
0: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
1: Now this is where we tend to get confused and bemused.
0: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
1: Now what is this truth or satya?
0: విన్నది విన్నట్టుగా చెప్పటం సత్యమా?
1: Does truth consist in relating or recounting what you have seen?
0: చూచినది చూచినట్టుగా చెప్పటం సత్యమా?
1: Or what you have seen recounting it in words, is it truth?
0: ఇది కాదు.
1: This is not so.
0: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి, రెండు సత్యములు ఉంటున్నాయి.
1: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
0: మనము చూచినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్ ని వేసుకుని ఉండొచ్చు.
1: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
0: పలాని వ్యక్తి పలాని బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తాం.
1: So you say such and such an individual has worn a blue colored dress.
0: అది సత్యమే.
1: That certainly is truth.
0: ఎప్పుడు నీవు చూచినప్పుడు మాత్రం బ్లూ కలర్ వేసుకున్నాడు.
1: That is truth, all right. But when you have seen the person.
0: రేపటికి బ్లూ కలర్ మారిపోవచ్చు.
1: Now tomorrow this blue color could change.
0: కనుక ఇది తాత్కాలిక సత్యం.
1: Now this is an example of temporary truth.
0: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
1: Now the same thing in Sanskrit has been called nija.
0: సత్యము అనేటువంటిది ఇది కాదు.
1: This is not satya.
0: త్రికాల భాజ్యం మార్పు చెందనటువంటిది, భూత భవిష్యత్ వర్తమానములు యందు కూడాను మార్పు చెందనటువంటిదే సత్యం.
1: That which remains beyond change, the past, present and future, which is a lasting entity, that indeed is satya.
0: కానీ అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కాని దాని పరిశోధన చేయడానికి కాని ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
1: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on this path of satya. దానిని
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ఉదచ్యతి, ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
1: This is satya. This is what has been said as being whole and full.
0: కాని తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు సల్పుతున్నాము.
1: Now we are certainly undertaking understanding what is effectively a temporary truth.
0: ఈ యొక్క పూర్ణమునందు అర్ధ భాగముగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
1: Now that which is whole, you slice it into half, that half is your nija or temporary truth.
0: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్ధముగా తుడిచినప్పుడు సి అనేటువంటి యొక్క రూపు చేరుతుంది.
1: So when you have a full circle going round, which is whole, and you cut it into two, what you are left with is the alphabet C.
0: ఆ C నే సైన్స్.
1: That C is your science.
0: ఇది పూర్ణము కాదు.
1: That C is your science and it is not complete.
0: పూర్ణములో ఈ యొక్క సెమీ సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
1: ఇన్ ఎ ఫుల్ సర్కిల్ యూ హ్యావ్ ఎ సెమీ సర్కిల్, యూ డోంట్ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్.
0: కనుక ఆధ్యాత్మికమందు కూడాను సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
1: సో ఇన్ ఆధ్యాత్మిక యూ హ్యావ్ సైన్స్ బట్ యూ డోంట్ హ్యావ్ ఆధ్యాత్మిక ఇన్ సైన్స్.
0: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్, ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుండాలి.
1: సో ఆల్ దట్ యూ సీ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, your research is pertaining to this.
0: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏ మాత్రమో కనిపించలేదు.
1: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
0: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
1: Now this satya is a manifestation of the cosmic will.
0: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
1: Now here we would do well to quote what Eddington once said, the famed British scientist.
0: The great end of life is not knowledge but action.
1: The real end of

0: life is not knowledge but action.
1: ఈనాడు మన విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కానీ ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
0: Today we are certainly collating and collecting facts pertaining to science, but what we are thus collecting we are not translating into action.
1: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థం కానటువంటివి రెండు ఉంటున్నాయి.
0: Now any amount of experimentation observation from your side would still leave two things beyond your understanding.
1: బలహీనమైనది ఒకటి బలమైనటువంటిది ఇది రెండు ఏమిటంటే అదే న్యూక్లియర్ అన్నారు.
0: The one which is extremely weak, the other which is extremely strong. This is what
1: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: Now you can't understand these two.
1: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు, యూనివర్స్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: Now Eddington again said universe is a thought of God.
1: అందుని ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడాను ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
0: Now the Upanishads have the same thing to say in the spiritual parlance where we talk about what you see around you is a manifestation of the cosmic will.
1: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును క్రోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేక కానేరదు.
0: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
1: anything. కానీ ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడే దీని యొక్క ఉపయోగం ఉంటుంది.
0: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
1: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని ఒక విధంతో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింప చేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
0: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
1: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థములోనే తన యొక్క జీవితమును వ్యర్థం చేస్తున్నారు.
0: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
1: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు తత్వవేత్తలు మహనీయులు జ్ఞానులు మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంది తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: ఆర్ డూయింగ్ సో ఫ్రమ్ ఎ ప్యూర్లీ సెల్ఫిష్ మోటివ్. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ట్రూ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ బి హీ ఎ సైంటిస్ట్ అండ్ ఇంటెలెక్చువల్ ఆర్ ఎ మ్యాన్ హూస్ ఎంగేజ్ ఇన్ హిస్ చోజన్ ఫీల్డ్ ఆఫ్ వర్క్.
1: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు త్యజించునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: సో దట్ డే వెన్ మ్యాన్ వుడ్ try to remove himself from this selfishness in him,
1: prapanchamunnatunte samasta padarthamulu kodanu swaprayojana nimittamai premistunnadu kani padartha nimittamai vyakti padarthamulu preminchutaledu.
0: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit, not for others.
1: Oka vyakti kodanu maroka vyaktini preminchutani kodanu swaprayojana nimittamai premistunnadu kani నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
0: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
1: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
0: So try and remove this selfishness from you, then you will understand that which is beyond you.
1: చిన్న ఉదాహరణ.
0: A small example.
1: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
0: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
1: ఈ పంచభూతములు యందే పంచ ప్రాణములు కూడాను చేరి ఉంటున్నవి.
0: And in these five, we talk about the pancha pranas, the five pranas.
1: మొదటిది సూర్యుడు.
0: The first, the sun.
1: ఈ సూర్యుని యందు కేవలము ప్రాణశక్తి అధికంగా ఉంటుండాలి.
0: Now in this sun, we have got this life-giving force.
1: అనేక మంది సూర్యుని యొక్క తత్వము హైడ్రోజన్ హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
0: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
1: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైన వాయుగుండము మాదిరి గోచరం అవుతుండాలి.
0: Now according to them this sun is merely a gaseous mass.
1: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ఠ యొక్క నిలయము.
0: But this is not the case. This is the very source of life.
1: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
0: So what you call the life giving air for you is also emanating from the sun.
1: భూమి నుండి అపాన వాయువు వస్తుంటుండాలి.
0: And from the earth you have the apana vayu.
1: ఇంకా ఆకాశం నుండి కూడాను సమాన వాయువు వస్తుంటుండాలి.
0: And from the sky you have what's called a samana vayu.
1: ఇంకా జలము లోపల వానవాయువు ఉంటుండాలి.
0: And in water you have what's called a vanavayu.
1: ఈ వానవాయు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Now this one, the vanavayu, is the most important thing.
1: అగ్నిలో ఉదానవాయు వస్తుంటుండాలి.
0: And in agni we talk of ఉదానవాయు.
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 crore nadis ఉంటున్నావి.
0: Now in every being in this body you have 72 crores nerves.
1: ఈ 72 crore యొక్క నరములు యందు కూడాను ఈ వ్యానవాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
0: And in these 72 crores of nerves this vyanavayu tends to permeate freely.
1: ఇది ప్రకృతి యొక్క నైజం.
0: Now this is something pertaining to the secret of nature.
1: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటది.
0: దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్ ఆర్డైన్డ్ ఇన్ నేచర్. యు హావ్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ప్రివైలింగ్ అమంగ్స్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్.
1: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
0: ఈవెన్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టు బి సో ఇన్ ఎ సర్టెన్ బ్యాలెన్స్.
1: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
0: బట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే?
1: మనము చేసేటువంటి పరిశోధనల లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి, దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం, కానీ జగత్ యొక్క క్షేమతత్వంతో చేయటం లేదు.
0: Now today, in whatever researches that we are undertaking, we do so for the sake of my name, my fame, my power and the like, not for the sake of mankind at large.
1: ఏ విజ్ఞానవేత్త అయినప్పటికీ విశాలమైనటువంటి భావంతో దీనిని పరిశోధనలు సలిపినప్పుడు ఇది దేశ కళ్యాణం ఏర్పడుతుంది.
0: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, certainly the country will achieve progress.
1: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
0: But increasingly he makes use of his own selfish interest.
1: తమ యొక్క అభివృద్ధి, తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాకులాడుతున్నారు.
0: He clamors for his own name and fame.
1: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: That's the reason why these five elements are also out of balance, tending to be out of balance.
1: ఈ యొక్క పంచభూతములతోనూ వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
0: Now the scientists are waging a war, as it were, with these five elements.
1: చెలగాట ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
0: They are literally playing fire with these five elements.
1: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
0: As a result, there is a change in the ecological balance of this world.
1: ఈ విధమైనటువంటి యొక్క అలజడి కానీ క్రూరత్వానికి కానీ మూల మార్గము ఈ పరిశోధనలే.
0: The present state of education, the present problems that are creating up these.
1: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమం నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
0: ఆర్ దీస్ అండర్టేకింగ్స్? నౌ ఇఫ్ దీస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్‌పెరిమెంట్స్ వర్ టు బి డన్ సో దట్ ఎవ్రీబడి వుడ్ గెట్ బెనిఫిటెడ్, సర్టెన్లీ వుడ్ వి వుడ్ కమ్ టు గ్రీన్.
1: ఉదాహరణ,
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచమంతా కూడాను 10 times భస్మం చేసేంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
0: Now talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
1: ఇది ఎంత పిచ్చి మాట.
0: Now how mad the whole state of affairs is.
1: ఒక్కతూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 times భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
0: You use your weapons once, the world gets destroyed. Now you have capacity to destroy 10 times.
1: Kanuka ee matalanta kevalamu jagattunu bedirincheetuntive kaani idi sariyainatti hrudayam matalu kaadu.
0: So these words that are being uttered now by them are threatening the very security of the world.
1: Eedu peetakamaina chestundi melu maheshudaina cheyadu. Manchi cheyatamlo mana sainthulu abhirudhi cheyalu kaani chedda cheyatamlo kaadu manam abhirudhi chesukuntam.
0: An ant could possibly do you harm, but the Lord will never do so. In science certainly you try and do that which will be beneficial to you.
1: ee naadu aneka rakamainatvanti oka bombs untha kudanu pacific maha samudram lopala parishodhanalu jarugutunnayi.
0: Now you talk about bombs and the researches thereon and the Pacific Ocean is a place for this.
1: ee jalam yokka malinyam enta jarugutundado yochinchatam ledhu.
0: As a result you do not know how much of pollution is coming through in these ocean waters.
1: ee vayu dwara gaddi enta vishapuritam avutundado yochinchatam ledhu.
0: So also these harmful, the poisonous fumes which go, what destruction
1: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి ఒక క్షీరమును ఇస్తుందో యోచించటం లేదు.
0: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
1: ఈ క్షీరం వల్ల ఎన్ని రకములైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేసారు.
0: And this milk which is damaged us, if taken, can lead to any number of
1: కనుక ఇన్ని రోగములకు ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణము చెడిపోవటానికి మూల కారణం ఈ పరిశోధనలే.
0: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
1: ఈ పరిశోధనలకు కూడా ఒక హద్దు ఉంటుండాలి.
0: Now there must be a ceiling, a limit on these experiments.
1: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
0: Anything beyond is what is being done.
1: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
0: Experiments probably are any number and of great magnitude.
1: వీటి నిమిత్తమై తన స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాడు.
0: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్. నౌ ద మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్, ఇఫ్ ఇట్ ఓన్లీ ద థింగ్ వర్ టు బి డైవర్టెడ్.
1: అయితే ఇట్టి విశాల హృదయము, ఈ పవిత్రమైన భావము, నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
0: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ద వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's a spiritual path alone which gives you this confidence to pursue.
1: కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
0: Now the experimentation dealing with the five elements has to be on the reduce.
1: అప్పుడే ఈ వాతావరణములు కూడాను మారుతుంది.
0: Then the climate around you would also change for the better.
1: మనము త్రాగే నీరు కూడాను పరిశుద్ధమవుతుంది.
0: The water also would get purified, the drinking water.
1: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
0: At the moment the five elements are being defiled.
1: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
0: That's why the world is coming to grief in any number of ways.
1: మహాభారత యుద్ధము జరిగి 5500 సంవత్సరాలైంది.
0: Since the Mahabharata war was waged, a period of 5,500 years.
1: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5,500 సంవత్సరంలో జరుగుతూ వస్తున్నాయి.
0: But then, when you look at the history of the country since that time, in these 5,500 years, at least 15,000 wars would have been waged.
1: ఇంకా ఎన్ని వారు జరుగుతుందో.
0: And you do not know how many more are to come.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: మానసిక పరిణామం లేదు.
0: There is no transformation of the mind.
1: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటిది శేషించి ఉంటుండాలి.
0: There is this element of residue of animality in man.
1: కనుక మనలో ఉండేటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
0: So try and remove this animality from you.
1: ఈ పశుత్వము దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: And for the sake of this, try and develop love.
1: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
0: When the mind changes for the better, everything could change.
1: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క నిరుపయోగమైనటువంటివి.
0: You have no means of transforming the mind. You talk of progress in a number of other directions. It's meaningless.
1: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యో. ప్రతి ఒక్క విషయమునకును మనస్సు చాలా అవసరం.
0: It has been rightly said that it's the mind which is responsible either for one's bondage or for one's liberation.
1: మనోమూలం ఇదం జగత్తు, సర్వము జగత్తంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది.
0: And the world as such is pivoted on this mind.
1: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా గుర్తించినటువంటి వారం అవుతాం.
0: So when you purify the mind, you certainly recognize the underlying truth of all that's around you.
1: కానీ seeing is science అంటున్నాం.
0: You talk of seeing is science.
1: Kani idi anta arthavantanga ledu.
0: But this certainly does not convey the fullest meaning.
1: Na manasu chaala ashantiga undi antunnam.
0: Now you say that my mind is in a state of agitation.
1: Manasunu chudagalutunnava?
0: But then are you able to see the mind?
1: Kevalam experience maatrame.
0: It's only a case of experience.
1: I am very unhappy antaru.
0: Then you say I am very unhappy.
1: ఈ హ్యాపీ అనేది కానీ అన్హ్యాపీ అనేటువంటిది కానీ మనం చూడగలుగుతున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు సీ వాట్ యూ కాల్ ఇస్ హ్యాపీ అండ్ వాట్ ఇస్ అన్హ్యాపీ?
1: ఎంత నమ్ముతున్నాం మనం?
0: దెన్ హౌ ఆర్ యూ బిలీవింగ్ దిస్ స్టేట్మెంట్?
1: ఇది ఎక్స్పీరియన్స్.
0: దిస్ ఇస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్.
1: కనుకనే ఫెయిత్ అనేటువంటిది బియాండ్ ఇది రీజన్.
0: సో యూ టాక్ అబౌట్ ఫెయిత్ నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఫెయిత్ ఇస్ బియాండ్
1: రీజన్ అనేటువంటిది లేదు.
0: ఫెయిత్ ఇస్ బియాండ్ రీజన్. ఇట్ హాస్ నో రీజన్ అస్ సచ్.
1: కనుకనే మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: So the first thing is to try and cultivate this element of faith in you.
1: Newton anetunte vaadu parishodhanala sarvakamunupu jagattuku oka attraction power untundali.
0: Now before Newton started his researches in the field of gravitation, certainly this force of gravitation to the earth was present.
1: Athana parishodhanala saripina tarvata ee bhoomiki aakarshana shakti undi ani nirnayam chesadu.
0: After he had concluded his researches, findings, he said the earth has got the capacity to attract.
1: కానీ అంతకు పూర్వము దీనికి ఆకర్షణ శక్తి లేదా?
0: But then does it mean that the earth did not have this power of attraction?
1: కాని తన కనపడలేదు.
0: It did have all right, but it was not seen, observed by anybody.
1: కనపడక పూర్వము లేదని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you say that it did not exist because you did not see it till then?
1: ఈనాడు సైంటిస్ట్ పరిశోధనలు చేస్తున్నప్పుడు ముందు ఏముంటుందో తనకేం తెలియదు.
0: Today, when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
1: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటాయి.
0: And today, what you have decided upon yourself at one point of time could be new.
1: కనుకనే మనకు తెలియనటువంటివి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
0: సో ఇన్ దిస్ మేనర్ యూ ఫైండ్ దట్ దేర్ ఇన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ విచ్ యూ డు నాట్ హ్యావ్.
1: కేవలం తెలిసినటువంటిది కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరి పోవటానికి గర్వించడానికి ఏమాత్రం ఆధారం లేదు.
0: వి గో మియర్లీ బై వాట్ లిటిల్ వి నో, వి గెట్ పఫ్డ్ అప్ బై సెన్స్ ఆఫ్ ఈగో అండ్ ఆరోగెన్స్.
1: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness, that
1: would
0: be the day. That
1: would
0: be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief. But then, the whole thing is shielded from view, just a tiny wee bit is shown. What can you decide now?
1: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
0: Now today, what the scientists have found is that wee bit of a thing jutting out.
1: ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
0: There is so much more to it which they have yet to see.
1: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకున్నామనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
0: So day by day, as you keep experimenting and observing, the conclusion that you draw is there are many more things to be known than what have been known.
1: Kanuka manavuniki kaligina yokka parimithilo undinatvanti vidya buddhi yokka pramanam cheta bhagavantunu kolchadaniki sadhyam kadu.
0: So man, confined as he is to this mere knowledge pertaining to his vidya and buddhi, can never hope to comprehend God, which is
1: bhagavantunu kolchadaniki ivi kadu mattamulu.
0: He cannot measure or gauge God through these faculties of his.
1: Itaru అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
0: Now he is something which is so very diverse and vast.
1: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
0: So today the need of the day is a broad vision.
1: కొత్త విద్య కాదు మనం ఈనాడు కోరవలసినటువంటిది.
0: We don't need to have a new form of
1: కొత్త సంస్థను కాదు మనం కోరవలసినటువంటిది.
0: Nor a set of new organization.
1: కొత్త విధానము కాదు మనం కోరవలసినటువంటిది.
0: Nor a new format or a new way.
1: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
0: What we need is men and women of a pure, unsullied heart.
1: కనుక ఈనాడు హృదయ పరిశుద్ధత చాలా అవసరం.
0: So cleanliness or purity of the heart is necessary today.
1: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలం చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
0: When can this be possible? The day when you have no trace of selfishness or ego in you.
1: ఇదికి ప్రేమను పెంచాలి.
0: For this, you must develop and cultivate
1: love. ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
0: Now, in order to purify a particular thing, there is a certain method for it, a certain thing necessary.
1: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
0: Now, what is it that will help you to purify or cleanse your heart?
1: ఇది ప్రేమ.
0: That medium is love.
1: ఈ నిర్మలమైనటువంటి ప్రేమ ఏనాడు మనయుచ్చినంత పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడా ఏకత్వంగా ఉంటారు.
0: When you have pure unsullied love sprouting and springing in you, that would be the day when all individuals will come together.
1: దేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: In this country of Bharat, there are 70 crores of people living.
1: కానీ ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
0: But there is no link between one and another.
1: భారతదేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కానీ ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
0: Born in India, brought up in India and saying that he belongs to India, he really has no feeling for the country as such. He looks beyond the shores.
1: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం జరుగుతుంది?
0: యు డెజర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడి ఎల్స్ ఎస్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో, హౌ లాంగ్ విల్ దిస్ లాస్ట్?
1: కనుక ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
0: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ద బేసిస్. The broad vision, that is what is called thought.
1: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
0: సో దిస్ సింగిల్ పాయింట్ అటెన్షన్ డైవర్టెడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెససరీ అండ్ దట్ ఈస్ భక్తి.
1: ఈ ప్రేమ తత్వం నుండి సర్వస్వం కూడా ఇవిడి ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
1: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
0: ఇన్ ఎ వరల్డ్లీ కాంటెక్స్ట్ వాట్ హావ్ అచీవ్డ్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ అబ్సొల్యూట్లీ నెససరీ.
1: ఇహమున సింగింప హేమతారక విద్య, పరమున సింగింప బ్రహ్మ విద్య, మానస శాంతి, దేహం యొక్క కంఫర్ట్, ఈ రెండు మనకు అవసరం.
0: నౌ యూ సర్టన్లీ డూ నీడ్ టూ థింగ్స్, ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద బాడీలీ కంఫర్ట్.
1: కానీ దేహం యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
0: బట్ బిట్వీన్ ద టూ ద కంఫర్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ నాట్ దట్ నెసెసరీ.
1: దేహం ఒక్క కార్ట్ వంటిది.
0: ద బాడీ ఈజ్ లైక్ ద కార్ట్.
1: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
0: ద మైండ్ ఈజ్ లైక్ ద హార్స్.
1: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
0: యు హావ్ ద హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ద కార్ట్ ఇన్ ద రేర్, దెన్ యూ కెన్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ.
1: కానీ ఈనాడు విజ్ఞానం పెరుగుకొలది, బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
0: బట్ టుడే విత్ ద ఇంక్రీజ్ ఇన్ నాలెడ్జ్ అరౌండ్ యూ, యూ హావ్ పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్.
1: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
0: దో యూ డోంట్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్, యూ టాక్ అబౌట్ ద బాడీలీ కంఫర్ట్ యాజ్ ఇఫ్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద డే.
1: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
0: యూ డూ బిల్డ్ మ్యాన్షన్స్.
1: ఎయిర్ కండిషన్లు పెడుతున్నాం.
0: టాక్ ఆఫ్ ఎయిర్ కండిషన్ కంఫర్ట్.
1: సోఫాస్ డన్లప్ బెడ్స్ అంతా వేస్తున్నాం.
0: వాంట్ టు రెస్ట్ ఇన్ రిక్లైన్ ఆన్ డన్లప్ సోఫాస్ అండ్ బెడ్.
1: కానీ మానసిక శాంతి లేదు.
0: బట్ యూ హ్యావ్ నో మెంటల్ పీస్.
1: ఇదికి ఇక్కడ సుఖం ఇస్తాంది. బాడీ కూల్ అవుతాంది, మైండ్ హీట్ అవుతాంది.
0: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
1: Kanuka ee naadu manam koravalsindi emiti, manasika shanti unte aranyamulo untunna gaane aanandanni anubhavistam.
0: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
1: Kanuka manaku motta motta manashanti undinappude manavattam raanistundi.
0: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
1: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏనాటి కూడా లభించదు.
0: వన్ హూ డజంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కంఫర్ట్. దీనిని
1: వేదాంతం చెప్పింది, అశాంతస్య కుతం సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
0: దిస్ వాట్ ది వేదాంత హస్ సెడ్, వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ పీస్.
1: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
0: వన్ హూ హ్యాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హ్యావ్ కంఫర్ట్.
1: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి యొక్క వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: దిస్ పీస్ ఆఫ్ మైండ్ కుడ్ బి ఆబ్టైన్డ్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఆల్ యువర్ ఎఫర్ట్ షుడ్ బి.
1: ఎంత సేపు చూసినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
0: యు టాక్ ఆఫ్ అబ్జర్వేషన్, యు టాక్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ ఎండ్లెస్ వే.
1: ఈ పరిశోధనలు జీవితం అంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
0: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
1: Oka scientist kudanu kevalam neeti paina taila puttu maadri ekakaga undaradu.
0: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
1: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడా కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: Along with the scientist, you must have the component in the form of industrialized.
1: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
0: So when you have both of them coming together, you have your machinery coming through.
1: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడు జగత్తు సుఖేమంగా ఉంటుంది.
0: And when you have machinery, then the world can enjoy comfort.
1: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపరు, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
0: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
1: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు ల్యాబొరేటరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా తెచ్చి పెడుతున్నారు.
0: దిస్ ఇస్ సింప్లిసిటీ అట్ ఇట్స్ బెస్ట్, నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ బియాండ్. అండ్ టుడే యూ హ్యావ్ ఎక్స్పెండిచర్ రన్నింగ్ ఇన్ టు క్రోర్స్ ఫర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్స్. టుడేస్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఆల్ టువర్డ్స్ ట్రైంగ్ టు ఫీడ్ ద మైండ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బాడీ.
1: నిరంతరము అందులోనే ఒక విధమైనటువంటి బానిసగా లీనమైపోతున్నారు.
0: అండ్ ఆల్ ద వైల్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దిస్ పర్సూట్ బికమింగ్ ఎ స్లేవ్ వెరీలీ.
1: కనుక మనము ఈ సెన్స్ కు మనం బానిసలు కారాదు.
0: వీ షుడ్ నెవర్ బికమ్ స్లేవ్స్ టు ద సెన్సెస్.
1: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
0: ద సెన్సెస్ షుడ్ బి ఇన్ అవర్ హోల్డ్.
1: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
0: బట్ టుడే యూ ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోరింగ్ అప్వర్డ్స్, బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
1: ఈ సెన్సెస్ ను కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
0: వెన్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, then you can see the world in its total comprehension.
1: కనుక మనం సమాజము ఏ గతి పట్టుతుంది, మన యొక్క జనులు ఏ విధమైన స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైన బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
0: వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ సొసైటీ, వాట్స్ ద ప్లైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఇస్ ది పాత్ విత్ ద వరల్డ్ ఇస్ టేకింగ్. హూస్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్?
1: కేవలం నేరో మైండ్ లోపల, సంకుచితమైన భావం లోపల తన యొక్క అభివృద్ధి, తన యొక్క పరిశోధన, తన యొక్క నిర్ణయం లోపలనే తాను అంత్యమైపోతున్నాడు.
0: నోబడీ ఈజ్. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
1: కనుకు ఈనాటి సైంటిస్టులు అంతా ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
0: Today scientists should come forward to try and do benefit to the society.
1: ప్రజల యొక్క దుఃఖాన్ని, ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
0: They must make an effort to alleviate the suffering of people at large.
1: నిజంగా సైంటిస్టులు చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
0: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
1: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
0: దిస్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
0: ద వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఈజ్ సర్టన్లీ మై ఓన్ వెల్ బీయింగ్.
1: అంతేకాని నేను, నా కుటుంబము, నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
0: మై పీపుల్, మై కిత్ అండ్ కిన్ అండ్ ఐ షుడ్ కమ్ అప్, దిస్ ఈస్ ఎ వెరీ నారో అవుట్లుక్.
1: అందరూ ఒక్క విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
0: All should get the same type of life to lead.
1: కనుక అందరి యందు ఒక్క దైవత్వం ఉండాలనేటువంటిది ఈ ఆధ్యాత్మికములోనే నిరూపిస్తుంది.
0: It is the ఆధ్యాత్మిక, the spiritual domain which proves beyond doubt the point that in all individuals resides the one and the only one. The one manifests as the many.
1: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి యందు అభివృద్ధి అవుతుందో అది నిజమైనటువంటి ఒక సైన్స్.
0: This glorious divine feeling, when it's inborn in you, when it's born in you, then certainly you can talk about triumph of science.
1: కేవలం నాలెడ్జ్ ని డెవలప్ చేసినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: Merely a furtherance of knowledge is of no use.
1: ఈ నాలెడ్జ్ టుడే అండ్ టుమారో నాలెడ్జ్, డే ఆఫ్టర్ టుమారో ఎలర్జీ.
0: What you call knowledge is today and tomorrow. Day after tomorrow, that becomes allergy.
1: Practical లో లేనటువంటి ఒక నాలెడ్జ్ ప్రయోజనం ఏమిటి? Useless.
0: That knowledge which cannot be translated into practice, it's useless.
1: What's knowledge without action is useless. Knowledge. Action without knowledge is foolishness.
0: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
1: కనుక మనం అన్నింటిని కూడా క్రియారూపంలో మనం నిరూపించాలి.
0: So what you have learned, try and show it in practice.
1: మనం ఎక్కడ పరిశోధనలు చేశామో అవన్నీ పుస్తకములేక ఎక్కిస్తున్నారు. మస్తకము, పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి.
0: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now. Nothing more than that.
1: దానిని సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది?
0: How much of it is being thrown up in the society?
1: లేదు. ఇది ఏమాత్రం కూడా లేదు.
0: Not an iota of it.
1: కనుక మనము దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరి అయిన రీతిగా మన సోదర మానవులకంతా కూడా అనుకూలంగా చేస్తూ రావాలి.
0: సో ట్రై అండ్ యూజ్ ఇట్ ఫర్ ద బ్రదర్స్. ఆఫ్టర్ ఆల్, ఎవ్రీబడి అరౌండ్ యూ ఈజ్ యువర్ ఓన్ బ్రదర్.
1: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము, భగవత్ తత్వము రెండు కూడా భిన్నమైనటువంటివి కాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. వాట్ యు మస్ట్ అండర్స్టాండ్ ఇస్ వాట్ యు కాల్ సైన్స్, వాట్ యు కాల్ స్పిరిచువాలిటీ ఆర్ దాట్ డీలింగ్ విత్ గాడ్,
1: ఈ రెండు కూడా ఒక్కటే.
0: They are not two disparate or different entities. The two are essentially one.
1: ఇది ఒక్కటి. ఏమిటి ఇది?
0: Now here, what is this? A piece of cloth.
1: ఇది cloth కాదు, bundle of threads.
0: This is not a piece of cloth, it's a bundle of threads.
1: కానీ threads కాదు, cotton.
0: It's not threads again, it's cotton.
1: Cotton, thread, cloth, మూడు ఒక్కటే.
0: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
1: లౌకికం, భౌతికం, ఆధ్యాత్మికం మూడు ఒక్కటే.
0: So here you have లౌకికం, భౌతిక అండ్ ఆధ్యాత్మిక, ఆల్ ది
1: సేమ్. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్.
0: ద ఫస్ట్ ద వన్ యూ థింక్ యు ఆర్, ద సెకండ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్, అండ్ ద థర్డ్ వాట్ యూ రియలీ ఆర్.
1: కనుకనే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఈ మూడింటిని ఏకం చేయాలి.
0: సో యూ టాక్ అబౌట్ ఎ సింథసిస్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఇన్ దిస్
1: వర్క్. చేతులతో మనం పని చేయాలి.
0: వి టాక్ ఆఫ్ వర్క్ త్రూ ద మీడియం ఆఫ్ హ్యాండ్స్.
1: వర్షిప్ నీవు మనస్సుతో చింతించాలి.
0: టాక్ ఆఫ్ వర్షిప్ ద మీడియం ఆఫ్ హార్ట్.
1: విజ్డమ్ బుద్ధితో విచారణ చేయాలి.
0: అండ్ యూ టాక్ ఆఫ్ విజ్డమ్ ద ఇంటలెక్ట్ కమ్స్.
1: ఈ బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
0: వాట్ యూ ట్రై టు దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్క్వైరీ త్రూ ద మీడియం ఆఫ్ ఇంటలెక్ట్ ఈస్ జ్ఞానం.
1: పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
0: అండ్ వే యూ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్ దట్ ఈస్ భక్తి.
1: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
0: And doing beneficial acts is karma.
1: కనుకనే work, worship and wisdom is the three W's నీవు కావాలి.
0: So you have here the three things, work, worship and wisdom. The three W's, that's what you must become.
1: ఇదియే నిజమైనటువంటి యొక్క మానవత్వానికి తగినటువంటి ఉత్తమ మార్గం.
0: This is the true hallmark of man's greatness or his great, the path that he must take.
1: నిజంగా మన హృదయం యొక్క పరిశీలతను మనం ఏమాత్రం చూడటం లేదు.
0: బట్ టుడే వి రియల్లీ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇట్.
1: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ రావాలి.
0: యు మస్ట్ ట్రై అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ ద ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
1: ప్రపంచంలో ఒక విధమైనటువంటి ఉపకారమునకు కానీ అపకారమునకు కానీ ఏక మనసే ఆధారం.
0: Now either for good to the society at large or for the bad, it's the mind either for weakness or for strength, it's the mind again which is the cause.
1: కనుకని బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
0: A powerful person tends to take up any number of
1: reports. బలమైన మనసు కలిగినటువంటి వాడు ఎయిర్ప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
0: Any number of experiments. Now one, for example, he talks about developing the aeroplanes.
1: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
0: ద వన్ ఎండోర్డ్ విత్ ద స్ట్రాంగ్ మైండ్ టాక్స్ ఆఫ్ డెవలపింగ్ ద ఏరోప్లేన్. ద వన్ విచ్ హస్ గాట్ ఎ వీక్ మైండ్ టాక్స్ అబౌట్ ద పారాచూట్ అండ్ డెవలప్స్ ఇట్.
1: ఈ పారాచూట్ కూడాను మనకు ఉపయోగమే, ఏరోప్లేన్లు ఉపయోగమే.
0: నౌ వెన్ యు లుక్ క్లోజర్ యు డు నీడ్ ద పారాచూట్ యాజ్ యు నీడ్ ద ఏరోప్లేన్.
1: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను సమాజమునకు ఉపయోగంగానే వస్తున్నాయి.
0: సో బోత్ దీస్ టు థింగ్స్ ఆర్ నెససరీ ఫర్ మ్యాన్ ఫర్ యువర్ డే టు డే లైఫ్.
1: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
0: సో ది ఫస్ట్ థింగ్ ఈజ్ ఫెయిత్ ఆఫ్ బిలీఫ్ యాజ్ యువర్ స్ట్రెంగ్త్.
1: మన ఫెయిత్ అనేటువంటిది ఏమాత్రము రీజన్ చూడకూడదు.
0: ద ఫెయిత్ షుడ్ సీ నో రీజన్ వాట్స్ ఎవర్.
1: ఎందుకంటే ఇది అతీతమైన యొక్క తత్వం.
0: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
1: నీ ఫెయిత్ తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
0: ఇట్ ఈస్ త్రూ యువర్ ఫెయిత్ దట్ యు డూ యువర్ కర్మ ఆర్ యాక్షన్స్.
1: ఫెయిత్ లేకపోతే మన క్షణము కూడా నివసించడానికి
0: వీలు కాదు. Without this element of faith, you cannot live even for a second.
1: కనుకని ఈ ఫెయిత్ అనేటువంటిది మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంతవరకునైనా మనం సాధించవచ్చు.
0: ఆన్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
1: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢ నమ్మకము అంటారు.
0: బట్ సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
1: ఇది అర్థం కాని మాటలు.
0: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో మీనింగ్.
1: నమ్మకం ఒక్కటే ఉండేది, మూఢ నమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేవు.
0: This is meaningless. What you talk of faith or belief is just one. You can't have two types of faith. One foolish.
1: విచారణ చేయకుండా నిర్మల మనస్సుతో నమ్మటమే ఒక మూఢ మనస్సు అంటున్నారు వీళ్ళు.
0: యు కాన్ సే దట్ టూ టైప్స్ ఆఫ్ ఫెయిత్, ఫూలిష్ అండ్ దట్ విచ్ ఇస్ నాట్ ఫూలిష్. వెన్ యు టాక్
1: ఇది అనవసరమైనటువంటి యొక్క విచారణ సలిపి కన్ఫ్యూజన్ అయిపోయి కట్టగడిపి ఫ్యూజు పోగొట్టుకోవటమే నమ్మకం అంటున్నారు.
0: వాట్ యు మీన్ బై దిస్ ఫెయిత్ ఆఫ్ బిలీఫ్ ఇస్ యు కీప్ లుకింగ్ ఎట్ సో మెనీ థింగ్స్ అండ్ ఇన్ ద ప్రాసెస్ యు గెట్ కన్ఫ్యూజ్, యు లూజ్ యువర్ ఫ్యూజ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక మనం ఈనాడు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
0: సో ట్రై అండ్ బిలీవ్ ఇన్ ఎవ్రీబడి త్రూ దిస్ మీడియం ఆఫ్ హార్ట్.
1: ఎవరిని మనం విమర్శించకూడదు.
0: డోంట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్ ఎనీవన్.
1: కారణమేమనగా నీలో దోషం లేనప్పుడు నీవు పరులను ఒక నిందించడానికి అధికారం ఉంటుంది.
0: వెన్ యూ హ్యావ్ నో ఫాల్ట్ ఇన్ యూ, యూ హ్యావ్ ద రైట్ టు క్రిటిసైజ్ అదర్స్.
1: మనలో ఏనాటికి ఏ నిమిషంలో ఎక్కడ ఏ విధమైనటువంటి దోషం ఏర్పడుతుందో.
0: బట్ యూ నెవర్ నో ఎట్ వాట్ టైమ్ ఫర్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ వెన్ యూ హ్యావ్ దీస్ ఫాల్ట్స్ ఇన్ యూ.
1: సర్వులను ప్రేమించేటువంటి యొక్క తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: ట్రై అండ్ డెవలప్ దట్ నేచర్ వే యూ కెన్ లవ్ ఎవ్రీవన్.
1: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
0: అండ్ త్రూ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఒకవైపున మ్యాటర్, మరొక వైపున ఎనర్జీ, ఈ రెండింటినీ చేర్చేటువంటి విధానం చూడాలి.
0: ఆన్ ద వన్ హ్యాండ్ మ్యాటర్, ఆన్ ద అదర్ ఎనర్జీ. ట్రై టు సింథసైజ్ దీస్ టూ అట్ సమ్ పాయింట్.
1: కనుక మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చేయాలి.
0: సో వాట్ యూ మస్ట్ ట్రై టు ఎండెవర్ ఇస్ try and link, bridge the gap between the worldly and the adhyatmika.
1: Aithe ee naadu manam veru veru chestunnam
0: science and spirituality, but today we are dividing the two. We are dividing the two. This is not the correct thing to do.
1: Ekoham bahusyam, ekam nunchi anekam ayipothundadi.
0: From the one have come the many.
1: Idi sareyinatundi kaadu.
0: Now what you are trying to do, providing this division,
1: anekam nunchi ekam chestu raavali.
0: When you say from the one has come the many, it's not correct. From the many you must come to the one.
1: ఒక్క వృక్షములో అనేక పుష్పాలు కనిపిస్తుంటాయి.
0: In a single tree you have flowers of any number.
1: అనేక ఫలములు కనిపిస్తుంటాయి.
0: Any number of fruits.
1: అనేక బ్రాంచెస్ ఉంటా ఉంటుంటాయి.
0: Any number of branches.
1: అనేక రూట్స్ ఉంటా ఉంటాయి.
0: Any number of roots.
1: కానీ లీవ్స్ ఉంటా ఉంటుంటాయి.
0: And also any number of leaves.
1: ఈ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈ రూట్స్, ఈ బ్రాంచెస్ అన్ని చేరి ఒక్క విత్తనం నుంచి వస్తున్నాయి.
0: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
1: దీనిని బీజం మాం సర్వ భూతానాం అనింది భగవద్గీత.
0: This is what the Bhagavad Gita has said. The seed is one, and what you have are many.
1: కనుక భగవంతుడే దీనికి విత్తనం.
0: God is the seed.
1: విశ్వమే దీనికి పెద్ద వృక్షము.
0: This creation is a huge big tree.
1: ఈ విశ్వములో వచ్చినటువంటి యొక్క ఈ యొక్క ఫ్లవర్స్ మన యొక్క థాట్స్.
0: And in this tree you have flowers, our thoughts.
1: నియమంగా మనం చేసినటువంటి ఉపకారమే దీంట్లో ఉన్నటువంటి ఫలములు.
0: And the good that you do are the fruit.
1: మన రిలేషన్షిప్ దీనికి బ్రాంచెస్.
0: Our relationship are like the branches.
1: దీని ఫలం ఉన్నటువంటి ఫలమే మన క్యారెక్టర్.
0: And that fruit that comes through is a character.
1: కింద ఉన్నటువంటి రూట్ మనకు విశ్వాసము.
0: That root down below is this element of faith.
1: కింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
0: When you have root below and the fruit above, then you have the tree.
1: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్ వుడ్ అయిపోతుంది.
0: Now without the fruit at the top and root at the bottom, this becomes a mere firewood.
1: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
0: So the cause for all this is one.
1: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
0: So through this love, try and develop character.
1: The end of education is character.
0: The end of education is character.
1: The end of culture is perfection.
0: The end of culture is perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge is
1: the
0: love.
1: The end of wisdom is freedom.
0: The end of wisdom is freedom.
1: ఈనాడు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏమిటి ఈ ఫ్రీడమ్ మితిమీరినటువంటి ఫ్రీడమ్.
0: Today you repeat parrot like the word freedom, freedom. What do you really mean by it?
1: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
0: What you have really is freedom in excess. As a result, mental derangement.
1: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
0: For everything there is a limit.
1: నశ్రేయో నియమం వినా.
0: Everything bound within a certain limit.
1: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
0: Without this limit you cannot have a degree of comfort.
1: కనుక ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధనలు కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటువంటిగా చేయాలి.
0: So all our efforts today should be directed towards the furtherance of man's life as such.
1: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలంతా బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమిటి?
0: Today you have in the world around you diseases pertaining to the heart. Diseases like cancer on
1: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్లనే ఇన్ని జరుగుతున్నాయి.
0: These are on the increase. The reason, the changes which are coming in the ecological balance.
1: పూర్వం ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించటం లేదు.
0: In the days gone by, such diseases were not so many.
1: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
0: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them at all.
1: చాలా పొరపాటు.
0: This is a mistaken notion.
1: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
0: Now the reason is that the air that you inhale is not pure.
1: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
0: The water that you drink is not pure.
1: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
0: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్ ఇస్
1: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
0: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
1: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ టెయింటెడ్ విత్
1: కారణం ఏమిటి?
0: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్. వాట్
1: ఈ పరిశోధనల యొక్క రిజల్ట్?
0: ద రిజల్ట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్స్ దట్ హావ్ బీన్ డన్.
1: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుండాలి.
0: నౌ ఇన్ దిస్ నేచర్ దే ఆట్ టు బి ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అమంగ్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్.
1: పైన టాప్ లోపల ఎనర్జీ.
0: At the right at the top you have energy.
1: Daniki skill.
0: Then you talk of skill.
1: Daniki madhyalo balance.
0: And before that you talk of balance.
1: Down low insight.
0: And under that you have insight.
1: Paina unnatundi knowledge ni inaadu manam skill cheyatam ledhu kill chestunnam.
0: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
1: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పిపోతుంది.
0: అండ్ బికాస్ యూఆర్ కిల్లింగ్ ఇట్ ద బ్యాలెన్స్ ఇస్ బీయింగ్ అప్సెట్.
1: బ్యాలెన్స్ తప్పిపోటం వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్ సైడ్ అయిపోతుంది.
0: అండ్ బికాస్ దిస్ బ్యాలెన్స్ ఇస్ అప్సెట్ యూ డోంట్ హ్యావ్ ఇన్సైట్, యూ హ్యావ్ దిస్ అవుట్వర్డ్ థింగ్.
1: కనుకనే మనం మొట్టమొదటి నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
0: సో యువర్ నాలెడ్జ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బి మేడ్ ఇంటూ ఎ స్కిల్.
1: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
0: And that which tells you how to make this into a skill is adhyatmika
1: spirituality. కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
0: Today man is certainly clever and intelligent, but he doesn't know where to go.
1: కనుక నీ దీనిని ఆధ్యాత్మికనందు మధ్య భాగములో ఉన్నటువంటిది హ్యూమన్.
0: So in the adhyatmic parlance you have an intermediate level, the human.
1: ఈ హ్యూమన్ లెవెల్ లోపల సెల్ ఉంటున్నాడు.
0: Now the intermediate level is this human level.
1: Kinda matter level lo untundadi.
0: And below that you have the level of matter.
1: Paina divinity untundadi.
0: And above this human level you have divinity.
1: Ikkada material, ikkada oka humanity, ikkada divinity.
0: So here you have these three sedimentation forces. going from above. Sorry.
1: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
0: You have right at the basis or the below matter. In between human and at the top divinity.
1: కనుకని డివినిటీ దూరం అయిపోతుండాలి.
0: Now today the man, instead of going up towards divinity, is coming down to the level of matter. He is getting far removed from divinity.
1: మనం కిందికి చూడకూడదు.
0: So you should never look down.
1: Low aim is a crime అన్నాడు.
0: A low aim is a crime.
1: కనుక మనం కింది దృష్టిని ఉండకూడదు, విశాలమైన పై దృష్టి. Look up.
0: Never look down, look up always.
1: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలలోకి మనం పోవాలి.
0: ఆల్ ద వైల్ ట్రై అండ్ గెట్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్ బై థాట్స్.
1: ఒక్కదాంట్లో మనం సక్సెస్ అయిపోతేమా, ఇంకా అన్నింటి ఎందుకు కూడా సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో.
0: హ్యావ్ ఎ హై గోల్ ఇన్ ఎయిమ్. వన్స్ యూ సక్సీడ్ వన్స్ దేర్ నథింగ్ లైక్ సక్సెస్.
1: సక్సెస్ బిగెట్ సక్సెస్ అన్నారు.
0: సక్సెస్ బిగెట్ సక్సెస్ అస్ దే సే.
1: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
0: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సక్సెస్ దట్ యు మస్ట్ ట్రై టు అచీవ్.
1: కాన మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ను కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించరాదు.
0: ట్రై అండ్ మేక్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ టేక్ దెమ్ టుగెదర్, డోంట్ మేక్ ఎ డివిజన్ బిట్వీన్ ద టూ.
1: ప్రపంచం అంతా కూడా సైన్స్.
0: ద హోల్ వరల్డ్ ఇస్ సైన్స్.
1: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ.
0: అండ్ ద వరల్డ్ అట్ ద సేమ్ వే
1: అది లేదు అది లేదు.
0: Is spirituality. Without one, the other has no meaning.
1: Okati negative, okati positive.
0: One is negative, the other is positive.
1: Ee rendintu yokka ekatvame manaku phalitam.
0: And where you have the two coming together, you
1: negative,
0: have a result.
1: Negative ga podi, positive positive ga pothe prayojanam ledhu.
0: You have a positive result. Negative by itself, positive by itself, you can't achieve anything.
1: Ee rendintu yokka samanvayanni manam ee naadu abhivruddhi parchali.
0: And today try and bring them together. That should be your endeavor.
1: Kaani ee naadu scientist spirituality ante daniki e matram gittadu.
0: But today's scientist says he has no place for spirituality.
1: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
0: Now he said that's blind faith.
1: నిజంగా ఆ విధంగా వారు భావించరారు.
0: But he should not really go that way.
1: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
0: One who really believes so is no scientist at all.
1: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటినీ విశ్వసించాలి.
0: A true scientist gives due credence for both.
1: రెండింటినీ ఏకం చేయాలి.
0: Tries to synthesize the two.
1: ఈ ఏకం చేసినటువంటిదే నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు.
0: And one who can bring about the synthesis is one who has got the total picture.
1: Mukhyanga manamu aadharamainatundi oka daivatvanni manam visheshinchi aadeyamaina jagatunu anubhavinchadaniki chusukovali.
0: One who has the total picture in mind. Now embodiments of love, you must have God as the basis and try to look for something which is resting on it.
1: Srishtini parishodhana chesetundi vaadu scientist.
0: One who tries to seek to understand this nature around him is a scientist.
1: సృష్టికర్తనే పరిశోధన చేసేటువంటి వాడు సైంట్.
0: He's the scientist. But one who looks for something beyond, the one who's responsible for this creation is a saint.
1: ఎక్కువ వ్యత్యాసం లేదు. అతను సైంట్ ఇస్ ఎ సైంటిస్ట్.
0: There is no difference. One is the saint, the other is the scientist.
1: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా చేర్చుకుంటే అది సహజంగానే ఉంది, చేర్చుకోనక్కర్లేదు.
0: Now when you look at it closely, matter and energy are closely linked, all right. You don't have to make a special effort to bring them together.
1: Kanuka nijamuga ee naadu manam abhivruddhi kavachukovalsindi prema tattvamu. Ee prema tattvam oka adhyatmikatone labhistundi.
0: But the need of the day is this element of love, which again could be got only through the medium of spirituality.
1: Ee prema ne lekapothe manam jeevinchalemu.
0: Without love you cannot live.
1: Oka chinna udaharanam.
0: And a small example for this.
1: Goppa adhikariga undetundi vaadu maa bandhuvu maa yokka mitrudu unte manam ento balam ostamu.
0: Now if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
1: Goppa srimantudainatunte vaadu na bandhuvu na mitrudu anukunte manaku ento balam istundi.
0: So also an extremely wealthy person is related to you, you derive a lot of strength from that.
1: Adhe vidhamgane bhagavantude na bandhuvu bhagavantude na mitrudu ante manaku enta balam vastundi.
0: In the same manner, if you were to say God is my relative, God is my friend, how powerful and secure should you feel?
1: కనుక నిజమైనటువంటి బంధువు భగవంతుడు ఒక్కడే.
0: సో ద ట్రూ రిలేషన్ ఆఫ్ యోర్స్ ఈజ్ వెరీలీ గాడ్.
1: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణం ఉండినంత వరకే సంబంధం.
0: దీస్ రిలేటివ్స్ ఆఫ్ యోర్స్ టు ద మీనింగ్ ఆఫ్ దిస్ బాడీ, సో లాంగ్ యాజ్ యు హావ్ యువర్ లైఫ్.
1: మిత్రులు నిజంగా.
0: So long as you have life in you.
1: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
0: Who's your true friend then again? God.
1: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో, పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో, ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ దిగబడిపోయింది, గుడ్ బై చెప్పి వెళ్లిపోతారు.
0: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say hello hello how are you. So long as you have some currency notes,
2: being seen through your pocket. Hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way. When there is water in the tank or the pond, all the frogs collect there.
1: Water dry aipothane okka single plankton.
2: Once the pond dries up, you can't find even a single frog.
1: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూచి అందరూ చేరుతుంటారు.
2: ఇన్ ద సేమ్ మేనర్ యువర్ రిలేటివ్స్ దే కమ్ టు యూ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ సంథింగ్.
1: కానీ మన స్థితి మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాడు.
2: వన్స్ ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ ఆల్ యువర్ రిలేటివ్స్ డిసపియర్.
1: కానీ నిరంతరము కూడాను మన వెంట జంట ఇంట కంటా ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
2: బట్ ద వన్ who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
1: మనం విశ్వసించి జగత్తును కూడాను అనుభవించి ఈ జగత్తులో ఉండినటువంటి సత్యాన్ని కూడాను గుర్తించడము ఇది చాలా సహజమైన జీవితము.
2: So believe in a God of this nature and live in this world, experience all that has to be experienced, and that is certainly a true way of life.
1: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరి అయినటువంటి సత్యాన్ని గుర్తించి దీన్ని స్పిరిచువల్ అనేటువంటిది ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా స్థిరమైనటువంటి శాంతి భద్రతలను అందుకుంటుంది.
2: ద డే ద సైంటిస్ట్ థ్రూ దేర్ మీడియం ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కమ్ టు ద రియలైజేషన్ దట్ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సైన్స్ దట్ విల్ బి ద డే ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఫర్ మ్యాన్కైండ్ అట్ లార్జ్.
1: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
2: We certainly have to observe and experiment on everything.
1: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
2: But never do so with a prejudiced mind.
1: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించాలి.
2: Do so by way with an open mind.
1: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
2: Now there lies a true path of observation.
1: కానీ ఈ పరిశీలనను మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
2: Observe thus, experience thus, and reach and become one with the Lord.
1: దీనికి ఇదిగానే వేరుగా చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానము ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
2: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్ ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఈనాడు వ్యక్తులనేటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెడతా ఉంది.
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ టుడేస్ యూత్ టేక్ టు ద పాత్ ఆఫ్ సైన్స్ యాజ్ అ రిజల్ట్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
1: తెలిసింది తక్కువైనా కూడా విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
2: వాట్ దే నో ఈజ్ హార్డ్లీ ఎనీథింగ్ వెరీ లిటిల్ బట్ దే టెండ్ టు బికమ్ అరగెంట్.
1: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
2: దే డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ పర్సూట్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ దే ఓన్ ఇంట్రెస్ట్.
1: ఆంగ్ల విద్య ఆవగింజంత నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
2: This mere mastery of the knowledge of English gives them so much of arrogance. They feel they have understood everything in terms of a big pumpkin.
1: ఎవరు విద్యావంతుడో అతనికి అహంకారం ఉండదు.
2: One who is truly educated has no trace of ego in him.
1: విద్యే వినయ సంపన్నే అన్నారు.
2: Vidya or education confers humility on a certain person.
1: ఇది నిజమైనటువంటి విద్య.
2: This is the indication that a person is educated.
1: ఈ వినయం ఉండినప్పుడే అందరితోనూ కలిసి చేరుతుంది.
2: When you have this humility, you can move freely with others.
1: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయముతోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Have this element of love in you. Bind everybody through this divine quality of humility, and through this medium of love and humility, bring everybody together, and therein lies your peace and progress and prosperity.
1: Premasvarupulara, motta motta manasika parinamam tappa inki enni parinamamulu ochina jagattu manchidi paapu.
2: I'm hoping and blessing that you would do so. Embodiments of love, this transformation of mind is certainly called for. That is what is required at the moment.
1: Manasu maritene జగత్తంతా మారుతుంది.
2: When the mind changes, the world also would change.
1: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
2: So for the sake of changing the mind, develop this love.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
2: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
2: అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యు హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
3: సాయిరాం. You just heard the Divine Discourse delivered by Bhagwan Baba in Mumbai on the 11th of May, 1983. Bhagwan Baba said, and I quote, "Need of the day is not a new type of educational system or set of new organizational rules or new format or new way, but we need men and women with pure hearts. Cleanliness of hearts is necessary today. When can this be possible? The day you have no selfishness and ego in you. For this you have to develop prema or love. When you have pure and unsullied love sprouting and springing in oneself, the entire mankind will come together united." Unquote. Thank you and Sairam.

0: murder.
1: By uttering truth, you'll be felicitated. Because of truth, you'll have all happiness and comfort. More than the life of truth, there's nothing on earth that is permanent. This is what is conveyed to you.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Palamuloni madurasam tarutanu yeruguna.
1: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
0: Puvuloni makarandamu tigalanu bhavinchuna.
1: The nectar of the flower is not tasted by the creeper.
0: Nivrittisara sahityamu pravurti panditunde terugunu.
1: A scholar who is outward cannot know the inward essence.
0: Granthalloni madurasamu kagitam anubhavinchuna.
1: All the matter present in the sacred text is not known to the paper.
0: Prapanchamuna pravritti margamaniyu nivritti margamaniyu renduga vibhajistunnaru.
1: In this world there are two paths. One is outward, another is inward.
0: Kani pravritti nivrittulu yokka nijasthanamu okkate.
1: Actually, the point is one and the same for both the ways.
0: Bhautikanga, laukikanga, prakritikanga, anubhavinchedantai kudanu pravruttulani. Deeniki atitamai, antarmukhamai, anandamayamai, amrutamayamai unnatvantidanta nivrutti margamani bhavistunnaru manavudu.
1: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same.
0: Ade manavattamu.
1: That is the human life.
0: Ee manavattamu nandu pravritti vruttulani konni nivritti vruttulani konni vibhajinchukuntu vacharu.
1: We classify into two categories, the outward and inward, in human sojourn.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: All that you find outward is the reflection of the inward.
0: ప్రతిధ్వనులే.
1: Resound.
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
0: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: Though God has taken human form, why is it that we go by this classification?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: Over generations of past lives, people have been spending time with external approach.
0: Kanukane oke paryayamu nivrutti margamlo praveshinchataku veelu kaadu.
1: Therefore it's not possible to proceed inward.
0: Pravruttini anusaristu nivruttilo praveshinchali.
1: As one follows the outward, one has to follow the inward path.
0: Ramalakshmana Bharata Shatrughnulu nalugariki vivaham cheya talanchi midilapuram lopala aneka vidhamulainatvanti vedukalanu కల్పించుకున్నారు.
1: All the festivity in the gate, you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Midhilapura.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: In all the external activity that goes on, there is inward significance.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము 4 దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
0: మొదటి దినము వరప్రహేయము అనగా లగ్నపత్రికలను తీసుకొని పుత్రికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్నపత్రికను అందించటం.
1: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
0: party. Tadupari, ee vaduva yokka gruham nundi sumangalato praveshinchi veeri lagna patrikanu vadunaku andinchatamu.
1: On the following day, the bride's party, all ladies will go in a procession
0: and will handle the wedding invitation.
1: The same thing went on from morning till the evening on the first day.
0: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
1: Basing on the royal prestige, they express their gratitude.
0: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
1: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
0: Anaga gadachina rajulandaru kudanu pavitramainatunti yokka prakhyati ainatunti yokka pratishthalanu sampadinchatam chetane ee naadu Dasaratha Maharaju ee yokka rajyamunu yelagalugutu vachadu.
1: Because of the prestige and the dignity in the posterity, Dasharatha has come to present position today.
0: Gadachina rajulandaru kudanu satkirtini satpravattanu sadacharamunu sadgunamulane poshinchukonakundina ee yokka ayodhya rajyamu ee dasharathanu dakketuvantidi kaadu.
1: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasharatha would not have been today what he is.
0: Kosala desamunu palinchinatvanti రాజులందరూ కూడాను గొప్ప మహనీయులు ధర్మపరులు సత్య సంపన్నులు కనుకొని అట్టివారలకు కృతజ్ఞత అందించటము ఈనాటి రాజులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెసెంట్ డే కింగ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ టు ద పాస్ట్ కింగ్స్ హూ స్పెండ్ దేర్ లైఫ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూత్.
0: కనుకొని ఈ కృతజ్ఞతను అందించటం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
1: Expression of one's own gratitude is a matter of festival.
0: Tadipari neemi modalukoni janaka maharaja varaku kudanu ee rajyamunu palinchinatunti vidyapura rajyamunu palinchinatunti rajulaku andariki kudanu janakudu kudanu tan tana krutagnatanu andistu vachadu.
1: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled Midhilapura.
0: Midhilapura nagaramunu mottamota nimi aneetunti maharaju దీన్ని ప్రారంభించాడు.
1: ఇట్ వాస్ ది కింగ్ నిని హూ స్టార్టెడ్ దిస్ మిథిలాపుర.
0: ఈ మధ్యలో ఎన్నో వందల రాజులంతా కూడాను ఈ రాజ్యమును కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ కింగ్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్.
0: కనుకనే వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని గట్టికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: Therefore, on all auspicious occasions, gratitude is expressed as a matter of life principle.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీగలేదు.
1: They were never egoistic, thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
0: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
1: ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
0: అట్టు కృతజ్ఞతనే తెలుపుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
1: ఇఫ్ వి డోంట్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్, వి ఆర్ నాట్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ.
0: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
1: ఇఫ్ వి ఆర్ అన్గ్రేట్ఫుల్, వి ఆర్ డిమోనిక్ ఇన్ అవర్ బిహేవియర్.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: దేర్ఫోర్ గ్రాటిట్యూడ్ ఇస్ ద లైఫ్
0: అని ఈ రెండవ దినము వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద వెడ్డింగ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇస్ ద రొటీన్.
0: ఇంకా మూడవది,
1: థర్డ్,
0: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజం లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందు ఉంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulged in the acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the, around the horns. The four types of mothers.
0: భూమాత,
1: the first mother earth,
0: రెండవది వేదమాత,
1: second mother వేద,
0: మూడవది గోమాత,
1: third one mother cow,
0: నాలుగవది దేహమాత,
1: the fourth one the physical mother.
0: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
1: It's our duty to express our gratitude to all these four mothers.
0: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవుడు.
1: Everyone has these four mothers.
0: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము
1: fourth day,
0: కన్యాదానము
1: wedding, కన్యాదాన
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
0: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు, అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక brought Sita along with Urmila.
0: ఈ విధంగా తీసుకుని వచ్చేప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
1: The other two are the daughters of the brother of Janaka.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: Is Kushikumara who brought these two.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు
1: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక,
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుని నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasaratha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత, ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
1: Sita, Urmila, the other two daughters.
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్. It also has got an important factor.
0: Vivahamu jaragaka puramu kanyanu varudu chudakoodadu.
1: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
0: Ikkada kanyadanam jarigina tarvata sumuhurtam tarigina tarvata appudu maatrame teram teestu vacharu.
1: After the auspicious moment only the curtain will be removed.
0: Appudu kuda tera teesinappudu రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
0: కానీ ఊర్మిళ వైపును కానీ చూడలేదు.
1: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
0: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉండాలి, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: జనక కేమ్ అండ్ సెడ్ My daughter Sita is here. You are looking in that direction.
0: కాని వినిపించుకోలేదు.
1: But Rama didn't hear all this.
0: తిరిగి రెండు మూడు పర్యాయములు చెప్పాడు. ఇదం సీత, ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
0: Karanam emiti?
1: What's the reason?
0: Inka Mangala Sutram kattaledu.
1: He has not tied that Mangala Sutra, the sacred thread.
0: Vivaham kaanatuvanti streeni chudatam maha paapam.
1: It is the worst of the sins to look at an unmarried woman.
0: Ichchakulu vamsamunake apakirti techinatuvanti vaadu avutaru.
1: We'll be bringing the Ikshvaku clan to disrepute.
0: Kanuka nenu chudanu unnadu.
1: So I won't look at her, he said.
0: Neeni pattiye ekapatni anetuvanti peruku saattakamaindi.
1: For that reason he got this name, that he had one wife.
0: Oke mata.
1: One word.
0: Oke patni.
1: One wife.
0: Oke ambu.
1: One arrow.
0: ఇది రామచంద్రునకు ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి యొక్క బిరుదు.
1: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హి హాడ్.
0: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
1: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేయింగ్.
0: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
1: మెనీ లేడీస్ కేమ్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ జనక ఎంపరర్.
0: వీళ్ళు మించిన మిక్కుటాలు, స్త్రీలకు ఎక్కువ భూషణాలు, ముందర దర్బార్లు, సీతకు రాముడు సూత్రము గట్టుతాడు, ఇద్దరినొక్క ఈడు జోడుగా కూర్చినాడు, సీతకు తగువాడు శ్రీరాముడు, రారే చూడగపోదాము రాముల పెళ్లి, రారే చూడగపోదాము. స్త్రీలకు ఎక్కువ భూషణాలు,
1: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్,
0: ముందర దర్బార్లు,
1: దేర్ ఇస్ అ కోర్ట్ ఇన్ ఫ్రంట్,
0: సీతకు రాముడు
1: అండ్ రామ ఫర్ సీత,
0: సూత్రము గట్టుతాడు,
1: ఈస్ రెడీ టు టై అప్ మంగళ సూత్ర,
0: ఇద్దరినొక్క ఈడు,
1: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్
0: అదర్, జోడుగా కూర్చినారు,
1: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్,
0: సీతకు తగువాడు శ్రీరాముడు,
1: రామ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ సీత,
0: చూడగపోదాము రాముల పెళ్లి, రారే చూడగపోదాము.
1: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
1: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
0: ఈ మంగళ సూత్రం కట్టారు.
1: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
0: కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
1: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
0: రామును చూస్తామా, ఆజానుబాహుడు.
1: రామ ఇస్ సో టాల్.
0: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
1: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
0: కనుక దాసీలు తెచ్చినటువంటి ఒక హారం సీత పట్టుకుంది.
1: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెన్.
0: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
0: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
1: అండ్ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
0: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
1: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
0: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
1: Rama is so tall.
0: తనకు తన యొక్క మెడ అందలేదు.
1: She could not catch him.
0: కనుక తల క్రిందికుంచుకుని పట్టుకుంది.
1: So she bent her head and holding the garland.
0: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
1: Noticing that this, Rama signed to Lakshmana.
0: అనగా ఏమని సైగు?
1: What? Sita held in her hands the garland brought by the seven maids.
0: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: The divine secrets are so subtle.

0: ఆర్ నోన్ టు లక్ష్మణ్ అండ్ అనిల్.
1: అందుకోసమే త్యాగరాజకుడు చెప్పాడు.
0: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్,
1: ఎందుకంటే ఇంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
0: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
1: తాను కూడా సైట్ చేశాడు అన్నాడు, వీలు కాదన్నాడు.
0: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
1: అనగా ఏమిటి ఈ సైగ చేయటం?
0: వాట్ ఇస్ ది సైన్ హియర్?
1: నీవు ఆదిశేషుడు కదా,
0: యు ఆర్ ఆదిశేష.
1: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
0: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
1: లక్ష్మణుడు చెప్పాడు, రామ, సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
0: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
1: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ ద వర్బ్ ఆఫ్ రామ్?
1: భక్తులకు ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
0: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
1: కానీ స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
0: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
1: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
0: దాట్స్ ద వర్బ్.
1: అప్పుడు
0: దెన్
1: వీలు లేకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
0: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాముని వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
0: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైం ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
1: కనుకనే
0: సో
1: ఈ లక్ష్మణు యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి ఈ జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
0: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ద పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
1: తక్కువనా కాదు,
0: ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఆమె భూజాత,
0: షీ ఇస్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే లక్ష్మణ్ని ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
0: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
1: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
0: ద మూమెంట్ గార్లాండింగ్ ఇస్ ఓవర్ వెడ్డింగ్.
1: నలుగురు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
0: దేవర్ గోయింగ్ రౌండ్ ద ఫైర్.
1: తదుపరి ఒక చెలికెత్తె జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
0: ఎ సర్వెంట్ మేడ్ బ్రాట్ ద వాటర్ ఫ్రమ్ సరయూ రివర్.
1: కానీ ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
0: రామాస్ ఫీట్ హ్యాడ్ టు బి వాష్డ్ విత్ దిస్ వాటర్.
1: పాత్ర తీసుకుంది కానీ పాదములు కడగటం లేదు.
0: She brought the vessel, but she is not washing the feet as expected.
1: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకొని కూర్చుంది.
0: She was holding the vessel for a long time.
1: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
0: Then she started
1: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
0: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
1: Sita chetunu ninduku pedda pedda kankanalu vesukundi.
0: Sita was wearing bangles, very big bangles.
1: Ippude mana yokka midhirapanamuku vacheku munduga Ahalya shapam vimochan jarigindata.
0: Ahalya was free from all the curse before reaching this.
1: Ee padamulu vallane raayiga maarinatte Ahalya streega roopondindi.
0: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
1: her
0: form.
1: Nenu maranu kaani ఈ ఆభరణములంతా స్త్రీలుగా మారినప్పుడు నన్ను శ్రీరాముని వదిలిపెడతాడో ఏమిటో.
0: ఇఫ్ ఆల్ ది బ్యాంగిల్స్ ఐఎమ్ వేరింగ్ ఇఫ్ దే కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ విమెన్ రామ మే డ్రాప్ మీ.
1: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
0: దిస్ ట్రూత్ ఈస్ నోన్.
1: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి
0: లక్ష్మణ హిస్ టేకింగ్ ద క్లాత్
1: రాముని పాదం తుడిచాడు.
0: హీ వాజ్ వైపింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: తుడిచి తదుపరి కడగమన్నాడు.
0: లేటర్ హీ సెడ్ వాష్ హిస్ ఫీట్.
1: చూశారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
0: ది సీక్రెట్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్ ఇస్ సో సటిల్.
1: ఈ పాదములు కడిగింది.
0: షీ వాష్డ్ ది ఫీట్.
1: ఆ యొక్క పాదముల యొక్క తీర్థము శిరస్సు పైన చల్లుకుంది.
0: షీ ఆల్సో స్ప్రింకిల్ ఫ్యూ డ్రాప్స్ ఆన్ హర్ హెడ్.
1: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
0: షీ వెంట్ రౌండ్ అండ్ షీ మేడ్ ఆల్ వౌస్.
1: ప్రమాణములు జరిగే సమయం లోపల
0: ఆఫ్టర్ టేకింగ్ ఓత్
1: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీ వందుకో అన్నాడు.
0: జనక స్టార్టెడ్ టెలింగ్ రామ, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
1: అప్పుడు ఈ యొక్క వధువు ఏం వరుడు ఏమని చెప్పాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైట్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
1: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
0: ఈ సే ఐ యాక్సెప్ట్.
1: కానీ చెప్పటం లేదు.
0: బట్ ఈస్ నాట్ టెలింగ్.
1: పురోహితుడు వచ్చాడు.
0: పురోహిత్ కేమ్.
1: రామా కాలహరణమవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
0: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
1: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
0: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
1: మా ఇక్ష్వాకుల వంశము.
0: అవర్స్ ఇస్ ఇక్ష్వాకు క్లాన్.
1: మేము ఇచ్చేటువంటిదే మా యొక్క వాడుక కానీ పుచ్చుకునేటువంటి మాకు వాడుకలేదు.
0: అవర్ ప్రాక్టీస్ ఇస్

0: ఓన్లీ టు గివ్ నాట్ టు టేక్
1: మేము దానమంతా ఇచ్చేటువంటిదే మా యొక్క అభ్యాసం
0: Our habit is only giving continuously.
1: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
0: We don't accept anything from anybody. It's not our habit.
1: ఇది కన్యాదానమయ్యా పదార్థ దానం కాదన్నారు.
0: It's offering one's own daughter, not any material, you know.
1: కన్య కూడాను ఒక పదార్థమే.
0: Even woman is also a matter.
1: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
0: So long one is in nature, everyone is a matter.
1: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటాను అన్నాడు.
0: If you can't remove that word offering, I am ready to accept.
1: అప్పుడు జనక మహారాజు
0: ఎంపరర్ జనక
1: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు
0: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్
1: నా కుమార్తె మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను నీవు ఈమెను చక్కగా చూచుకో తల్లి లేని బిడ్డ
0: జనక స్టార్టెడ్ టెల్లింగ్ మై డాటర్ సీత ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ షీ హాస్ నో మదర్
1: ఇది భూమాత పుట్టినటువంటిది
0: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్
1: అప్పుడే అతని పురోహితుడు వచ్చి రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు
0: And he went on telling the Purohita.
1: Ayya, Janaka Maharaja, Sitamma talli leni bidda.
0: Sita.
1: Ramulu tandri leni bidda annadu.
0: Sita has no mother, while Rama has no father.
1: Anaga payasamto puttinatundi vadu Ramulu.
0: Rama is born out of payasa pudding.
1: Sambandham ledu.
0: So no connection
1: to Kanaka iruvuriki ee yokka badalu untunnayi.
0: Both have the same problem.
1: Iruvurukunu satchat divya shakti swarupulu.
0: That is very divine form.
1: Pudami Paramatma.
0: This earth is
1: ప్రకృతి పరమాత్మ స్వరూపులు
0: నేచర్ ఇస్ గాడ్
1: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు
0: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామ టు టేక్ కేర్ ఆఫ్ హర్
1: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల ధర్మే చ అర్థే చ కామే ధర్మమునందును ధనమునందును వాంఛనీయందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి
0: హి హాస్ టు టేక్ ఎ నోట్ టెల్లింగ్ దట్ ద బ్రైడ్ గ్రూమ్ విల్ సాటిస్ఫై ద బ్రైడ్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ ద వెల్త్ అండ్ డిజైర్
1: అప్పుడు చెప్పాడు రాముడు
0: దెన్ రామ సైడ్
1: దీనికి నేను అంగీకరించను
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్
1: అన్నింటికీ అతన్ని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని ప్రజాహితాన్ని కూడాను నేను కోరవలసి వస్తుంది
0: ఇఫ్ ఐఎమ్ టు సాటిస్ఫై ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ I have to think of the welfare of my people.
1: Okavela prajachemam ni adutagalte nen sitanaina vadaltanu kani prajalu nenu vadalanu aneetundi promise chesadu.
0: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
1: Anduvalane okanoka samayam lopala oka chaakalivaadu edo maata annadani prajachemamunakai aadarshavantamainatundi oka maata nimittamai taanu sitanaina adavulaku pampadu kani taanu చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు
0: బికాస్ ఆఫ్ వన్ వాషర్మన్ సెడ్ హీ సింప్లీ ఫాలోడ్ అండ్ డ్రాప్ సీత దేర్ ఇన్ ద ఫారెస్ట్ బట్ హీ డిడ్ంట్ పనిష్ దట్ వాషర్మన్
1: అనగా ఇలాంటి చిన్న చిన్న పదములు ఎందుకు కూడాను ఆనాడు ప్రతి దాని ఎందు లక్ష్యం ఉంచేటువంటి వాడు రామచంద్రుడు
0: రామ హ్యాడ్ పర్పస్ అండ్ ఎయిమ్ బిహైండ్ ఎవ్రీథింగ్
1: ఎలాంటి ప్రమాణం నేను ఇస్తున్నాను
0: వాట్ కైండ్ ఆఫ్
1: ఎలాంటి ప్రమాణం నా చేత చేయించుకుంటున్నారు
0: వాట్ ఈస్
1: అనేటువంటి దాన్ని లక్ష్యంలో ఉంచుకొని ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది
0: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్
1: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం
0: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్
1: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గ్రుడ్డిగా ఒప్పుకోవటం
0: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వీ సే మమా ఎస్ ఎస్
1: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు
0: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్స్
1: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాడు రాజులు
0: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ద ఇన్నర్ ఇన్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్
1: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు
0: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్
1: ఓన్ వే నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోష పెట్టాలో అది నాకు తెలుసు నాకు వదిలిపెట్టమన్నాడు
0: రామా సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ
1: జరిగిపోయింది వివాహం
0: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్
1: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు
0: All grouped and they went to bride's residence.
1: చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి
0: ఆల్ అరేంజ్మెంట్స్
1: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు
0: ద మెయిన్ టైం విశ్వామిత్ర కే
1: రామలక్ష్మణ ఇది నా కడపటి ఆశీర్వాదం
0: దిస్ ఇస్ ది అల్టిమేట్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ కన్ఫరింగ్
1: ఇక్కడి నుంచి హిమాలయం వెళుతున్నాను
0: ఫ్రమ్ హియర్ ఐఎమ్ ప్రొసీడింగ్ టు హిమాలయాస్
1: అన్నాడు
0: హి సేడ్
1: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడాను భోజనం దగ్గర నుంచి లేచారు
0: రామలక్ష్మణ భర్త శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
1: సీతారామ కళ్యాణ నిమిత్తమే నేను ఇంతవరకు నించగలిగాను, నా పని జరిగిపోయింది, నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటర్నింగ్.
1: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం, ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
0: హౌ లక్కీ ఐ యామ్, వాట్ ఎల్స్ ఐ వాంట్, ఐ హావ్ పర్ఫార్మ్డ్ ది మ్యారేజ్ ఆఫ్ వెరి నారాయణ్ అండ్ ఆదిలక్ష్మి.
1: భాగ్యము అక్కర్లేదు,
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్.
1: ఎట్టి స్థానము నాకు అక్కర్లేదు,
0: ఐ డోంట్ ఎనీ పొజిషన్.
1: ఈ శరీరాన్ని వదలటమే నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: నౌ ది ఓన్లీ థింగ్ ఈస్ టు డ్రాప్ దిస్ బాడీ.
1: ఆనాటి నుండి ఈ రామాయణంలో ఎక్కడ కూడా ఇంకా విశ్వామిత్రుని పేరే లేదు.
0: లేటర్ యు డోంట్ ఫైండ్ విశ్వామిత్ర నేమ్ ఎనీవేర్ ఇన్ రామాయణ.
1: కనుక అతని విశ్వామిత్రుని సాగనంపి దశరథ మహారాజు కంటిదారాలను కార్చుకుంటూ,
0: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్స్,
1: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమునకూడు నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
0: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాటిట్యూడ్ సేయింగ్ దట్ హి కెనాట్ థాంక్ హిమ్ అడిక్వేట్లీ.
1: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్ర.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ.
1: దీనికి పూర్వం ఒక ఆరో తప్ప మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
0: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
1: కరుకని శబ్ద ప్రమాణంతో కూడినటువంటి అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
0: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
1: రామా దేనికోసం నీకు ఇస్తున్నాను?
0: వై ఆమ్ ఐ గివింగ్?
1: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
0: ఇన్ఫాక్ట్ యూ గేవ్ ఆల్.
1: నీవు సర్వజ్ఞుడవు,
0: యు నో ఆల్,
1: సర్వవ్యాపకుడవు,
0: యు ఆర్ ఆల్ పవర్ఫుల్,
1: సర్వశక్తిమయుడవు,
0: పవర్ఫుల్.
1: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
0: దీస్ పవర్ఫుల్ వెపన్స్ షుడ్ బి విత్ యూ.
1: ఎందుకనగా
0: రీజన్
1: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
0: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: కనుక నీకు ఇచ్చినా,
0: సో ఐ గేవ్ యూ.
1: నావి కాదు ఇవన్నీ,
0: దే డోంట్ బిలాంగ్ టు మీ
1: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
0: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
1: రామచంద్రుడు,
0: రామచంద్ర
1: భరత శత్రుఘ్నులు,
0: భరత శత్రు
1: తమ తమ పత్నులు చేర్చ అన్ని విధాల ప్రయాణముకు సిద్ధమయ్యారు.
0: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
1: కానీ
0: బట్
1: మాండవి, శత్రుఘ్ని భార్య శృతకీర్తి, మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
0: మాండవి అండ్ శృతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
1: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
0: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
1: ఎందుకంటే వీరిద్దరూ కూడా కుశధ్వజుని బిడ్డలు.
0: బికాస్ దీస్ టూ ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
1: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
0: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
1: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
0: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
1: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారతు వచ్చింది.
0: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
1: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
0: యాజ్ షీ ఇస్ ది వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
1: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
0: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
1: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
0: మాండవి సెట్ టు ఊర్మిళ.
1: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
0: ఊర్మిళ టోల్డ్ సీత.
1: సీత చెప్పింది.
0: సీత సెట్
1: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
0: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వైఆర్
1: అతని స్వరూపము.
0: ద టైమ్ ఇస్ హిస్ ఫోన్.
1: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
0: టైమ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్.
1: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదండి.
0: ఈజ్ ద టైమ్ ఇస్ బియాండ్ టైమ్. యూ డోంట్ నీడ్ టు బి మైండ్ఫుల్.
1: ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అబ్స్టికల్స్ ఆన్ ద వే, రామ విల్ టేక్ కేర్ ఆఫ్ us.
1: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
0: He said all encouraging words.
1: కూర్చున్నారు.
0: They sat in the chariot.
1: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారాలు కారుస్తున్నారు.
0: All inhabitants of Mithilapura were shedding tears.
1: మహాకర్మయోగి జనక మహారాజు.
0: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
1: ఏ యొక్క అటాచ్మెంట్ కూడాను లేనటువంటి వాడు.
0: He has no trace of attachment.
1: ఏనాడు కూడాను ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
0: No day he was worried of anything.
1: జనక మహారాజు కూడాను
0: such an emperor జనక
1: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారాలు కార్చారు.
0: He brought both of his daughters and started shedding tears.
1: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
0: People were very much surprised watching Janaka shedding tears.
1: ఇది దుఃఖం కాదు నాయనా.
0: It's not grief.
1: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
0: ఐ హావ్ బీన్ లాంగింగ్ టు సీ ది కాంబినేషన్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ డివినిటీ.
1: ఇది ఏ యూనిటీ.
0: దిస్ ఈజ్ యూనిటీ.
1: ఇంతకంటే డివినిటీ మనకి ఏం కావాలి?
0: వాట్ మోర్ డివినిటీ?
1: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
0: ఇట్ ది యూనియన్.
1: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
0: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్.
1: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంత కూడాను వీరికి అప్పగించాడు.
0: హి హ్యాండెడ్ ఓవర్ ఆల్ హిస్ కింగ్డమ్ అండ్ ఆల్ హిస్ ప్రాపర్టీ.
1: అనేక మంది దాసులను పంపించాడు.
0: హి సెంట్ సో మెనీ సర్వెంట్స్.
1: రథములు, గజములు, తురగములు, వేణుక అంత కూడాను పంపించాడు వీరితోనే.
0: అండ్ హి సెంట్ ది చారియట్స్ అండ్ హార్సెస్ అండ్
1: మిథిలాపురంలో ఇవన్నీ కదిలినాయి.
0: They started moving from Mithila.
1: Oh, pedda dhvanulanta vinipistunnayi.
0: Loud sound around.
1: Madhya margamulo praveshincharo ledo. Oka pedda bombu vale shabdam vinipinchindi.
0: As they reached the halfway, they heard very loud sound like thunder.
1: Nilu! Nilu! Annadu.
0: He said, stop, stop.
1: Evaru rali ratham digi chuste Parashuramudu.
0: The moment they got down from the chariot, they saw Parashurama.
1: Ee Parashuramudu, రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తిని తక్కువని అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
0: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
1: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
0: రామ బికాస్ యూఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్
1: డస్ట్. నా పరుసును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
0: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యూఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
1: రాములు రెండు చేతులు జోడించి,
0: రామ విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
1: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
0: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
1: నీకు ఏదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
0: ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
1: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
0: అండ్ హి త్రూ దట్ అసైడ్.
1: ఒక్క తూరు తీశాడు, రాములు విరిచాడు.
0: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
1: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
0: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థం?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: భగవంతునికి 16 కళలు.
0: గాడ్ హ్యాస్ 16 ఫాసెట్స్.
1: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రునివి.
0: 12 బిలాంగ్ టు శ్రీరామ.
1: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుని లక్ష్మణునివి.
0: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
1: 15 అయిపోయినాయి.
0: 15 ఓవర్.
1: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
0: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
1: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
0: టు పుట్ అప్ ఆల్ ది షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
1: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
0: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
1: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ, దీనిని వినేటువంటి వారు కానీ రామునిపైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
0: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్ టు దాట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో, కనుకనే
1: 16 కళ్ళతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు అయిపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
0: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
1: కానీ పరశురామను చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
0: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
1: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీనికి ఏ విధమైనటువంటి విపత్తులకు కారణమవుతామో ఏమో అని.
0: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
1: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతోనే చిందులు దొక్కుతున్నాడు.
0: బట్ రామ వాజ్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
1: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకులను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
0: God will never show any facial expression because of agitation.
1: ఆనందంగానే ఉంటాడు.
0: He is always in a state of bliss.
1: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకును అతని తేజస్సు మారదు.
0: Under any circumstance there will be no change in the brilliance.
1: కనుకనే ప్రతి మానవుని నువ్వు ఓజస్సు ఉండటం వల్ల మారుతున్నావు, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
0: It's only the divine who has got out all that radiance, the brilliance.
1: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
0: Only man delights himself with the worldly power.
1: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
0: It's only God who delights himself because of the divinity they manifest, expresses to others.
1: సుఖంగా అయోధ్యను చేరారు.
0: They all reached Ayodhya.
1: అయోధ్య వాసులందరూ కూడాను,
0: all those people there in Ayodhya,
1: వీరికి స్వాగతం చెప్పే నిమిత్తమై,
0: to welcome them,
1: ఎన్ని విధములైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
0: They made all sorts of festivity and gaiety.
1: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
0: Men and women were ecstatic.
1: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
0: Each one
1: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వాళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ చూచినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
0: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి, ఎవ్రీవేర్ యు ఫైండ్ ఆస్పిషియస్నెస్.
1: ఒకరు వచ్చారు, రమా నీ దయ రాధా.
0: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
1: ఆనంద నిలయ, రామా నీ దయ రాధా.
0: ఓ రామా, డోంట్ వి డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: father.
1: What happened in the past is all the goodness and the merit of the parents. O Rama, don't we deserve your compassion?
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాల పైన పడింది.
1: సో సింగింగ్ ది ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: హి బ్లెస్డ్ హర్.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హి స్టెప్డ్ ఇంటు హిస్ ప్యాలెస్.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 డేస్ ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా అయితే నీ గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: ఆల్ సిటిజన్స్ ఎక్స్టెండెడ్ దేర్ కర్టెసీస్ అండ్ పేడ్ ద రెస్పెక్ట్.
0: కానీ భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: బట్ గాడ్ విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్.
0: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కానీ పుచ్చుకునేటువంటిది కాదు.
1: గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ అండ్ గివింగ్.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటారు.
1: సో హిస్ హ్యాండ్ విల్ ఆల్వేస్ బి అప్.
0: ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: బట్ ఫర్ వన్ థింగ్ ఓన్లీ హి స్ట్రెచెస్.
0: అదే ప్రేమ.
1: దట్స్ లవ్.
0: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: గాడ్ ఆల్వేస్ ట్రెడ్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్.
0: మానవుని ఎందుకు దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ డివినిటీ ఇట్స్ ఓన్లీ పాసిబుల్
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ గాడ్.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వారి దగ్గరనే దయ్యాలు తాండవమాడుతుంటాయి.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దేర్ ఇస్ నో దైవ గాడ్ బట్ దేర్ ఇస్ దయ్యా ద డెమన్.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్ ఆఫర్.
0: ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా
1: యాజ్ టైమ్ పాస్ బై
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ అట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: ఆ జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chikara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
1: That was those days when they could know that divine power within.
0: Naa indriyam nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastam le naa swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadanu inta rajyanni nenu eritiga yeyagalanu.
1: How can I administer?
0: Naa arhata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్లు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యమేళల్లని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: Raayadani kudunu chetulu raadu.
1: They cannot even write.
0: Chudadani kudunu files chudadani kudunu kannulu levu.
1: They don't have even proper eyesight.
0: Evarini emeni cheppi vinadaniki chevulu levu.
1: They can't listen properly.
0: Ivanti angahinulainatundi vaadu rajyamlo cheratam chetane ee deshamanta ee vidhamainatundi okka durbhichaku guri ayipoyindi. Antam tagipoyindi ganuka ee arhudanu kaadani taane taane visarjinchukunnadu.
1: Dasharatha dropped. He doesn't want to be a king any longer.
0: Chakaga vicharam chesthe rajulu enta dharma parulo enta nyayavantulo enta satyavak pariparakulo ikkada chakaga manaku bodhapadutundadi.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: Tellavaru lecharu.
1: They got up next morning.
0: Vishyanta sampradincharu.
1: They consulted.
0: Vasishtha varu chepparu.
1: Vasishtha said,
0: Bharata Shatrughnulu ikkada leru kada annadu.
1: They said Bharata Shatrughnulu are not here.
0: Varu undanakkarledu.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషమేం కాదు.
1: There's no mistake in what I
0: do. రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: He's all knowing.
0: సర్వ విధములు కూడాను అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను. గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: Vasishtha accepted and all elders were happy about this.
0: ఆ జనమంతా కూడాను రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడాను రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: ఆల్ పీపుల్ గేవ్ ద టైటిల్ టు రామ ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు. రామునకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: God has only this quality, love.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: This is not understood by all.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: All arrangements were ready.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకును ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతుంటాది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దేర్ బీన్ అబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌసల్య రూమ్ నుంచి తన యొక్క కైకరి రూమ్కు వెళుతుండాలి రోడ్డు లోపల.
1: వన్ డే షీ వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ కౌసల్య లీవింగ్ ఫ్రమ్ కైకాస్ హౌస్.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: ద ప్యాలెసెస్ వర్ సెపరేట్ దెన్.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుడులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుడు వర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: అండ్ రామ హెడ్ hit the ball, it touched the back of Mandara.
0: Ramulu navvaledu.
1: Rama didn't laugh.
0: Kani Lakshmana Bharata Shatrughnulu inga veerito aadukuntunnatvanti oka grama pillalu kudanu pakkunu navvaru.
1: Lakshmana Bharata Shatrughnulu other boys laughed immediately.
0: Endukosam navvaru?
1: Why did they laugh?
0: Mandara veepunku tagileteppudiki mandara egirindi.
1: The moment ball touched the back of Mandara, she jumped. Shatrughnulu
0: navvinaru.
1: వాచింగ్ హర్ జంపింగ్ దే లా.
0: రాముడు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పి ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: రామ హాస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
0: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ అన్ యాంగర్
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
0: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of Mandara,
0: surpanaka kamamu,
1: the desire of surpanaka.
0: Ee kama krodhamulu rende ramayananiki moola karananga tayaraipoyi.
1: The krodha, the anger, kama, the desire are responsible for ramayana.
0: Ee krodhamu ayodhyalo undinatundi ramunni aranyaniki pampinchindi.
1: It's only this anger that sent Rama to exile.
0: Kamamu ayon aranyamlo undinatundi sitanu lankaku pampinchindi.
1: It's only the desire that made Sita to be sent
0: Lanka.
1: Anaga
0: prakruti paramatmanu viyogam sambhavinchindi.
1: It led to the separation of nature and God.
0: Ee viyogam ente baadhale ramayanamlo vachinatundi maha baadalu.
1: All the suffering that we find Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: సో మందర సెడ్ సో మెనీ థింగ్స్ టు కైక.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటి.
1: మందర హార్ట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: కైక లైక్స్ మందర వెరీ.
0: ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్ షీ డిడ్
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుండదని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్రెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: మందర త్రూ ఇట్ అసైడ్.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుచుమి.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. You will laugh at all problems and obstacles and committing sins. And you will lose his wealth. He will lose his respect. He will be separated from his own people. Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు.
1: Rama was ready for coronation.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి.
1: Here you have to recognize.
0: అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: People are confused because of certain feelings relating to the horoscopes.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: Who had set that auspicious moment for coronation?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారే పెట్టాడు.
1: వశిష్ఠా బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠులు వారు ఈ యొక్క పట్టాభిషేకం ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ట ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ టైమ్.
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్ టు ఎగ్జైల్.
0: జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప.
1: దట్స్ ది మిస్టేక్ లైన్.
0: లేక పెట్టిన వారి తప్ప.
1: ఆర్ ద పర్సన్ దేర్.
0: కాదు కాదు.
1: నో.
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామ దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ద ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యూ విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించేటువంటి కోరిక నీవు ఒకటి కోరుకో.
1: యూ డిజైర్
0: యూ డిజైర్. ఈ విధంగా రామునే మొట్టమొదట కైకు చెప్పాడు.
1: సో రామ టోల్డ్
0: కైక. ఇది రామాయణంలో కూడా లేదు.
1: ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీ రామాయణం.
0: కైక చెడ్డది కానే కాదు.
1: కైక ఇస్ నాట్ బ్యాడ్.
0: కైక చాలా మంచిది.
1: కైక ఇస్ వెరీ గుడ్.
0: రాముని విషయం లోపల ప్రాణ సమానంగా చూసుకునేటువంటిది.
1: షీ కన్సిడర్ రామ యాజ్ హర్ వెరీ
0: లవ్. భరతుని కంటే రాములంటే చాలా మరింత ఇష్టము.
1: షీ లవ్డ్ రామ మోర్ దాన్ భరత.
0: కన్న కుమారుని కంటే పెంచిన కుమారుని పైన ప్రేమ మరింత అధికము.
1: More than her own son, she loved Rama much more.
0: ఇవి రెండు రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: Both of them know this secret.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: He started proceeding to pass.
0: ఆనందంతో బయలుదేరాడు.
1: He was very happy while going.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: ఉన్నటువంటి వాడు కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు.
1: ద వన్ హూ ఇస్ టు బి కోరనేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురల్లీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామ వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం లాభజయాజయాత్. రెండు కుటుంబ సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్లెజర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్ సామాన్యురాలి.
1: షీ ఇస్ ఆర్డినరీ.
0: కౌసల్య.
1: కౌసల్య
0: కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీ.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ంట్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద
0: లక్ష్మణ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏమిటి? అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యము.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: అన్నాడు. ఊర్మిళకు చెప్పలేదు.
1: ఇదింటెల్
0: సుమిత్రకు చెప్పలేదు.
1: ఇదింటెల్ సుమిత్ర
0: తండ్రికి చెప్పలేదు.
1: ఇదింటెల్
0: ఎవరికి చెప్పలేదు.
1: ఇదింటెల్ ఎనీబడీ.
0: రాములతో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హెస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో
0: లవ్. ఇరువురి ప్రేమల మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద bed of arrows. Lakshmana is Adishesha. So Rama was reclining on Adishesha.
0: Kanukane iruvuriki edabadu jaragadaniki avakasam ledu.
1: So there is no scope for separation between the two.
0: Iruvurlo undinatundi antarathalu variki matrame telusu.
1: They know the inner meaning between.
0: Vellaru.
1: They went.
0: సరియు తీరం దాటారు.
1: సాయంకాలం
0: అయిపోయింది.
1: ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణము తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ్.
0: మేము ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు, నమస్కారం చేశారు.
1: They did namaskar to mother.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్ హి నెవర్ విజిటెడ్
0: లోకంలో కూడా అంటే జరుగుతుంటుంది. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హి బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your Ayodhya. For me, this Ayodhya is the forest.
0: You
1: make proper use of this time in return. She sat.
0: తనకు తాను ఇంక నేను బ్రతకనక్కర్లేదనుకుంది.
1: I don't need to live any longer.
0: పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. ఏ పాప ఫలంబో నాకు ఈ తాపము కలుగజేసి. పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman
0: ఎందుకు నా బ్రతుకు
1: బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్.
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున సుతునికి దూరం అయ్యాను, నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?
1: వై షుడ్ ఐ లివ్ ఫర్ హూ సేక్?
0: అన్నపానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడా బాధపడుతుండాలి.
1: షీ సాక్రిఫైస్ ది ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ దశరథ
0: వశిష్ఠుల వారు
1: వశిష్ట
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: హి సెండ్ ద మెసేజ్ టు ది కేకేయ.
0: ఏమని? దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: హి సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు.
1: భరత అండ్ శత్రుఘ్న.
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: Those days there were no flights.
0: రథములో రానే రావాలి.
1: They must come in chariots.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్.
0: అప్పుడు కూడా నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ది డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్ దేర్.
0: భరత శత్రుఘ్నులు వచ్చేంత వరకు నూనెలో తడిపి పెట్టారు.
1: సో అంటిల్ ది అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ది డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
0: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
1: భరత శత్రుఘ్న
0: చాలా వేగంగా వస్తున్నారు.
1: కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడా తలలు వంచుకుని ఏడుస్తున్నాయి.
1: బై ది టైమ్ దే రీచ్ ద షో అయోధ్య
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడా తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడా విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమున కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంకా చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత.
0: తండ్రి మరణించాడు.
1: father died.
0: కర్మకాండను నీవు ఆచరించమని చెప్పింది.
1: All the last rites must be performed.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: What happened to రామలక్ష్మణ?
0: అనిందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు, కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: He felt that at least he was happy that Ramalakshmana were there on the bedside in the last moments of the Sarada.
0: కట్టె కనపడ తండ్రిని చూచేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: Ramalakshmana could be there when
0: Dasharatha was dying.
1: He felt so sad that he was not there at that time, bedside.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్లాడు.
1: ఇమీడియట్లీ వెంట్ కౌసల్యాస్ ప్యాలెస్.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది.
1: హి టోల్డ్ ఇన్ వర్బాటిమ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్.
0: అమ్మ అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్ హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్ హస్ నాట్ రిటర్న్డ్.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుడు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ ఆన్ హియరింగ్ దట్ రామలక్ష్మణ ఆర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: అనగా ఒకదానికంటే అధికమైన ప్రేమను చూసినప్పుడు రెండవ ప్రేమ తగ్గిపోతుంది. ఒకదానికంటే అధికమైన ప్రేమను చూసినప్పుడు రెండవ ప్రేమ తగ్గిపోతుంది.
1: వెన్ దే హ్యావ్ మోర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద సెకండ్ థింగ్ ద ఫస్ట్ లవ్ విల్ బి డిమినిషింగ్.
0: తండ్రింటి ఎంతో ప్రేమగా ఉండినటువంటి వారు భర్త శత్రుడు.
1: భర్త శత్రుడు లవ్ దేర్ ఫాదర్.
0: కానీ అతని కంటే మరింత ప్రేమ రామలక్ష్మణులపైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లాయల్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ వెరీ లాయల్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరచి
1: నాయన
0: ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
0: నీవంతా కూడా కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: all the love that they have to
0: spend. అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards Mother
0: Kaika. మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta oka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one of
0: them. Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీయు చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries should be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There is nothing higher than this.
0: ఆ చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా గాలికి కొట్టుకుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుమిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ది మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బాదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రే.
0: నాయన మీరెవరు లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెం కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: వైల్ దే వర్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ టాప్ చిత్రకూట, దే వర్ లిసనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అండ్ ద హార్స్.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: సీతారాములు
0: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు, కపివారతి దాటునా.

0: కోలచునా శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God is
0: well?
1: Bharata is very intelligent.
0: Ramulu ekkada unnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Evaru daari chupetunte vaallu
1: leru. Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pachulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pachulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pachulu aadukune place lopala jalam untadi.
1: Where the birds all around
0: ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water there.
0: Ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున్న చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక అక్కడ జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: జలమున్న చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ ఎట్ సైడ్ భరత స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైంబ్డ్ అప్ ది ట్రీ టాప్ అండ్ నోటిస్డ్.
0: ఆదిశేషుడు.
1: లక్ష్మణ ఇది ఆదిశేష.
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: హీజ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్నా సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బీ రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: హీస్ రెడీ విత్ ఆల్ ది ఆర్మ్ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామా స్మైల్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగి కూడాను భర్త శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్.
0: మహా శాంతి స్వరూపుడు.
1: భర్త ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భర్తనికి చాలా ప్రాణము.
1: భర్త టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఈ దురుద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు. భరతుడు పరిగెత్తి వచ్చాడు. రాముల పాదాల పైన పడ్డాడు.
1: భర్త కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పార్డన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫర్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డజంట్ నో దట్
0: రామ. సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుని వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
0: అన్న
1: బ్రదర్
0: నాన్న నీ వియోగాగ్నిలో మరణించాడు అన్నాడు.
1: ఫాదర్ డైడ్ బికాస్ ఆఫ్ ది ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్
0: భస్మం అయిపోయాడు అన్నాడు.
1: హి గాట్ హింసెల్ఫ్ బర్న్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ సెపరేషన్
0: వియోగాగ్ని.
1: వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ది ఫైర్ ఆఫ్ సెపరేషన్.
0: తక్షణమే విన్నాడు.
1: హి హర్డ్ ఇట్.
0: నలుగురు చేరారు.
1: ఆల్ ది ఫోర్ అసెంబ్లీ.
0: నదికి వెళ్లారు. తర్పణాలు విడిచారు.
1: దే వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ డిడ్ ది లాస్ట్ రైట్.
0: వచ్చిన తర్వాత ఈ భరతునకు రాములకు చాలా వాదోపవాదం జరుగుతుంది.
1: లేటర్ దేర్ ఇస్ ఆర్గ్యుమెంట్.
0: నీవు రాక తప్పదు.
1: యూ వర్ బౌండ్ టు
0: రిటర్న్. రాకపోయినా నేను ఈ అయోధ్యలోనే ఉండను.
1: ఇఫ్ యూ డోంట్ రిటర్న్ ఐ విల్ స్టే.
0: నేను కూడా ఇక్కడ అరణ్యంలోనే ఉంటాను.
1: ఆర్ ఎల్స్ ఐ విల్ స్టే విత్ యు ఇన్ ద ఫారెస్ట్.
0: కానీ
1: బట్
0: రాములు తండ్రి ఆజ్ఞను మీరకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు. నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్.
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ పీపుల్
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేన్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్డమ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతని
1: బట్ హి డిడ్ంట్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్ ఎస్.
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్ యాజ్
0: సీతారాముడు ఒక గుండు పైన కూర్చున్నారు.
1: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణుడు పిలిచాడు.
1: దే కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు రా లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్?
0: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
0: చాలా బాధపడ్డాడు.
1: వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
0: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
0: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: I have no separate choice or preference.
0: చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: If Rama says I should do it where I like,
0: నేను అర్పితం చేశాను రాములకు.
1: What harm I have done?
0: మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: I have surrendered all my wealth in the family and the kingdom.
0: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామపాదమును పట్టాను.
1: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
1: And if you say that I should build on my own choice.
0: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said, "You don't
0: feel so sad."
1: నిన్ను
0: బాధించినందుకు క్షమించు అన్నాడు రాముడు.
1: He sought his pardon for hurting him.
0: ఇదిగో బలాన చోట్లోపు నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
1: And he has shown the spot where the hut is to be built.
0: నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: Your command is important.
0: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
1: I am ready for anything.
0: జవాబు అనేటువంటిదే లేదు.
1: No reply whatsoever.
0: అక్కడ కూడా అంతే. భరతుడు.
1: ఏం భరత?
0: భరతుడు కూడాను ఇంకా రామాజ్ఞను మీరలేకుండా తిరిగి వచ్చాడు.
1: భరత ఒకటి
0: మాత్రము, ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దిస్ వన్ డిసిప్లిన్, వన్ పాయింట్ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడాను నేను అయోధ్యలో ఉండను.
1: Until you reach Ayodhya, I will not stay there in Ayodhya.
0: నంది గ్రామం లోపల ఒక నేను కూడాను పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడాను అక్కడ జీవిస్తాను.
1: I will also build a hut there in Nandi village.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: Your own feet will rule the entire Ayodhya.
0: పాదములను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామానికి వచ్చేస్తాను.
1: Your divine sandals will rule the entire kingdom there.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: Until you return, I don't step into Ayodhya.
0: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకని ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
0: కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: స్టూడెంట్ ఇస్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచర్.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గురువులు కూడాను గమనించటం లేదు.
1: అండ్ ద టీచర్ ఇస్ నాట్ అబ్జర్వింగ్ ద స్టూడెంట్.
0: లోపల రామాయణము ప్రతి మానవునికి అత్యవసరమే.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ రామాయణం ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: టు క్యూర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఇన్ ద
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ us.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: Following command of Rama,
0: భర్త శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భర్త శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: మాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్ ఇట్
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ yes or no.
0: దైవాజ్ఞను శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అది మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ అండ్ ఫాలో.
0: సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్.
0: ఇది దైవత్వమును పొందింపచేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది
0: డివైన్. దైవాజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

స్వామివారికి త్యాగరాజ స్వామివారి కీర్తనలు కానీ, తర్వాత రాముడి మీద ఉన్న పాటలు ఇష్టమని తెలిసి, తర్వాత కార్యక్రమంలో దండము పెట్టేనురా కోదండ పాణి చూడరా రాగం బలహంస ఆదితాళం కాంపోజిషన్ శ్రీ త్యాగరాజ సైరా.

0: So that brings us to the end of the first episode of this new series, Vintage Sai Bhajan's Classroom. We will return with a new bhajan to discover next week. Please do send us your feedback. As always, you can write to listener@radiosai.org. We look forward to your suggestions and comments. The sound engineers for this program are Sunil, Abhishek and Anirudh. With gratitude and love, we offer this endeavor at His lotus feet. You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 3rd November 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 25 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने सुधा सदृश इस प्रवचन में भगवद गीता के सार को घुट्टी बनाकर हम सबको पिलाते हैं। गीता के प्रधान उपदेश निरंतर कर्माचरण, इंद्रियों का नियंत्रण और अनंत सृष्टि के कण कण में व्याप्त ईश्वरीय तत्व से अवगत होने के लिए आवश्यक ज्ञान की प्राप्ति, ये सभी तथ्य आपस में संबद्ध हैं। स्वामी कहते हैं कि प्रथमतः व्यक्ति को अपने अज्ञान से अवगत होकर उसे दूर करने की दिशा में कदम बढ़ाने चाहिए। राग और द्वेष तथा द्वंद्व ही अज्ञान के प्राथमिक रूप हैं, जो मन में स्थिर होकर उसे निरंतर मलिन करते रहते हैं। अतः मनोमालिन्य को अविलंब दूर करने के प्रयत्न करने चाहिए। एक पंडित और अनपढ़ मल्लाह की कहानी के माध्यम से स्वामी हमें प्रासंगिक ज्ञान और विद्या का परिचय देते हैं। अनेक प्रकार के घड़ों का उदाहरण देते हुए सर्वत्र व्याप्त ईश्वरीय तत्व से अवगत होने में स्वामी हमारी बड़ी मदद करते हैं। अतः इस प्रवचन के प्रत्येक शब्द को हृदयस्थ कर उनका चिंतन करते रहने पर हमारी साधना का मार्ग अत्यंत सरल होगा।
4: జ్ఞానము ఎంత అజ్ఞానము తొలగించుకున్న సమస్త దుఃఖమును కూడాను తొలగిపోవునని గీతాచార్యుని యొక్క వాక్యం. దేహమును ఉపాధిని ధరించటం చేత మానవుడు దుఃఖమునకు, బాధలకు, కష్టమునకు గురి అవుతున్నాడు. ఈ దేహమునకు మూల కారణం కర్మ. కర్మకు ఆధారము రాగద్వేషములు. రాగద్వేషములకు కారణము ద్వైతము. ద్వైతములకు ఆధారము అజ్ఞానము. కనుక అజ్ఞానము చేతనే దుఃఖము కలుగుతున్నది.
3: अज्ञाने नावृतम ज्ञानम। गीताचार्य का कथन है कि ज्ञान से अज्ञान को दूर करने पर समस्त दुख दूर हो जाएंगे। देह रूपी उपाधि का धारण करने के कारण मानव अनेक दुखों, बाधाओं और कष्टों से जूझ रहा है। देह का मूल कारण कर्म है। राग और द्वेष ही कर्म के आधार हैं। राग और द्वेष का कारण द्वैत है। द्वैत का आधार अज्ञान है। अतः अज्ञान के कारण ही दुख हो रहा है।
4: दुखम तुनवलना दुखम तो मन होटाड़ेत लेक दुख दूषितेत का दुखम विमर्शेत का दुख निवारण काले अज्ञा तुगवलना दी ज्ञानमे अवसर चीकट पवलना द्वीपम एंत अवसरम अज्ञा पवलना ज्ञानम अंत अवसर బ్రహ్మజ్ఞానము ఆత్మచైతన్యము అజ్ఞానం అనేటువంటి మాలిన్యము కప్పుకొనడం చేత ఈ జ్ఞానము చైతన్యము మరుగుపడి ఉంటుందని.
3: దుఃఖ సే లడనే అథవా దుఃఖ కి నిందా కర్నే అథవా దుఃఖ కి ఆలోచనా కర్నే సే దుఃఖ కా నివారణ నహీ హోగా. అజ్ఞాన్ కో దూర్ కర్నా హై తో జ్ఞాన్ ఆవశ్యక్ హై. अंधेरे के दूर होने के लिए दीपक जितना आवश्यक है, अज्ञान को दूर करने के लिए ज्ञान उतना ही आवश्यक है. ब्रह्म ज्ञान और आत्म चैतन्य का अज्ञान से ढके रहने के कारण यह ज्ञान और चैतन्य आड़ में चले गए हैं.
4: निम्र निपो वाले अज्ञान मालिन्यम चेत कपबट्टन चेत మన ఎందున్నటువంటి యొక్క జ్ఞానం కాని చైతన్యము కాని మనం ప్రత్యక్షంగా దర్శించుకోలేకపోతున్నాం. కంటి ఎంత దృష్టి ఉండినప్పటికీ దీనికి పొరలు కప్పుకొనట చేత పదార్థమును చూడలేకపోతున్నాం. పడినటువంటి ఈ పొరలు తీసుకున్న తర్వాతనే శస్త్రచికిత్స జరిగిన తర్వాతనే యథాస్థితిగా నీ దృష్టిని నీవు అందుకోగలవు.
3: రాఖ్ సే ఢకీ ఆగ్ కీ భాంతి अज्ञान से ढके रहने के कारण हम स्वयं में विद्यमान ज्ञान और चैतन्य का प्रत्यक्ष रूप में दर्शन नहीं कर पा रहे हैं. आंख में दृष्टि के होने पर भी परतों के ढके रहने के कारण हम पदार्थ को नहीं देख पा रहे हैं. शल्य चिकित्सा के सहारे इन परतों को हटाने के बाद तुम अपनी यथार्थ दृष्टि को प्राप्त कर सकते हो.
4: अदे विधमगने अज्ञान तोलगिन तरवात मेघमुलु विच्चिन सूर्युडु ए विधमुगा प्रकाशिंचिनो आ विधमगने ज्ञान भास्करुडु प्रकाशिस्ताडु. अमयवांश जीवलोके जीवभूत सनातन अन्नट्टु अंदरि यंदु कूडानु दैवांशमनेटुवंटिदि उंडटं चेत మానవుడు ఏ విధమైనటువంటి మురుగును పెట్టుకున్నట్టు వీలు కాదు. మానవత్వమే దైవత్వములో ఏ సందేహము లేదు.
3: బాదలోకే ఛట్ జానేకే బాద్ జిస్ ప్రకార్ సూరజ్ చమక్తా హై ఉసీ ప్రకార్ అజ్ఞాన్ కే దూర్ హోనే పర్ జ్ఞాన్ భాస్కర్ ప్రకాశిత హోగా. జైసే కి కహా గయా మమై వాంశో జీవలోకే జీవభూతః సనాతనః. सभी में दैवांश के होने के कारण मानव किसी भी प्रकार से उसे गुप्त नहीं रख सकता है. मानव में ही दैवत्व के होने में कोई संदेह नहीं है.
4: अंदर मानव तो दैवत्व ये रीति का कागलू अंदेह मानव जीवित अन तो हेच्चे विराट स्वरूप रूप मानव मनस అనంతంతో హెచ్చించినప్పుడు ఇదే హిరణ్య గర్భుని యొక్క స్వరూపము ధరిస్తుంది. మానవుని ఎందుకునేటువంటి ఆత్మను దైవాత్మను ఒక్కటే.
3: పరంతు యహ్ సందేహ్ కియా జా సక్తా హై కి మానవ్ కైసే దేవ్ హో సక్తా హై. మానవ్ కే ఏక్ జీవన్ కో అనంత సే గుణా కర్నే పర్ వహీ విరాట్ స్వరూప్ ధారణ కర్తా హై. మానవ్ మన్ కో अनंत से गुणा करने पर वही हिरण्य गर्भ का स्वरूप धारण करता है. मानव में निहित आत्मा और दैवात्मा एक ही हैं।
4: कनुक अनंतत्वंतो मनं दीनिनि चेर्चुकुन्नप्पुडु तरंचिनप्पुडु विचारिंचिनप्पुडु मन योक्क व्यक्तित्वं कूडानु దైవత్వంగా మారడంలో సందేహం ఉండదు. అయితే మానవుడు దేహదారి కావటం చేత ఈ అనంతత్వమును మరచి వ్యక్తిత్వమును మాత్రమే లక్ష్యం అందించుకుని మానవత్వమును అనుభవిస్తున్నాడు.
3: జబ్ హమ్ ఇసే అనంత తత్వ కే సాథ్ జోడకర్ విచార్ కర్తే హై తబ్ హమారే వ్యక్తిత్వ కా దైవత్వ మే పరిణత హోనే మే కోయి సందేహ నహీ రహ జాతా హై. परंतु मानव देह धारण किए होने के कारण इस अनंत तत्व को भूलकर अपने व्यक्तित्व को ही लक्ष्य में रखकर जीवन यापन कर रहा है.
4: इति अनंतत्व मन पंदवन मन ओक मानवत्व दिव्यत्वा विचार व्यक्ति गृह निर्मित అప్పటి నుండి ఇది నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని భావిస్తున్నాడు. ఇతనికి ఎట్టి సంపదలు లేనప్పుడు లేకుండా ఉండటం చేత ఇతను గతించిన తర్వాత ఎవరికో వారసులకు చెందింది ఈ యొక్క ఇల్లు. అప్పటి నుండి ఆ వారసులు ఇది నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని అంటున్నాడు.
3: ఐసే అనంత తత్వకు ప్రాప్త కర్నా హై తో హమే మానవ మే నిహిత दिव्यता पर विचार करना पड़ता है. एक आदमी ने एक घर बनाया, तब से वह यह मेरा घर है यह मेरा घर है ऐसा मानने लगा. इस व्यक्ति की मृत्यु के बाद यह घर उसके विरासतियों को प्राप्त हुआ, तब से वह विरासती यह मेरा घर है यह मेरा घर है यह मेरा घर है ऐसा कहने लगा.
4: ఈ వారసుని యొక్క పరిస్థితులు ఈయన స్థితికి రావడం చేత ఈ ఇల్లును అమ్మివేశాడు. ఈ వారసుడు కొన్నటువంటి వ్యక్తి అప్పటి నుంచి ఇది నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అంటున్నాడు. ఇల్లు మారలేదు, వస్తువు మారలేదు, వ్యక్తులు మాత్రమే మారలేదు. ఈ ఇల్లు శాశ్వతమైనటువంటిది, వ్యక్తులు మార్పు కలిగినటువంటి వారు.
3: ఇస్ విరాస్తికి స్థితి దయనీయ హో జానే కే కారణ ఉస్నే ఇస్ ఘర్ కో బేచ్ దియా. తబ్ సే घर खरीदने वाला यह मेरा घर है यह मेरा घर है यह मेरा घर है ऐसा कहने लगा. घर नहीं बदला है, वस्तु नहीं बदली है, केवल व्यक्ति बदलते जा रहे हैं. घर शाश्वत है, व्यक्ति परिवर्तनशील है.
4: ఈ మమత్వం అనేటువంటి యొక్క మనస్తత్వానికి కొంతవరకు ఔషధం ఏమైనా ఉన్నదా? ఈ మనకి ఉపదేశానం కారణం బంధమోక్షమని అన్నింటికీ మనసే కారణం అనేటువంటి యొక్క సత్యాన్ని స్మృతి స్మృతులు నిరూపిస్తూ వచ్చాయి. ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఇది ఆరో ఇంద్రియం అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటుంది.
3: आत्मा शाश्वत है, परंतु स्वामित्व का ममत्व बदलता रहता है. क्या इस ममत्व की मानसिकता के लिए कोई औषधि है? मन एव मनुष्याणाम कारणम बंध मोक्षयोह. वेद यह निरूपित करते आए हैं कि सबका कारण यह मन ही है. पांच इंद्रियों के साथ मन छठी इंद्रिय है. छठी इंद्रिय होने पर भी यह अन्य इंद्रियों के लिए मालिक का स्थान ग्रहण किए हुए है.
4: ये मनसे लेकुंडना ये इंद्रियम कारी अनेगा कर्म इंद्रियम कारी ज्ञान इंद्रियम कारी तम तम पनों तमु चेयलेव. अन्य इंद्रियम यंदुकु मनसु ओका प्रावाहिक सत्यमयि उंटुंडाली अंतर प्राणमयि उंटुंडाली. मीरिक्कड उंटुन्नारु, మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి, మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి, కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేరు. ప్రక్కనున్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తాం, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటాం. కారణమేమి? మనస్సు లేకపోవటం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీ వినలేకుండా పోతున్నావు.
3: యది మన్ హీ న హో తో చాహే కర్మేంద్రియ హో యా జ్ఞానేంద్రియ అప్నే అప్నే కామ్ నహీ కర్ సక్తే హై. సభీ ఇంద్రియో మే మన్ ఏక్ ప్రావాహిక సత్య బనా హువా హై, ఆంతరిక జ్ఞాన బనా హువా హై. తుమ్ సబ్ యహీ హో, తుమ్హారీ ఆంఖే యహీ హై, తుమ్హారే కాన్ భీ యహీ హై. పరంతు యది తుమ్హారా మన్ తుమ్హారే గావ్ కే బారే మే విచార్ కర్తా రహే తో తుమ్హారే కానో కే యహాన్ హోతే హువే భీ స్వామీ కీ బాతే తుమ్ నహీ సున్ సక్తే హో. తబ్ తుమ్ బగల్ వాలే సే పూచ్తే హో, స్వామీ నే క్యా కహా, మేరా మన్ యహాన్ నహీ థా. కారణ క్యా హై? కానో కే హోనే పర్ భీ మన్ కే న హోనే కే కారణ తుమ్ సున్ నహీ పా రహే హో.
4: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు, నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు. కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనేట లోపల ఇదే దాని ఎందుకు అంతరార్థం. మనస్సు స్తంభించినదంటే ఇంద్రియములు ఏ పని కూడా చేయలేవు. అయితే సర్వేంద్రియములు కూడాను మనస్సుకు ఆధీనమై ఉంటుంది.
3: మన్ కే న హోనే కే కారణ ఆంఖో కే హోనే పర్ భీ బగల్ మే జో బైఠా హై వహ తుమ్హే నహీ దిఖాయీ దేగా. మన్ కో ఇంద్రియో కా అధిపతి కహనే కా ఆంతరిక అర్థ యహీ హై. యది మన్ స్తంభిత హో జాతా హై తో ఇంద్రియ కోయి భీ కామ్ నహీ కర్ సక్తే హై. అతః సభీ ఇంద్రియా మన్ కే అధీన్ మే హీ రహతీ హై.
4: అయితే ఈ మనస్సులో రెండు రూపములు ఉంటుంది. ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు. మనస్సు ఇంద్రియములకు లోపడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది. ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది. ఇది ఒకటి సహజమైనటువంటి స్వభావం, దీని తెలుపు. దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
3: ఇస్ మన్ కే దో రూప హై, ఏక్ మలిన మన్, దూసరా విశుద్ధ మన్. జబ్ యహ్ ఇంద్రియో కే వశీభూత హో జాతా హై తబ్ యహ్ మలిన మన్ హోతా హై. జబ్ యహ్ మన్ బుద్ధి కే అధీన్ హోతా హై తబ్ యహ్ విశుద్ధ మన్ హోతా హై. ఇస్కా సహజ గుణ విశుద్ధతా హై, పరంతు ఇస్కా ఉపయోగ్ కర్తే రహనే కే కారణ యహ్ మలిన్ హో జాతా హై.
4: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటారు. దీనిని దోబీకి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు. అప్పుడు దీనిని పరిశుద్ధమైన వస్త్రంగా మనము భావిస్తున్నాము. మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే. మలినము చేరటం చేత ఇది మాలిన్యమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాం. దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటాం.
3: కపడే కా ఉపయోగ్ కర్నే పర్ వహ్ మలిన్ హో జాతా హై, పరంతు ఉసే ధోబీ కో దేనే పర్ వహ్ ఇస్కీ మలిన్తా కో నికాల్ దేతా హై. తబ్ హమ్ ఉసే విశుద్ధ మాన్ లేతే హై. మలిన్ వస్త్ర ఔర్ విశుద్ధ వస్త్ర ఏక హీ హై. మాలిన్య కే జమా హో జానే కే కారణ హమ్ ఉసే మలిన్ వస్త్ర కహ రహే హై ఔర్ ఇసే సాఫ్ కర్నే పర్ విశుద్ధ యా పవిత్ర వస్త్ర కహ రహే హై.
4: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకొనటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతుంది. ఇది చాకలి వారు ఈ మలినము తీసుకువెళ్ళుకుని వచ్చాడు. కానీ మనం అంటున్నాము సాగరు దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం. సాగరు దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కాదు, తెలుపు దీని స్వభావమే.
3: ఇంద్రియో కి గందగీ కో ఇకట్ఠా కర్నే కే కారణ ఇసే మలిన్ మన్ కహ రహే హై. కపడే కి మలిన్తా కో నికాల్ కర్ ధోబీ లాతా హై, పరంతు హమ్ కహతే హై కే ధోబీ ఇసే విశుద్ధ కర్కే అర్థాత్ సఫేద్ కర్కే లాయా హై. యథార్థ మే ధోబీ ఇస్కీ మలిన్తా కో నికాల్ కర్ లాయా హై. వాస్తవ మే విశుద్ధతా తో ఇస్కా స్వభావ హీ హై.
4: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి. ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యములు చేర్చుకోలేక ఉండేటువంటిదే చిత్తం. అనేక సంకల్ప వికల్పములతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇదే ఈ మనస్సు. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు, మన నాస్తికి మనహ అన్నారు. కనుక మనస్సు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
3: యహా హమే చిత్త ఔర్ మన్ కే అర్థ పర్ విచార్ కర్నా చాహియే. इंद्रियों से कोई संपर्क न रखने वाला और मालिन्य को जमा न करने वाला ही चित्त है। अनेक प्रकार के संकल्पों और विकल्पों से जो युक्त है वही मन है। इसीलिए संकल्प विकल्पात्मकम मनः कहा गया है। इतना ही नहीं, मननम इति मनः भी कहा गया है। अतः मन का कोई विशेष रूप नहीं है।
4: मनस्तत्व मानवत्व मरचित अशुद्धमने इंद्रिय बाधन तपन कनस तत्वा क्रमक्रमेण ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నందుకు తగిన ప్రయత్నం చేయాలి. దీనిని ధ్యానమని చెప్తూ వచ్చారు, దీనిని యోగమని కూడా చెప్తూ వచ్చారు. మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి. దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరం.
3: మనకు ఈశ్వర్ మే మగ్న కర్నే పర్ ఇంద్రియో కే మాలిన్య సే బచా జా సక్తా హై. అతః మన్ కే ఇస్ మాలిన్య కో धीरे धीरे दूर करने के प्रयत्न करने चाहिए। इसी को ध्यान कहा गया है, इसे ही योग भी कहा गया है। मन के लिए शांति आवश्यक है, जिस प्रकार देह के लिए विश्राम आवश्यक है उसी प्रकार मन के लिए शांति आवश्यक है।
4: शांति मनस को यह रीति संकल्प अरकटे शांति चकूर संकल्प अरकटक मार्गमे నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనస్సు ప్రవేశిస్తూ ఉంటుంది. కనుక అటు పోతున్నటువంటి మనస్సును పవిత్రమైన స్థితి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు. దీనికి అభ్యాస యోగములని చెప్తూ వచ్చారు.
3: మన్ కో యహ శాంతి కిస్ ప్రకార్ ప్రాప్త హో సక్తీ హై? సంకల్ప కో నియంత్రిత్ కర్నే పర్ హీ మన్ కో శాంతి ప్రాప్త హో సక్తీ హై. ఇస్ సంకల్ప కో नियंत्रित करने का उपाय क्या है? यह मन निरंतर किसी न किसी विषय में प्रविष्ट होता ही रहता है। इस तरह भटकने वाले मन को इंद्रिय नियंत्रण के द्वारा पवित्र मार्ग में प्रवेश कराना चाहिए। इसी को अभ्यास योग कहा गया है।
4: नदी में प्रयाण करते कुछ वाले की अवसर में వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావలసిన విద్య ఈత. ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదం తప్పించుకోనలేడు. అనే పర్యాయం దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు. కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకటి హెచ్చరిస్తాను.
3: నదీ పర్ యాత్రా కర్నే వాళ్ళకో కౌన్సీ విద్య ఆవశ్యక హై? नदी पर यात्रा करने वाले के लिए आवश्यक विद्या तैरना है। यदि उसे तैरना नहीं आता है तो चाहे वह कितना भी बड़ा विद्वान क्यों न हो, नदी पर यात्रा के समय वह खतरे से नहीं बच सकता है। इसके लिए एक कहानी है जिसे कई बार बताया जा चुका है, परंतु अनेक नए छात्र होने के कारण उसे फिर से दोहराता हूं।
4: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్లడానికి పడవనెక్కాడు. ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదించటం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు. వేదములకు వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు. పడవ నడిపేటువంటి వాడు కేవలం ఏ విధమైన మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన లక్ష్యాన్ని తాను పెట్టుకుని పడవను నడుపుతున్నాడు.
3: ఏక్ పండిత్ కిసి వేద పరిషద్ మే భాగ్ లేనే కే లియే జాతే హువే నదీ పార్ కర్నే కే లియే నావ్ మే చఢా. బహావ్ కా దబావ్ ఔర్ హవా కా దబావ్ పరస్పర విపరీత హోనే కే కారణ్ यात्रा धीमी गति से हो रही थी। इन पंडितों को शास्त्र और श्लोक सदा रटते रहने की आदत होने के कारण वे हमेशा कुछ न कुछ बातें करते ही रहते हैं। सदा वेद रटते रहने के कारण उन्हें यह आदत पड़ जाती है।
4: కేవలము ఏ విధమైన మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన లక్ష్యాన్ని తాను పెట్టుకుని పడవ నడుపుతున్నాడు.
3: ఏక్ పండిత్ కిసి వేద పరిషద్ మే భాగ్ లేనే కే లియే

0: ना मौन धारण कर नाव खे रहा था।
1: मरो व्यक्ति लेडु अप्पुडु ई पडवंतो माटाडु एमटय्या नीकेमैना चदुविदु तेलुसुना अन्नाडु नाकेमी तेलुसु स्वामी वारु अन्नाडु मरे पिच्चिवाडा ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక పాఠశాలను నిర్మించుకుండాలి, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైనా తెలుసుకుంటా అన్నాడు. ఏదో పొత్తుపోగొట్టుకోవటం కోసమని ఆ పడవవాడితో మాట్లాడుతూ వస్తున్నాడు.
0: పండిత్ కేలియే బాతే కర్నే కేలియే కోయి దూసరా వ్యక్తి నహీ థా. తబ్ ఉస్నే మల్లాహ్ సే బాతే షురూ కీ. పండిత్ నే పూచా, క్యో జీ कुछ पढ़ना जानते हो? मल्लाह ने कहा, नहीं स्वामी जी. पंडित ने कहा, अरे पगले, आज के जमाने में पढ़ना नहीं आता है तो फिर फायदा ही क्या? गांव गांव में सरकार पाठशालाएं बना रही है, इसलिए तुम्हें कुछ लिखना सीखना चाहिए. वह समय बिताने के लिए बातें कर रहा था.
1: अरे नीक संगीत स्वामी కావలసిన వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటారు. నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే డ్యాన్స్ స్క్రీన్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు. అదేమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు. పిచ్చివాడా, డ్యాన్స్ టీచర్ చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా కారు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
0: ఫిర్ పండిత్ నే పూచా, క్యో రే, తుమే సంగీత్ కుచ్ ఆతా హై? మల్లాహ్ నే ఉత్తర్ దియా, नहीं स्वामी, मुझे वह भी पता नहीं. पंडित ने कहा, अरे पगले, गली गली में सिनेमा थिएटर हैं, हर जगह लाउड स्पीकर्स लगाकर गाने बजाए जा रहे हैं. यदि तुमको संगीत नहीं आता है तो कम से कम एक ट्रांजिस्टर तो पास में रख सकते हो. मल्लाह ने कहा, स्वामी, वो क्या होता है मुझे पता नहीं. पंडित ने कहा, अरे पगले, इस कलयुग में हाथ में ट्रांजिस्टर न हो तो उसकी जिंदगी ही बेकार है, मानो जिंदगी का एक चौथाई गंगा में बह गया हो.
1: अरे न्यूज पेपर चली पेपर तो नाके पन स्वामी चलू लेकिन व्यक्ति न्यूज पेपर संख्या तिगल अभी कलयुगम या प्रभाव ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే లేకపోతే ఈ యొక్క జీవితం అర్ధభాగం గంగపాలు అన్నాడు.
0: పండిత్ నే ఫిర్ పూచా, క్యో రే, తుమ్హారే పాస్ కోయి న్యూస్ పేపర్ హై? మల్లాహ్ నే కహా, స్వామీ, ముఝే పఢనా హీ నహీ ఆతా హై, ఫిర్ ఉస్సే మేరా క్యా కామ్? పండిత్ బోలా, అరే పగలే, పఢనా ఆయే నా ఆయే, పర్ ఇస్ జమానే మే హాథ్ మే న్యూస్ పేపర్ థామే రహనా చాహియే. ये कलयुग का प्रभाव है, ऐसा नहीं करते तो मानो तेरी आधी जिंदगी गंगा में बह गई.
1: मरी कुछ दूर पे तरह, अरे बाबू नी दगर गंटा उंदा एंत गंटा इंदी अन्नाडु. नाकु चदिवे राकपोते गंट कट्टुको नीरें चेस्तु बाबू, ना दगर गडियार लेदु अन्नाडु. गंट तेरी पोयिना गानी प्लास्टिक गडियार मैना ओक चेतिकि कट्टुकोवाला, अदि ई नाटि ओक फैशन अन्नाडु. अदि लेकपोते नीकु मूडु भागालु गंगपालो अन्नाडु.
0: थोड़ी देर के बाद पंडित ने फिर पूछा, क्यों रे, तुम्हारे पास घड़ी है क्या? अभी समय कितना हुआ? मल्लाह बोला, सरकार, जब मुझे पढ़ना ही नहीं आता तो घड़ी बांधकर मैं क्या करूंगा? पंडित बोला, समय देखना नहीं आने पर भी हाथ पर एक प्लास्टिक की ही सही घड़ी बांधनी चाहिए, वही आज का फैशन है. घड़ी नहीं है तो मानो तेरी जिंदगी का तीन चौथाई हिस्सा गंगा में बह गया.
1: गाली पड़ा अटू तिगत चुड़गा प्रारंभमें गंगा नि मारत वीन ओक हत तपिपोइंद स्वामी ईत गीत वा अच्छे जीवित पूर्ति गंगा नीति प्रयाणम से व्यक्ति की ईत मुख्यमंत्री जोग्रफी ఈ ఫిలాసఫీ
0: ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ ఈ యొక్క విద్యలు ఏమాత్రం పనికిరావాక. ఇతనే మే హవా తేజ్ హోనే లగి, నావ్ డామాడోల్ హోనే లగి, హవా ఔర్ తేజ్ గతి సే బహనే లగి. గంగా బడీ తేజీ సే బహ రహీ థీ, నావ్ కాబూ సే బాహర్ హో గయీ. తబ్ మల్లాహ్ నే పూచా,

0: सरकार, आपको तैरना आता है? पंडित बोला, नहीं। मल्लाह बोला, सरकार, तब तो आपकी पूरी जिंदगी गंगा के हवाले। अतः पानी पर यात्रा करने वाले को तैरना आना चाहिए। उसके लिए ये ज्योग्राफी, फिलॉसफी, फिजिक्स, केमिस्ट्री, बॉटनी, ये सब व्यर्थ ही हैं।
1: नित्य जीवित संसार सागर में आत्मनिग्रह विषय परशील शक्ति प्रधान शक्ति लेकिन తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు. కేవలం ధన కనుక వస్తువ అనాథుల పైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
0: అతః దైనందిన్ జీవన్ మే సంసార సాగర్ మే యాత్రా కర్నే వాలో మే ఆత్మ నియంత్రణ అర్థాత్ ఆత్మ జ్ఞాన హోనా చాహియే అర్థాత్ నిత్య ఔర్ అనిత్య సే అవగత హోనే కీ శక్తి అత్యంత ఆవశ్యక్ హై. ఐసీ శక్తి కే నా హోనే పర్ मानव कदापि अपने जीवन को सार्थक नहीं कर सकता है। केवल धन, संपत्ति, वस्तु, वाहन आदि पर निर्भर रहने से उसे सुख और शांति प्राप्त नहीं होंगे।
1: मानव साधించవలసినటువంటి బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రం అంతర్ముఖమైనటువంటి స్వాతంత్రం అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రమునకు స్వాతంత్రము అంటారు. లోపల ఇంద్రియ నిగ్రహములకు స్వాతంత్రము అంటారు. స్వాతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
0: మానవ్ కు దో ప్రాప్త్ కర్నా హై, ఏక్ బాహ్య స్వాతంత్ర ఔర్ దూసరా ఆంతరిక్ స్వాతంత్ర. బాహ్య స్వాతంత్ర కు స్వతంత్రతా కహతే హై, వహీ ఇంద్రియ నియంత్రణ కు స్వాతంత్రతా కహతే హై. మానవ్ కు स्वतंत्रता और स्वातंत्रता दोनों पर विजय प्राप्त करना है।
1: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితములో పరదాతుల యొక్క పాలన లేక పరయంతులు వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించదు. ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం. మనం ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడాను మనకు స్వతంత్రము మనం పొందలేము. ఈ బహిర్ముఖమైనటువంటి జీవితములకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం. అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం. అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
0: బాహ్య జీవన్ మే జబ్ తక్ దూసరే రాజాఓ కే శాసన్ మే అథవా విదేశీ శక్తియో కే శాసన్ మే రహెంగే తబ్ తక్ హమే సుఖ్ ఔర్ శాంతి ప్రాప్త్ నహీ హోంగే. ఇసీ కో इंद्रियों के अधीन रहना कह सकते हैं। इंद्रियों के अधीन रहने तक हम स्वतंत्रता को प्राप्त नहीं कर सकते हैं। अतः बाह्य जीवन में इंद्रियों पर नियंत्रण अत्यंत आवश्यक है। अंतस संबंधी ज्ञान के लिए मानसिक स्वातंत्र्य अत्यंत आवश्यक है, अर्थात मानसिक संकल्पनाओं से दूर रहना।
1: అప్పుడే అంతర్ బహిర్ సర్వవ్యాప్య నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు. కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపులాడుతున్నాం. సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము. ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
0: ऐसी स्थिति में ही, जैसे कि कहा गया है, अंतर बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः, हम बाह्य रूप में और आंतरिक रूप में सुख और शांति का अनुभव प्राप्त कर सकते हैं। अतः हमें इससे अवगत होना चाहिए कि मानव के लिए क्या अत्यंत प्रधान है। हम कई प्रकार के सुखों के लिए दौड़ धूप कर रहे हैं। हम सदा सुख सुख सुख का ही उच्चारण कर रहे हैं, परंतु हम न यह विचार कर रहे हैं या अन्वेषण कर रहे हैं कि यह सुख हमें किसमें प्राप्त होगा।
1: कलुक अर्जुन, నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు. ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు. ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తామో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు. ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
0: శ్రీకృష్ణునే కహా, హే అర్జున్, తుమ్ అప్నే దైనందిన్ జీవన్ మే శాంతి ప్రాప్త కర్నే కే భ్రమ్ మే హో. యహ శాంతి తుమ్హే ఇన్ విషయేంద్రియో సే ప్రాప్త నహీ హోగీ. జిస్ దిన్ తుమ్ ఇన్ ఇంద్రియో కో నియంత్రణ మే కర్ పావోగే ఉసీ దిన్ తుమ్హే యహ శాంతి ప్రాప్త హోగీ. ప్రత్యేక్ మానవ్ కే లియే చాహే వహ ఆస్తిక్ హో యా నాస్తిక్, ఇంద్రియ నియంత్రణ అత్యంత ఆవశ్యక్ హై.
1: ఇంద్రియ ఉద్రేకము చేత మానవత్వం లోపల అనేక విధమైనటువంటి నిశక్తులు బయలుదేరుతున్నాయి. ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు. అర్జునుడు యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుందాం. కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి స్థితిలో తాను సాహసాన్ని ప్రదర్శించాడు. కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను
0: इंद्रियों के आवेश के कारण मानव में अनेक प्रकार की कमजोरियां उत्पन्न हो रही हैं। जब ये कमजोरियां मानव में उत्पन्न होंगी तब वह कोई काम नहीं कर सकेगा। यहां अर्जुन का ही एक दृष्टांत लेते हैं। जब तक श्री कृष्ण उनके संगी साथी बनकर रहे तब तक अर्जुन बड़े शक्तिशाली और साहसी बने रहे, परंतु जब श्री कृष्ण स्वधाम को चले गए तब अर्जुन बिल्कुल निर्वीर्य से हो गए.
1: तिरिगि हस्तिनापुरम तेच्चेटुवंटि समय लोपल अडवि कोल्लो उट्टडिंचारु. वारितो पोराडि ई स्त्रीलयुनु विडिपिंचुटकै अनेक विधमुलुगा प्रयत्नं चेशाडु. कानी तनकु चेत कालेदु. महाभारत युद्धम लोपल महावीरुडितो యుద్ధంలో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
0: గోపియో కో హస్తినాపుర్ లాతే సమయ ఆదివాసియో నే అర్జున్ పర్ హమలా కియా. అర్జున్ నే ఉన్కే సాథ్ లడకర్ స్త్రీయో కో ఛుడానే కా ప్రయత్న కియా, పరంతు సఫల్ నహీ హో సకే. మహాభారత్ కే యుద్ధ మే మహావీరో సే యుద్ధ కర్ విజయీ హోనే వాలే అర్జున్ ఆదివాసియో సే లడ నహీ పాయే.
1: కారణమేమిటి? ఇంతకాలము ఏదో నా బలము నా బలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి. కానీ ఆ బలము తన బలము కాదు, దైవ బలం. దైవ బలం ఉండినంత వరకు కూడాను తన బలముతో పాటు దైవ బలమును కూర్చి స్వబలంగా తాను పోరాడతాడు. దైవ బలమును కోల్పోయిన తర్వాత అబలను కూడాను రక్షించుకోలేనటువంటి యొక్క దుస్థితిలో మారిపోయాడు అర్జునుడు.
0: కారణం క్యాథా? ఇతనే దినో తక్ అప్ని భుజ శక్తి కో దేఖకర్ वे बहुत घमंडी हो गए थे, परंतु वह शक्ति उनकी नहीं थी, वह दैव शक्ति थी. दैव शक्ति के होने तक अपनी शक्ति के साथ दैव शक्ति को जोड़कर संघर्ष करते रहे, परंतु दैव शक्ति के तिरोहित हो जाने के बाद अबलाओं की रक्षा न कर सकने की दयनीयता में अर्जुन पड़ गए.
1: అనేక విధములుగా ప్రోత్సాహ ఉత్సాహములు కల్పించటం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు. నిజముగా ఆ దైవశక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడాను సాధించలేడు.
0: అత ఈశ్వర్ కే మానవ మే అంతర్భూత్ ఔర్ ఆత్మస్వరూప్ హోకర్ ప్రోత్సాహిత్ ఔర్ ఉత్సాహిత్ కర్తే రహనే కే కారణ హీ మానవ హర్ ప్రకార్ కే కార్య కర్ పా రహా హై. యథార్థ మే यदि वह दैव शक्ति ही न होती तो मानव रत्ती भर का काम भी नहीं कर सकता है.
1: उदाहरण मनो मंच कागतम चक्कर कवर अंटी पेटा दी स्वामी की रायानी मंच अक्षर चाल रंगु रंगु पेन तो राशिपेटा कवर पेर अनेक नकली चक्कर अंदमि बॉर्डर अंत राशि దానికి సిద్ధం చేశావు. అందులో రాసినటువంటి జాబును కవర్ లో పెట్టావు, అంటించినావు, పోస్ట్ వేశావు.
0: ఏక్ ఛోటా సా ఉదాహరణ్, హమ్నే ఏక్ అచ్చే సే కాగజ్ కో లేకర్ लिफाफा बनाया, रंग बिरंगी पेंसिलों का उपयोग करते हुए स्वामी के नाम पत्र लिखा। लिफाफे पर भी बड़ी सुंदर बेलबूटियों की सजावट से पता भी लिखा। लिखे हुए पत्र को उस लिफाफे में रखा, उसे चिपकाया और पोस्ट कर दिया। परंतु वह स्वामी को नहीं मिला। कारण क्या है? जो सजावट की, सुंदर अक्षरों में लिखा, वे सब प्रधान नहीं हैं, क्योंकि उस पर डाक टिकट नहीं है। यहीं हॉस्टल में डाला गया पत्र प्रशांति निलयम नहीं पहुंच पा रहा है। यदि डाक टिकट ही लगा हो तो प्रशांति निलयम क्या, हजार मील भी यात्रा करके चला जाएगा। पोस्टल डिपार्टमेंट वाले लिफाफे की सजावट, बेलबूटियां, सुंदर अक्षर, ये सभी नहीं देखते हैं, मात्र यही देखते हैं कि लिफाफे पर डाक टिकट है कि नहीं।
1: अदे विधम गने दैवत्वम लोपल मन ओक पांडित्यम गानी मन ओक शास्त्रम गानी मन ओक शक्ति सामर्थ्यम गानी मन प्रावीण्यत गानी लोक संबंधमैनटुवंटि ओक समाजमुनु गुर्तिंचवच्चुनि गानी दैवम मात्रमु ఈ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు. కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పిహెచ్ వేలు తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొలతలు మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉండేటువంటివి ఏవి, నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట చెంట ఉంటాయి.
0: లోగ్ హమారే పాండిత్య, शास्त्र ज्ञान, शक्ति, कुशलता आदि देख सकते हैं, परंतु ईश्वर हमारे निर्मल चित्त मात्र को देखते हैं। अतः हमारे यह मापने से कोई फायदा नहीं कि हमने किस सब्जेक्ट में पीएचडी लिया है, किस सब्जेक्ट में कितने प्रवीण हैं। वर्तमान शिक्षा प्रणाली से हम अपने दैनंदिन जीवन में क्या पा रहे हैं? हमारे दैनंदिन जीवन में हमने जिस सत्य मार्ग को अपनाया है, वही हमारा संगी साथी बनने वाला है।
1: आगोन्न वाणी आकलि तीरुन पंचपक्षमुल पाकम विनु, निरुपेद वाणी वेदिरिकंपु पोवुन वित्त प्रभावंबु विनयंत, रोग पीडितुल वाणी औषध महिमंबु विनयंत, रोगम निवारण कागलद। कनुक మనము భగవద్గీత యొక్క ప్రభావం లేనంత మాత్రమున, లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
0: భూఖే కి భూఖ్ క్యా మిట్ సక్తి హై వర్ణన్ పక్వానో కా సుననే సే, గరీబ్ కి గరీబీ క్యా దూర్ హోగీ ధన సంపత్తి కే వర్ణన్ భర సే, బీమార్ కి బీమారీ क्या दूर होगी औषधि का गुणगान करने से। अतः भगवत गीता के प्रभाव को सुनने या किसी अन्य शास्त्र का श्रवण करने मात्र से हमारे दुख दूर होकर सुख और शांति प्राप्त नहीं होंगे।
1: ఇంద్రియ నిగ్రహం వచ్చావు అర్జున, నీ ఇంద్రియములే నీ స్వాధీనములో లేకపోయినప్పుడు ఇంక నీవు ఈ జగత్తులో దేని నీవు సాధించగలవు.
0: జిస్ మార్గ సే తుమ్ అవగత హువే హో ఔర్ జిన్ విషయం కో సునే హో ఉన్మే సే ఏక్ యా దో కా ఆచరణ కర్నే పర్ హీ సార్థక్ హోగే. ఇన్ సబ్ కా మూల్ ఆధార్ ఇంద్రియ నియంత్రణ హీ హై. శ్రీకృష్ణ నే కహా, హే అర్జున్, तुम अपने इंद्रियों को ही नियंत्रण में नहीं कर पाओगे तो इस जगत में किस पर विजय पा सकोगे.
1: प्रहलाद अनेक पर्याय శ్లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తము నిలవనేరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కాని ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటే. మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలరు? కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే, అందరి ఎంతో ఉండేటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి విచారణ ద్వారా గుర్తించాలి.
0: కయీ బార్ మే బతాతా రహతా హూ, ప్రహ్లాద్ నే భీ పితా సే కహా, సబ్ లోకో పర్ హువే విజయీ క్షణ మే నహీ కర్ సకే పరాజిత్ ఇంద్రియో కో. మహారాజ్, కయీ రాజ్యో కో జీత చుకే హో, పరంతు మన్ కో నహీ. మానసిక సామ్రాజ్య కో జో జీత నహీ పాయా, ఉసే మాధవత్వ కా మాధుర్య కేసే జ్ఞాత హోగా. అతః సబ్సే పహలే హమే చింతన్ కే ద్వారా ఇస్ తథ్య సే అవగత హోనా చాహియే కే సభీ లోగో మే విద్యమాన్ ఆత్మ తత్వ ఏక హీ హై.
1: ఒక సూర్యుడు సమస్త లోకములకు ఒక్కొక్కడైంద, ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడి. కొన్ని మట్టి కుండలు ఉంటాయి, కొన్ని పిత్తాడి కుండలు ఉంటాయి, కొన్ని వెండి కుండలు ఉంటాయి, ఇంకా రాగి కుండలు ఉంటాయి. అన్నింటి ఎందు నీరు పోసి పెట్టారు. వేల కుండలు ఉంటున్నాయి ఇక్కడ, కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన. అన్ని కుండల ఎందు కూడా అతి సూర్యుడిగా కనిపిస్తున్నాడు. అయితే అతి సూర్యుడు ఉంటున్నారా? పోయేసారి కుండలు వేరు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోచు.
0: క్యా ఏక్ ఏక్ లోక్ కే లియే ఏక్ ఏక్ సూర్య హోగా? నహీ, సూర్య ఏక్ హీ హై. కుచ్ మిట్టీ కే ఘడే హై, కుచ్ పీతల్ కే ఘడే హై, కుచ్ చాందీ కే ఘడే హై, కుచ్ తాంబే కే ఘడే హై. సబ్ మే హమ్నే పానీ భర్కర్ రఖా. ఘడే అనేక హై, పరంతు ఊపర్ ఏక్ హీ సూర్య ప్రకాశమాన్ హై. వహీ సబ్ ఘడో మే ప్రకాశిత హై. పరంతు క్యా హమ్ కహ సక్తే హై కే సూర్య అనేక హై? ఘడో కే అనేక హోనే కే కారణ సూర్య భీ అనేక కీ భాతి దిఖాయీ పడ్ రహా హై.
1: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే, కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వేరే కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును, రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును, మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు. కనుకనే పండితుడి మొదలు పామరుడి వరకు, కూటి పేద మొదలు కోటేశ్వరుడు వరకు ఈ కుండల వ్యత్యాసం ఉంటుండొచ్చును, కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: సూర్యకే ఇన్ ప్రతిబింబోకి విశిష్టతా ఏక హీ హై, లేకిన్ ఇన్ ఘడో కా మూల్య అలగ్ అలగ్ హో సక్తా హై. చాందీ కే ఘడే కా మూల్య అధిక హో సక్తా హై, తాంబే కే ఘడే కా మూల్య కుచ్ కమ్ హో సక్తా హై, మిట్టీ కే ఘడే కా మూల్య ఔర్ భీ కమ్ హో సక్తా హై. అతః పండిత్ సే లేకర్ పామర్ తక్, గరీబ్ సే లేకర్ కరోడ్పతి తక్, సబ్ ఘడో కా మూల్య అలగ్ హో సక్తా హై, పరంతు సబ్ ఘడో మే ప్రకాశిత్ సూర్య తత్వ ఏక హీ హై. ఇసి సత్య సే హమే అవగత హోనా చాహియే.
1: కనుక మన దేహములు అనేటువంటి పాఠములు ప్రత్యేకంగా మనకు ఉండవచ్చు, మనం ధరించేటువంటి వస్త్రములు లేక నగలో విలువైనటువంటివిగా ఉండవచ్చు. నిలిపేద వారికి ఇంటి వస్త్రములు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు, కానీ ఇవన్నీ కుండలే. ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే. ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం హిందీకి సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
0: అత హమారే శరీర రూపీ ఘడే అలగ్ హో సక్తే హై. హమ్ జో కపడే ఔర్ జేవర్ పహన్తే హై వే మూల్యవాన్ హో సక్తే హై. గరీబ్ కే పాస్ ఐసే కపడే ఔర్ జేవర్ నహీ హో సక్తే హై. పరంతు యే సబ్ ఘడే హీ హై, ఇన్ సబ్ మే విద్యమాన్ దివ్యతా ఏక హీ హై. ఇస్ సత్య సే అవగత హోనే పర్ ఇంద్రియో కో సరళతా సే వశ్ మే కియా జా సక్తా హై.
1: ఎవరు ఎవరిపైన అధికారం సాధించడం ప్రతి వ్యక్తి కూడా ఉంటే ఉంటుంటాయి. అయితే మన కర్తవ్యాన్ని మాత్రం మనం గుర్తించాలి. తప్పు చేసినటువంటి వారికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం. ఇక్కడ అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు. ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
0: కౌన్ కిస్ పర్ సవారీ కర్ రహా హై, కౌన్ కిస్ పర్ అధికార జతా రహా హై. భూలే సభీ మే హోతీ హై, లేకిన్ హమే అప్నే కర్తవ్య కో పహచాన్నా చాహియే. यदि कोई भूल करता है तो अच्छे शब्दों द्वारा उसे सुधारने के लिए उसका खंडन करना भी तुम्हारा कर्तव्य है। अज्ञान अत्यंत घने रूप में ढका रहता है, अनेक प्रयत्नों से भी उसे कम करना संभव नहीं है।
1: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంది. కానీ 50 అడుగులు ఉండేటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి? నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా? లేక నీడ తిట్టితే ఏమైనా వింటుందా? ఏం చేసినా ఈ నీడ తగ్గదు. సూర్యుడు పెరుగుతూ వస్తే నీడ తగ్గుతూ వస్తుంది. ఇది ఈ సూర్యుడు పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఈ శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నీడ కూడా మీకు అంతర్ధానమై ఈ పాదం కింద పడిపోతుంది.
0: हमारी लंबाई 5 फीट है, लेकिन सुबह 7 बजे के समय इसकी परछाई 50 फीट होती है। इस 50 फीट की परछाई को हम कैसे घटा सकते हैं? क्या परछाई से झगड़ा कर सकते हैं? गाली देने से क्या यह सुनेगी? कुछ करने पर भी परछाई नहीं घटेगी। सूरज के बढ़ते बढ़ते रहने पर परछाई घटती जाती है। सूरज के बढ़ते बढ़ते सर के ऊपर पहुंचने पर परछाई घटकर अंतर्धान हो जाती है, तुम्हारे पैरों के नीचे चली जाती है।
1: కనుక నీవు 5 అడుగులు ఉంటున్నా గాని నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుండాలి. కనుక నీ బుద్ధి క్రిందమైనటువంటి విచారణ శక్తి అనేటువంటి సూర్యుడు పెరగాలి. ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొద్ది ఈ అజ్ఞానం అనేటువంటి నీడ తరుగుతూ వస్తుంది. అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది. ఇది ఒక మార్గం. రెండవది ఏమిటంటే ఈ నీడ 50 అడుగులు ఉంటుండాలి. ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపు నీ ముఖం తిప్పి పరిగెత్తుంటే అది నీకంటే ముందుగానే పరిగెత్తిపోతుండాలి. కనుక ఈ నీడ నీ ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వెయ్యలేదు. అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుక అయిపోతుంది.
0: తుమ్ 5 ఫీట్ కే హో పరంతు తుమ్హారా జ్ఞాన 50 फीट लंबा है, अतः तुम में विचार शक्ति रूपी सूरज को बढ़ना चाहिए। ज्ञान रूपी सूरज के बढ़ने के साथ ही तुम्हारी अज्ञान रूपी परछाई भी घट जाएगी, तभी तुम्हारे अज्ञान का अंत होगा। यह एक तरीका है। अब दूसरा तरीका, तुम्हारी परछाई 50 फीट है, इसे तुम पीछे छोड़ने के लिए उसी की ओर मुंह करके दौड़ने लगोगे तो वह तुमसे पहले ही तुम्हारे आगे भागने लगेगी। इस प्रकार तुम जितनी भी कोशिश करो, लेकिन तुम परछाई को अपने पीछे नहीं डाल सकते हो। परंतु तुम अपने मुंह को परछाई की ओर से सूरज की ओर मोड़ोगे तो बिना बताए ही परछाई तुम्हारे पीछे की ओर चली जाएगी।
1: అజ్ఞానం నిరంతరము నీవు చింతించేదానికంటే జ్ఞానభాస్కరుని చింతించు. ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక కట్టినైనా దైవం పైన మరల్చాలి. బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి. ఈ రెండూ లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే
0: ఉంది. అత నిరంతర అప్నే అజ్ఞాన్ కే బారే మే విచార్ కర్నే కే బదలే జ్ఞాన భాస్కర్ కా చింతన్ కర్తే రహో తో తుమ్హారా జ్ఞాన్ स्वयमेव दूर हो जाएगा। इसलिए दृष्टि को ईश्वर की ओर मुड़ना चाहिए अथवा बुद्धि के सहारे ज्ञान को बढ़ाना चाहिए। इन दोनों के न होने पर हमारा ज्ञान यथावत रहेगा।
1: अर्जुन नी ज्ञान अभिवृद्धि परचुको नी अज्ञान नशिस्तुंदी అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది. ద్వంద్వత్వమే మటుమాయ అయినప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు. రాగద్వేషమే లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది. దేహభ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
0: శ్రీకృష్ణ నే కహా, హే అర్జున్, తుమ్ అప్నే జ్ఞాన్ కో బఢాఓ, తుమ్హారా అజ్ఞాన్ వినష్ట హోగా, అజ్ఞాన్ కే వినష్ట హోనే సే తుమ్హారా ద్వంద్వ భీ సమాప్త హో జాయేగా। ద్వంద్వ కే అదృశ్య హోనే పర राग और द्वेष भी नहीं होंगे। राग द्वेष के न होने पर देह का भ्रम नहीं होगा। देह का भ्रम ही नहीं होगा तो दुख नहीं होगा।
1: देहाभिमान पोवाले एक मोटा मोटा राग द्वेष पोवाले ఈ రాగద్వేషం పోవాలనుకుంటే ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలి. ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలంటే అజ్ఞానం నిర్మూలం కావాలి. అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి.
0: అత దేహాభిమాన్ కా దూర్ హోనా హై తో సబ్సే పహలే రాగ ఔర్ ద్వేష్ కో దూర్ హోనా హై. ఇన్ రాగ ఔర్ ద్వేష్ కో దూర్ కర్నా హై తో ద్వంద్వ కీ భావనా కో వినష్ట కర్నా చాహియే. ద్వంద్వ కో వినష్ట కర్నా హై తో అజ్ఞాన్ కా ఉన్మూలన్ హోనా చాహియే. అజ్ఞాన్ కో దూర్ కర్నా హై తో జ్ఞాన్ కో బఢావో.
1: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి? లౌకిక జ్ఞానమా ఆధ్యాత్మిక జ్ఞానమా? మన ఎందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి దీనిపైన నమ్మకం ఉంటుంటారో అప్పుడే దైవత్వం పైన కూడాను అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది. తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు, తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు. కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
0: ఇసిలియే జ్ఞాన దైవతు కైవల్యం కహా గయా హై. అత హమే किस प्रकार के ज्ञान को बढ़ाना चाहिए, लौकिक ज्ञान अथवा आध्यात्मिक ज्ञान? हमें जब अपने अस्तित्व पर विश्वास होगा तभी ईश्वर के अस्तित्व पर विश्वास होगा. स्वयं पर जो विश्वास नहीं करता है वह ईश्वर पर कदापि विश्वास नहीं करेगा. स्वयं पर विश्वास करने वाला ही ईश्वर पर विश्वास करेगा. अतः స్వయం పర్ విశ్వాస్ కర్నే కే లియే యహ విచారణ శక్తి అత్యంత ఆవశ్యక హై.
1: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయం కాదు, పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెప్తున్నాను. తెల్లవారి వనరు రాత్రి పరుగునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను, నాను నేను, నాది నేను అని అంటున్నాం. నేను నేను అని అంటున్నాడు, కానీ నేను ఎవరు అనే దాన్ని విచారణ చేస్తున్నాడు? ఇది నా దేహం, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తం, ఇది నా ఇంద్రియం, ఇది నా అంతఃకరణ అంటున్నావు. బట్ వామై నీరెవరు అనేది దాన్ని వేసుకోవటం లేదే. ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గాని ఏమి ప్రయోజనం?
0: బచ్చో కో అచ్చీ తరహ సే సమజ్ మే ఆనే కే లియే మే ఫిర్ ఏక్ బార్ బతా రహా హూ. సుబహ్ సే లేకర్ రాత్ కో సోనే తక్ మేరా మే కహ రహే హై. మే తో కహ రహా హై పరంతు మే కౌన్ హూ? ఇస్ పర్ కభీ విచార్ కర్ రహా హై? యహ్ మేరీ దేహ హై, యహ్ మేరీ బుద్ధి హై, యహ్ మేరా చిత్త హై, యహ్ మేరీ ఇంద్రియ హై, యహ్ మేరా అంతఃకరణ హై. ఐసా కహ రహే హో పరంతు హూ ఎమ్ ఐ? స్వయం సే యహ్ ప్రశ్న నహీ కర్ రహే హో. ఐసా వ్యక్తి చాహే కితనీ హీ విద్యాయే క్యో న సీఖే పరంతు క్యా ప్రయోజన్?
1: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం? తన మొదట కాదు తప్పింత ఎవరి తరము? మంద బుద్ధులు తన తాను చేరేనేని బెండుబారు బుద్ధులు బండబారు. కనుకనే ఇది నా వస్త్రం అంటే వస్త్రం వేరు, నేను వేరు. అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు, నీవు వేరు. అక్కడ విచారించి నీవెవరు? నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే. కనుక నీవెవరు అనేటువంటి విచారణ చేస్తే ఇది అన్నింటికి నీకు ఒక యజమాని స్థానంలో ఉంటున్నారు. యజమానుడు ఉండినప్పుడే నా భూమి, నా ఇల్లు, నా కారు, నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు, నా కారు, నా భూమి ఎక్కడ?
0: విద్యాయ కితనీ హీ సీఖ్ ప్రయోజన్ క్యా మాథే కీ లేఖా సే క్యా కోయి బచ్ సక్తా? బురే విచార్ జబ్ హై సర్ మే ఘుస్తే తురత్ బుద్ధి ఉస్కీ హై పథరా జాతీ. జబ్ కహతే హో కి మేరా వస్త్ర తో వస్త్ర అలగ్ హై, మే అలగ్ హూ. ఇసీ ప్రకార్ మేరీ దేహ కహనే పర్ దేహ అలగ్ హై, తుమ్ అలగ్ హో. వహా విచార్ కరో కి మే కౌన్ హూ? తుమ్ మేరీ దేహ కహ రహే హో, మే హీ దేహ హూ ఐసా నహీ కహ రహే హో. అతః మే కౌన్ హూ పర్ విచార్ కర్నే సే జ్ఞాత హోగా కి మే హీ సబ్కా మాలిక్ హూ. మాలిక్ కే హోనే పర్ హీ మేరా ఘర్, మేరీ కార్, మేరీ జమీన్, మేరా ఘర్ కహ రహే హో. యది మాలిక్ హీ న హో తో మేరా ఘర్, మేరీ కార్, మేరీ జమీన్ యే సబ్ కహాం?
1: అతను మారేవాడు కాదు, అతను కదిలేవాడు కాదు, అతను వదిలేవాడు కాదు. కనుకనే అతి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి. కనుక ప్రతి మానవుడికి కూడా మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన. ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకమవుతుంది. కనుక కాయాన్ని వ్యర్థము చేయక, కాయాన్ని నిరంతరము గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
0: వహ పరివర్తిత హోనే వాలా నహీ హై, వహ విచలిత హోనే వాలా నహీ హై, వహ ఛోడనే వాలా నహీ హై. అతః ఐసే దివ్యతాపూర్ణ ఆత్మతత్వ సే విచారణ కే మాధ్యమ ద్వారా అవగత హోనా చాహియే. ప్రత్యేక మానవ కే లియే తీన్ భాగ విచారణ ఔర్ ఏక్ భాగ సాధనా, ఇన్ చార్ కే మాధ్యమ సే హీ మానవ జీవన సార్థక హోగా. జబ హమ్ సమయ కా దురుపయోగ నా కర్కే శరీర్ కో నిరర్థక నా కర్తే హువే సార్థక కర్మ కర్తే రహెంగే తబ్ హీ జీవన్ భీ పవిత్ర హోగా.
1: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతనే. ఇవి బలముగా అరుచుకొని తగిన కార్యములో ప్రవేశింపు చేసి దీనిని ఎడమార్గము పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనము దీనిని నిగ్రహించుకోవాలి. భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు, కానీ ఇంద్రియ నిర్మూలం అంటారు. కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ పరత్యాగం అన్నాడు.
0: సమస్త దుఃఖం కా కారణ ఇంద్రియో కి కమ్జోరీ హీ హై, इसलिए इन्हें सशक्त रखते हुए सही कर्मों में प्रविष्ट कराकर बुरे मार्ग में जाने न देने के संदर्भ में नियंत्रित करना चाहिए. भगवत गीता में इंद्रियों का उन्मूलन नहीं कहा गया, इंद्रिय नियंत्रण कहा गया है. कर्म का त्याग नहीं कहा, कर्म फल का त्याग कहा.
1: భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు. కర్మ చేసే తీరాలి. ఏ ఫలితం లేకపోయినా నేనే చేస్తున్నాను. మమే మార్తాస్తి కర్తవ్యం దిశలోకేషికించిన మానవత్వ మాయాప్తవ్యం వర్తి ఏవచ్చు కర్మని. నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు? కనుక మనం అన్ని కర్మలు చేయవలసిందే, అన్ని ఇంద్రియములను ఉపయోగం పెట్టుకోవలసిందే. అయితే మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనో ఏ కొలతలోనో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి. దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పాడు. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
0: అత భగవద్గీత మే కహా గయా కహకర్ బినా కర్మ కియే రహనా సంభవ నహీ హై, కర్మ కర్నే హీ పడెంగే. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవచ్ కర్మణి. किसी भी फल के न होने पर भी मैं ही कर्म कर रहा हूं, फिर तुम क्यों नहीं करोगे? अतः हमें सभी कर्म करने ही चाहिए, सभी इंद्रियों का उपयोग करना ही चाहिए. परंतु जैसे कि इनके लिए मात्रा कहा गया है, इनका उपयोग सीमित ढंग से होना चाहिए. सतर्क रहना चाहिए कि इंद्रिय बुरे मार्ग का अनुसरण न करे. यही भगवत गीता का प्रधान उपदेश है. उपसंहार. श्री कृष्ण ने जिस प्रकार अर्जुन को अनेक उदाहरणों के माध्यम से उनके अज्ञान के अंधकार को दूर किया, उससे कहीं अधिक सरल एवं प्रभावपूर्ण शब्दों में स्वामी ने अपने छात्रों और भक्तों का मार्ग निर्देशन गीता के इस प्रवचन में किया. इस पूरे प्रवचन में स्वामी ने विशेषतः इंद्रिय नियंत्रण के महत्व को निरूपित किया. भगवान बाबा ने कहा कि इंद्रिय नियंत्रण के बगैर और ज्ञान की प्राप्ति के बिना मानव जीवन निरर्थक है. इंद्रिय जनित मलिनता को दूर कर विशुद्ध मन के सहारे कर्म करना प्रत्येक मनुष्य का परम कर्तव्य है. अतः प्रत्येक व्यक्ति को इन महत्वपूर्ण तथ्यों से अवगत होने के साथ साथ उनके आचरण पर ध्यान देना चाहिए. स्वामी ने विशेषतः आत्मा के स्वभाव और महत्व को इस प्रवचन में उजागर किया है. भगवान बाबा ने स्पष्टतः निर्देश दिया कि इंद्रियों का सीमित एवं विवेकपूर्ण ढंग से उपयोग करते हुए व्यक्ति को निष्काम भावना के साथ कर्माचरण करना और जीवन को सार्थक करना चाहिए. अस्तु.
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 25 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मोनी bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
4: Prema swarup
5: embodiments of love.
4: Shanti ni lopala unnadi kaani baita ledu.
5: Peace is within, not outside.
4: Outside no peace, only pieces.
6: Dear listener, Saidam and greetings from Prashanthi Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in April 2023.

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
2: సాయిరాం, యూ జస్ట్ హర్డ్ అన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ డీప్ ఇన్సైడ్. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishop Roshdi, and today's episode was first broadcast in April 2023. Dear listener, we hope you like this program, and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@ssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you and loving Sai Ram from Prashanthi Nilayam.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు,
1: సన్న ప్రహ్లాద విరోచన,
0: అంగీరసుని కుమారుడైనటువంటి సుధీనుడు,
1: సుధీర సన్న అంగీరస,
0: ఈ ఇరువురికి ఒక పందెం జరిగిందని ఓణంలో చెప్పాను.
1: డ్యూరింగ్ ఓణం డిస్కోర్స్ ఐ మెన్షన్ దట్ దేర్ వాస్
0: ఇరువురు ఏమి పందెం వేసుకున్నారు, ఎవరు ఓడిపోతారో వారి ప్రాణాన్ని గెలిచిన వాడికి అర్పితం చేయటము.
2: కానీ ప్రహ్లాదుడు న్యాయమూర్తి.
1: ప్రహ్లాద వాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జస్టిస్.
2: ఇతను ధర్మమూర్తి.
1: హి ఆల్సో ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ రైచియస్నెస్.
2: వారి ఇరువురికి తానే ఒక జడ్జిగా నిలిచాడు.
1: హి స్టూడ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ దట్ డిబేట్.
2: కట్టకడపటికీ తన కుమారుడైన విరోచనుడు ఓడిపోయినట్టుగాను, అంగీరసన్ కుమారుడైన సుధీనుడు గెలిచినట్టుగాను నిర్ణయం చేశాడు.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది డిబేట్ హి గేవ్ ది వర్డిక్ట్ దట్ హిస్ సన్ విరోచన వాస్ డిఫీటెడ్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ సుధీర సన్ ఆఫ్ అంగీరసన్.
2: అప్పుడు విరోచనుడు కత్తి తీసుకుని వచ్చి తన ముందు తన శిరస్సును అర్పితం చేయడానికి కోరుకున్నాడు.
1: విరోచన వాజ్ రెడీ టు ఆఫర్ హిజ్ ఓన్ లైఫ్. హి బ్రాట్ దిస్ వర్డ్ అండ్ బెంట్ హిజ్ నెక్.
2: చెప్పినట్టు చేయటం చేత తక్షణమే సుధీనుడు యొక్క మనస్సు కరిగిపోయింది.
1: యాజ్ విరోచన ఒబేయ్డ్ ది కమాండ్ ది మైండ్ ఆఫ్ సుధీర మెల్టెడ్.
2: నీవు నీ తండ్రి గారు న్యాయముగా సత్యంగా ధర్మంగా మన యొక్క దీనిని నిర్ణయం చేశాడు కనుక అతని కుమారుడు అయినటువంటి నిన్ను నేను నీ ప్రాణంగా తీసుకోవటం చేత తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు అవుతాను. అటువంటి న్యాయమూర్తికి బాధం కలిగించడం నాకు ఇష్టం లేదు కనుక నీ ప్రాణం నాదైనప్పటికీ తిరిగి నేను నీకు వెనుక తీస్తున్నానని తండ్రికి అప్పచెప్పాడు.
1: సుధీర టోల్ ప్రహ్లాద వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ జస్టిస్ అండ్ రైచియస్నెస్. సచ్ ఎ వన్ షుడ్ నాట్ బి పుట్ టు ఎనీ ఫీలింగ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ద సన్. Therefore, I do not want to take away your life. You take this life, he told his father Prahlada and gave the life back.
0: ఇదే విధముగా కూడాను పరశురాముని తండ్రి అయినటువంటి యమదగ్ని కూడాను చక్కని ఆజ్ఞను శాసించాడు.
1: There is a similar instance in case of యమదగ్ని, father of పరశురాము.
0: కనుక ఏమి చెప్పాడు యమదగ్ని? తన యొక్క భార్య జలమును తీసుకున్నటకై నదికి వెళ్లినప్పుడు విచిత్ర వీరుడు బయలుదేరిపోతున్నాడు.
1: When Jamadagni's wife went to the river to get water,
0: ఆమె పవిత్రమైన హృదయం గలది.
1: She had a sacred heart.
0: కానీ ఆ పోయేటువంటి వారు ఎవరు అని చూచింది పాపం.
1: She looked up to find out who was going.
0: ఎంత అందమైనటువంటి వాడు అని అనుకుంది పాపం.
1: She merely thought for a while what a beautiful person was in horizon.
0: Intike ame vachetappudiki Jamadagni Parashuramuni shasinchadu.
1: The moment she returned home, Jamadagni commanded Parashurama,
0: nee talli okka sirasunu kandinchamannadu.
1: You cut the neck of your own mother.
0: Ee maatram kuda nu jankaledu Parashurama.
1: Parashurama was not shaken.
0: Tandri adu sirasa vahinchi గొంతు కోశాడు.
1: హి ఇమ్మీడియట్లీ ఒబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ కట్ ది హెడ్ ఆఫ్ మదర్.
0: అప్పుడు తండ్రి పరశురామ నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా ఆజ్ఞను శిరసావహించావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: జమదగ్ని సెడ్ పరశురామ, యు హావ్ ఒబేయ్డ్ మై కమాండ్, వాట్ ఎవర్ బూన్ యు వాంట్ యు ఆస్క్ ఐ విల్ గివ్ ఇట్.
0: తండ్రి నా తల్లిని బ్రతికించు అన్నాడు.
1: పరశురామ సెడ్, Father, give back life to my mother.
0: Pranamichadu.
1: He gave life back.
0: Ikkada sirasa vahinchadu, korikanu teerchadu.
1: He obeyed the command and he fulfilled the desire.
0: Sirasa vahinchinappude aagnanu ee korika kuda teerutundi. Ante kaadu sirasa vahinchakunda koriki ee reethiga teerutundi.
1: When you obey implicitly the command, your desire gets automatically fulfilled.
0: దివ్యత్వంలో ఉండినటువంటి రహస్యములు ఇంత అతి సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: సచ్ ఆర్ ది సీక్రెట్ సబ్టిలిటీస్ ఆఫ్ డివినిటీ.
0: కృష్ణ తత్వం నందు కూడాను అనేక విధములైనటువంటి యొక్క విషయాలు కూడాను అంతరార్థాలంతా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ గ్రేట్ ఇన్నర్ మీనింగ్స్ ఇన్ ద లైఫ్ అండ్ ది స్టోరీ ఆఫ్ కృష్ణ.
0: కానీ ప్రజలు ఎందుకునేటువంటి యొక్క భావములను పురస్కరించుకుని అనేక అనర్థములను పెంచి నానార్థములుగా విశ్వసించి అందులో యథార్థాన్ని విశ్వసించి అనర్థాన్ని పుచ్చుకుంటున్నారు.
1: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ కీపింగ్ విత్ ది థింకింగ్ ఆఫ్ ది పీపుల్ ఎ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ద రియల్ మీనింగ్ ఈజ్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫార్ ఆల్ కెలామిటీస్ ఆర్ బ్రాట్.
0: కృష్ణునికి అష్టకన్యలు 8 మంది ప్రధానమైనటువంటి రాణులు అని.
1: కృష్ణ హ్యాస్ 8 ఇంపార్టెంట్ క్వీన్స్.
0: ఇంతేకాకుండా 16,000 మంది గోపికలు అన్నారు.
1: నాట్ వెరీ దాట్ 16,000 గోపికాస్.
0: ఇది దీని ఎందున్నటువంటి అంతరార్థాలు ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
0: కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి భార్యలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ టైప్ ఆఫ్ వైఫ్స్ ఇన్ ది వరల్డ్ సెన్స్.
0: ఇక్కడ 7 దళములతో ఒక చక్రములు ఉంటున్నాయి. షట్చక్రములు 6.
1: దేర్ ఆర్ 6 వీల్స్.
0: ఈ షట్చక్రములు యందు 2 చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమంగ్ దీస్ 6 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: సహస్రార చక్రం 1.
1: ది సహస్రార ఈజ్ 1.
0: హృదయ చక్రం 1.
1: ది హృదయ చక్ర ఈజ్ అనదర్.
0: ఈ హృదయ పుష్పము అనేటువంటిది అష్టదళములతో కూడి ఉంటుంటాయి.
1: This flower of heart, Hudaya Pushpam, has 8 petals.
0: Anaga, ee yokka 8 dalamulu kodanu ashtabhoomulu ani kodanu deeniki oka peru.
1: These 8 petals are described as 8 fields.
0: Ee bhoomiki naakudu bhagavantudu.
1: The master of this field is
0: Prakruti Paramatma. Prakruti ki master Paramatma.
1: మాస్టర్ ఆఫ్ నేచర్ ప్రకృతి ఇస్ పరమాత్మ.
0: కనుక ఈ అష్టదళములు కూడాను దీనికి నాథుడు భగవంతుడు.
1: ది మాస్టర్ ఆఫ్ దీస్ 8 పెటల్స్ ఇస్ గాడ్.
0: కనుక హృదయ పద్మములకు అష్టదళములు అష్టభూములు కనుకనే దీనికి నాథుడు భగవంతుడు. ఇవి హృదయమే దేహానికి అత్యవసరమైనటువంటి అతి ప్రధానమైనటువంటిది.
1: ది ఫ్లవర్ ఆఫ్ ది హార్ట్ హ్యాస్ 8 పెటల్స్ అండ్ దే ఆర్ కంపేరబుల్ టు 8 ఫీల్డ్స్ and the master of these 8 petals and 8 fields is God.
0: కనుక ప్రతి మానవుని యొక్క హృదయ కమలముని ఎందుకునేటువంటి అష్టదళములకు భగవంతుడే అధిపతి.
1: God alone is the master for all these 8 petals in the flower of
0: ఇతనిని మాధవ అన్నారు.
1: And that is why he has been called Madhava.
0: మాధవా. మా అనగా లక్ష్మి, మా అనగా మాయా, మా అనగా ప్రకృతి, దేవుడు అనగా దానికి నాథుడు, మాధవ అనగా హృదయానికి నాథుడు, భూమికి నాథుడు, మాయకు నాథుడు, లక్ష్మికి నాథుడు అని.
1: మా స్టాండ్స్ ఫార్ నేచర్ లక్ష్మి అండ్ హార్ట్ అండ్ ధవ స్టాండ్స్ అండ్ అర్త్ ఆల్సో అండ్ ధవ స్టాండ్స్ ఫార్ ది మాస్టర్. హీ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ. Therefore the name Madhava.
0: కనుకని అష్టదళములతో కూడినటువంటి యొక్క హృదయములకు నాథుడు భగవంతుడు అతనే కృష్ణుడు.
1: The master of all these 8 petals, a flower with 8 petals, is God. Therefore he has been described as
0: సహస్రారము. అదే కట్టకడపటి యొక్క.
1: The Sahasrara is the 6th of all the 6 chakras.
0: కనుక అదే సహస్రార చక్రం.
1: That is described as
0: సహస్రారం అనగా 1000 దళములతో కూడినటువంటి పుష్పము.
1: సహస్రార మీన్స్ ఎ 1000 పెటల్ ఫ్లవర్.
0: దీనిని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని అన్నారు.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ విత్ 1000 హెడ్స్ 1000 ఫీట్.
0: 1000 దళములతో కూడినటువంటిది.
1: The flower with 1000 petals.
0: ఒక్కొక్క దళమునందు కూడాను భగవంతుడు షోడశ కళలతో నిండి ఉంటున్నాడు.
1: God dwells in each petal with 16 aspects.
0: కనుకనే షోడశ కళా పరిపూర్ణుడు భగవంతుడు.
1: That is why God has been described.
0: ఒక్కొక్క దళమునకు 16 కళలు ఉంటున్నాయి కాబట్టి 1000 దళముల లోపల కూడా 1000 16,000.
1: There are 1000 petals. In each petal there is God with 16 aspects. 16 multiplied by 1,000, 16,000. That is how 16,000.
0: కనుకనే 16,000 మంది గోపికలు. గోపికలు అనగా ఏమి? దళములే.
1: When you say Gopika, it refers to Dala.
0: Go అనగా శబ్దము.
1: Go actually means
0: Go అనగా వాక్కు.
1: గో ఆల్సో మీన్స్ వర్డ్.
0: గో అనగా ఒక విధమైనటువంటి ప్రాణము.
1: గో ఆల్సో మీన్స్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ శాస్త్ర ప్రాణములకు కూడాను తానే పతి.
1: He is the master of all these thousands.
0: కనుకొని కృష్ణునికి 16,000 మంది గోపికలు ఉన్నారు.
1: That is the meaning of Krishna having 16,000 gopikas.
0: కనుక భాగవతమునందు ఉండేటువంటి యొక్క మహా పవిత్రమైనటువంటి సూక్ష్మార్థాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించటం లేదు.
1: No one is making any effort to understand the secret, subtle, sacred meaning.
0: కృష్ణునికి 16,000 మంది గోపికలు, 8,000 రాణులు, ఇంకో సర్వెంట్స్, ఏమిటి ఇవన్నీ? పిచ్చి పిచ్చి భావములు కాదా?
1: What is this kind of mad thinking that Krishna was having 8 queens, 16,000 gopikas?
0: ఈ నాటి పిల్లలంటే కృష్ణుడికి 16,000 మంది అన్నప్పుడు నాకు 16 మంది అయినా ఎందుకు ఉండవు? ఈ భావన కూడా పిల్లల్లో ప్రారంభమవుతుంది.
1: That type of thinking, if Krishna is having 16,000 gopikas, why should I not have at least 16 wives? This kind of trend is there.
0: ఇది కాదు ప్రధానమైనది. 16 కళలు మన లోపల ప్రారంభం కావాలి.
1: This is not what is important. Those 16 aspects of divinity,
0: భగవంతుని ఆజ్ఞను శిరసా వహించినప్పుడే ఆ యొక్క 16,000 కళలు కూడాను మనలో విచ్చగబడిగా విడుగుతుంటాయి.
1: Only when you implicitly obey the command of the Lord, all these 16,000 aspects,
0: మూలాధారం నుండి ప్రారంభమైనటువంటి యొక్క
1: the thing which starts from
0: కుండలిని శక్తి సహస్రారంలోపై వికసిస్తుంది.
1: The power of Kundalini, which takes its birth from Muladhara, blossoms itself into fullness when it
0: is Sahasrara. Pranavayuve deeniki pradhanamaitundi pranam.
1: The very life for this Kundalini is
0: ade prema.
1: And that is love.
0: Ee prema pranavayuga mana Muladharamlo prarambhamai Sahasraramlo nilichipovali.
1: This love, like oxygen, should start in Muladhara and travel up to Sahasrara and get established there firmly.
0: Pillalu chaala mandi ee aadhunika yugam lopala vaigyanikanga
1: in the modern age, these boys, in terms of technology and science,
0: ee yokka deeni lopala ardhanarishya tattvam anetundi dani chakka gurtinchali.
1: You have to understand properly the concept of అర్ధనారీశ్వరం.
0: ఏ సైంటిస్ట్ కూడా చక్కగా దానిని వివరించి చెప్పటం లేదు.
1: నో సైంటిస్ట్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ఏ సాటిస్ఫాక్టరీ.
0: పూర్వీకులు చెప్పుతున్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నేటి సైంటిస్ట్ ఉపయోగపెట్టేటువంటి పదములకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో యోచించవచ్చు. ఇదే విధంగా ఇంకా ఎన్నో ఉంటున్నాయి.
1: వన్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ద క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది అటరెన్సెస్ ఆఫ్ ది ఓల్డెన్ సేయర్స్ అండ్ సీన్స్ అండ్ ఆల్సో ది మోడర్న్ సైంటిస్ట్.
0: ప్రతి పదార్థము కూడాను అణువులతో కూడినటువంటిది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్,
0: ప్రతి పదార్థము నిర్మాణం అయితే అణువులతో ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ ప్రతి అణువునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ ఆటమ్
0: ప్రోటాన్, ఎలక్ట్రాన్ అనేటువంటి రెండు శక్తులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ పవర్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్.
0: ఎలక్ట్రాన్ అనేటువంటిది
1: ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్,
0: ఇది వేభాగము అని సంస్కృతంలో.
1: విచ్ పర్టికులర్ పార్ట్ డస్ ఇట్ బిలాంగ్ టు?
0: ఇది ప్రోటాన్ అనేటువంటిది ధన భాగము.
1: దిస్ ప్రోటాన్ ఈజ్ ద రైట్ సైడ్ అండ్ ఎలక్ట్రాన్ లెఫ్ట్.
0: ఎలక్ట్రాన్ అనేటువంటిది స్త్రీతత్వము.
1: ఎలక్ట్రాన్ రిప్రజెంట్స్ ద ఫెమినైన్ నేచర్.
0: ఇక్కడ ప్రోటాన్ అనేటువంటిది మగతత్వం.
1: ది ప్రోటాన్ రిప్రజెంట్ ది మేల్ ఆస్పెక్ట్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ప్రతి పదార్థం యొక్క స్వరూపము.
1: ది ఫారం ఆఫ్ ఎవరీ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ యూనియన్ ఆఫ్.
0: ఈ రెండు చేరినప్పుడే అర్ధనారీశ్వరత్వము అని. ఒకటి స్త్రీతత్వము, ఒకటి పురుషత్వం.
1: ది ఫిమేల్ ఆస్పెక్ట్ అండ్ ది మేల్ ఆస్పెక్ట్ కమింగ్ టుగెదర్ అలూన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అర్ధనారీశ్వరత్వం.
0: అర్ధనారి అనగా అర్ధము స్త్రీ, అర్ధము పురుష.
1: అర్ధనారి మీన్స్ half the part is male aspect, the other half male.
0: Kanuka electron anetvanti inta kudunu stree tattvam.
1: Electron stands for
0: proton anetvanti purushattvam.
1: The proton stands for the male.
0: Ee rendu chere oka vidhamainatvanti oka anuga roopondutunnayi.
1: an atom is formed by a combination of these two.
0: ఈ అణువు యొక్క స్వరూపమే ప్రపంచంలో ప్రతి పదార్థము.
1: The object you find in the world, every object is
0: కాబట్టి జగత్తంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపము అని ఆనాటి పూర్వీకులు నిర్ణయించారు.
1: The ancient people described and proved that the entire world may be called as Ardhanarishvara principle.
0: ఇది విధంగా సైన్స్ లో ఇంకా కొన్ని కొన్ని యొక్క సూక్ష్మమైనటువంటి అర్థాలంతా ఉంటున్నాయి.
1: There are so many other subtle meanings associated with
0: the భారతీయులు పవిత్రమైన పర్వదినములు యందు లేక కళ్యాణ సమయములు యందు శుభకార్యములు యందు మనము ద్వారములకు మామిడి ఆకులు కడుతుంటాం, పచ్చని తోరణం.
1: There is a tradition in India that on all festival days and all auspicious days, there will be in the entrance for every door, we have the green leaves made and hung, mango leaves.
0: Inka ariti muchettlu kudunu kadtu untam.
1: And also, the plantain plants also are put.
0: Ee antarathani gurtinchalenti murkulaina scientistlu, idi emitra? భారతీయులంతా ఒట్టి మూర్ఖంగా ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ తగిలిస్తుంటున్నారు అని ఒక ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి ప్లాస్టిక్ మ్యాంగోస్ తగిలించచ్చింది కదా.
1: పీపుల్ హూ ఆర్ గివెన్ టు దిస్ ఫూలిష్ సైంటిఫిక్ థింకింగ్ దే ఫీల్ వై షుడ్ వీ హ్యావ్ దీస్ గ్రీన్ లీవ్స్ ఆర్ గ్రీన్ ప్లాంటన్ లెట్ అస్ హ్యావ్ ఎ ప్లాస్టిక్ which is hung on the door entrance.
0: ఈ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు అంతా ఎందుకు కొయ్యాలి, దీన్నంతా ఎందుకు పాడు చేయాలి అని ప్లాస్టిక్ తోరణం కట్టుకోవచ్చు.
1: Why take these mango leaves every day from the branch of the mango?
0: అది కాదు, మన పూర్వీకులు పిచ్చివారు కాదు.
1: Our ancient ones,
0: మహా మేధావులు,
1: they were not foolish.
0: విజ్ఞానపరులు,
1: they are extremely wise.
0: దివ్యమైనటువంటి భావనతో కూడిన వారు.
1: They were full of sacred feelings.
0: దీని అంతరార్థాన్ని ఏ విధంగా ఉంటుందంటే,
1: the inner meaning has to be understood.
0: 10 mandi cherinappudu
1: whenever 10 people join
0: vatavaranam kalushitam aipothundi.
1: The atmosphere is likely to get
0: what vichetvanti oka gali lopala
1: when they exhale
0: it into konni vishavayulanta vastuntuntadi.
1: There is carbon dioxide.
0: Carbon dioxide vastuntadi mana vichetvanti dantlo.
1: When we exhale in our breath there is carbon dioxide.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అందరికి చేరి అది ఒక విధమైనటువంటి యొక్క చెడ్డదిగా మారిపోతుంటది.
1: When so many people leave carbon dioxide together,
0: ఈ పచ్చని ఆకులంతా ఉన్నాయి చూడండి, అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషవాయువులు తీసుకుని ప్రాణవాయువులు వదులుతుంది.
1: దీస్ గ్రీన్ లీవ్స్ దే అబ్జార్బ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే లీవ్ అవుట్ ది ఆక్సిజన్.
0: ఇప్పుడుగా చేరినప్పుడు ఆ యొక్క వాయువు విషమయం కాకుండా అది పవిత్రము గావిస్తుంది, పచ్చని తోరణం.
1: దిస్ గ్రీన్ లీవ్స్ టేక్ అవే ఆల్ ది పాయిజనస్ ది కార్బన్ డైఆక్సైడ్.
0: పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద విండోస్, డోర్స్ పెట్టి పెద్ద పెద్దగా ఆధునికంగా ఇండ్లు కట్టుకుంటున్నారు. కానీ పూర్వము ఇండ్లు ఆ విధంగా ఉండేటువంటివి కాదు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది హౌసెస్ వర్ నాట్ హ్యావింగ్ సచ్ బిగ్ డోర్స్ అండ్ విండోస్ ది వే దట్ యు గెట్ టుడే.
0: పూర్వము చాలా చిన్న చిన్న ద్వారం ఉండేటువంటివి. ఆ చిన్న చిన్న ఇంటి లోపల పెండింగ్ అంటే ఒక 20 మంది చేరేటప్పటికి ఆ వారు విడిచినటువంటి గాలి అంతా కూడా చాలా విషమయంగా మారిపోతుండేటువంటి.
1: ఆన్ అకేషన్స్ లైక్ మ్యారేజెస్ వెన్ 20 పీపుల్ ఆర్ మోర్ పీపుల్ అసెంబుల్ దెన్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ బికమ్స్ స్టక్.
0: కనుక వారు విడిచినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువు ఈ యొక్క లీవ్స్ అంతా తీసుకుని దాని నుండి ప్రాణవాయువులు వదులుతూ వచ్చాయి.
1: These leaves absorb the carbon dioxide left by them and they leave oxygen and supply the pure oxygen to them.
0: దీని యొక్క దృష్టిని వారు పెద్దలు పెట్టుకుని ఈ విధంగా తోరణాలు కడుతూ వచ్చారు.
1: In keeping with this kind of thinking,
0: ఇది మూర్ఖత్వం అవుతుందా?
1: Can you call this foolishness?
0: చెప్పేవాడు మూర్ఖు.
1: The person who calls this foolishness is himself a fool.
0: పూర్వము పేడలంతా నీళ్లలో కలిపి
1: in the olden days cow dung was mixed into water.
0: ఇంటి ముందు ఏదైనా పర్వదినములు యందు పండుగల యందు ఇంటి ముందు చల్లుకోవటం వాడుక.
1: On all sacred festival days they would sprinkle this cow dung mixed water in front of the houses.
0: ఈనాడు ఏమిటా ఈ పేడ తీసుకుని దీని ముందు చల్లుతున్నారు, మంచి మార్బుల్ స్టోన్స్ లేకపోతే మార్బుల్ ఎక్స్ ఏదో పచ్చుకొని చక్కగా శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం.
1: Today people think, why should we sprinkle this water at all? We can have mob exploring.
0: కాదు కాదు, ఈ పేడ లోపల,
1: బట్ ఇన్ దిస్ కౌడన్,
0: దీని లోపల ఉంటుంది యాంటీసెప్టిక్స్ అనేటువంటి దాన్ని చంపేటువంటి శక్తి ఉంటుండాలి.
1: దేర్ వాజ్ ద పవర్
0: యాంటీసెప్టిక్,
1: దేర్ వాజ్ ద పవర్ విచ్ విల్ యాంటీసెప్టిక్ పవర్ విచ్ విల్ కిల్ ఆల్ ది అండర్.
0: పేడమంతా ఇంటి ముందు చల్లినప్పుడు చుట్టూ ఊడినటువంటి యొక్క విష పురుగులంతా కూడా నాశనం అయ్యేటువంటివి.
1: All the poisonous insects and bacteria would be killed when you sprinkle such water in
0: that
1: which are mixed.
0: మనుషులు ఆరోగ్యంగా అభివృద్ధి అయ్యేటువంటి వారు.
1: And on account of that, people would be.
0: ఈనాడు కూడా నువ్వు ఎవరైనా సైంటిస్ట్ పేడను తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయని.
1: Let any scientist take.
0: కానీ వాడు దురదృష్టం, పేడను ఎక్స్పెరిమెంట్ చేయటం లేదు, సన్నును మూలును ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు.
1: But unfortunately, they don't carry on any research.
0: మనకు దగ్గర ఉండి మనం నాశనం చేసేటువంటి క్రియలంతా ఎన్నో ఉంటున్నాయి, క్రిములు. వాటిని చూడకుండా ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి వాటిని పట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మతిహీనులైన సైంటిస్ట్.
1: Scientists who have lost their heads are doing research into things which are thousands and lakhs of miles away, while there are so many things which can be rectified by proper research.
0: కనుక మన పూర్వీకులంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క మానవ జీవితాన్ని పవిత్రంగాను ఆరోగ్యవంతంగాను ఆనందకరమైనటువంటిదిగాను తీర్చిదిద్దే నిమిత్తమై ఇలాంటి చర్యలంతా కూడాను ప్రారంభిస్తూ వచ్చారు.
1: Our ancients undertook such activity which would make the life healthy, happy and joyful.
0: ఇంతే కాకుండా పూర్వం ఆడవారంతా కూడాను పసుపును చాలా ప్రయోజనపెట్టేటువంటి వారు.
1: In the olden days, the women folk used to use
0: ద్వారములకంతా కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేటువంటి వారు.
1: They would smear the threshold with turmeric powder and apply kumkum on that.
0: కానీ దాని లోపల కూడా యాంటీసెప్టిక్స్ అంతా హతం చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: దిస్ టర్మరిక్ పౌడర్ ఈస్ హ్యావింగ్ ది పవర్ ఆఫ్ యాంటీసెప్టిక్.
0: ఏ యొక్క క్రిములు లోపల రావాల్సిందే కూడాను ఆ యొక్క యాంటీసెప్టిక్ అనేటువంటి ఆ క్రిములంతా కూడా నాశనం చేస్తూ వచ్చాయి.
1: Whenever any particular small insect or worm to crawl and
0: కానీ ఈనాడు ఆ పసుపు ఎందుకు వేయాలా? పెయింట్ వేస్తే చాలదా? ఎల్లో పెయింట్.
1: Instead of applying turmeric powder, why not we put yellow paint? This is the type of thinking that
0: ee yellow paint lo akaram untundadi kani ee septic ni hatam chesetundi shakti ledu.
1: This yellow paint is all right from the point of view of color and form.
0: Kanuka mana purviku prati chinna vishayam nandu kodunu oka vidhamainatundi antarathanni pavitramainatundi oka upayoganni anusaristu vacharu.
1: Our ancients always had some important significance associated with whatever they did in the olden days.
0: Mana bharatiyulu kumkum pettetundi vaadu.
1: Our ancient women, they used to apply kumkum on the forehead.
0: Pasapu kodanu pusukuneetundi vaadu.
1: They would apply
0: purveekulu.
1: They would the old type of women, they would apply.
0: Deeni kosame nenu oka thuri oka paata raasindi. ఫేస్ పౌడర్ అంతరించే మోసగించే పసుపు పోయేమి కాలంబు వచ్చెను, పోజనులారా ఏమి కాలంబు వచ్చెను, కాసుల దండన్ని పోయే మోసగించే చెయ్యిండొచ్చేమి కాలంబు వచ్చెను, పోజనులారా ఏమి కాలంబు వచ్చెను.
1: ఐ హావ్ రిటన్ వన్ సాంగ్. వాట్ డేస్ హావ్ కమ్, దోస్ డేస్ వెన్ దే వుడ్ అప్లై దిస్ టర్మరిక్ పౌడర్
0: ఆ యొక్క పసుపు పూసుకోవటం వల్ల ముఖమంతా కూడా ఒక సువర్ణమయంగా మారిపోయేటువంటిది.
1: వెన్ దే అప్లై ది టర్మరిక్ పౌడర్ మిక్స్డ్ ఇన్ టు వాటర్ ఇన్ టు దర్ ఫేసెస్,
0: ఈ పసుపు వల్ల అక్కడ ఏమాత్రం కూడా వెంట్రుకలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఆల్సో ది హెయిర్ వుడ్ నాట్ గ్రో ఆన్ ద ఫేస్.
0: అంతేకాకుండా ఆ పసుపు ఆ కుంకుమ యొక్క శక్తి సామర్థ్యం ఎలాంటివంటే ఈ యాంటీసెప్టిక్ ను ఏమాత్రం కూడా ముక్కులో కానీ నోట్లో కానీ ప్రవేశించకుండా చేయడానికి ఎంతో కాపాడుతూ వచ్చాయి.
1: అండ్ ఆల్సో ది కుంకుమ అండ్ ఆల్సో ది టర్మరిక్ విచ్ దే అప్లై వాజ్ ఇన్సూరింగ్ దెమ్ ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ హెల్త్, ప్రివెంటింగ్.
0: కనుకనే ఈనాడు ఆ రెండు పరిస్థితులు మానివేయటం చేతనే ఇస్నోపియాలు, ఆస్తమాలు, ఉబ్బసములు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ సెప్టిక్ అంతా లోపల క్రిములంతా ప్రవేశిస్తున్నాయి.
1: యాజ్ పీపుల్ డు నాట్ అప్లై సచ్ థింగ్స్ టుడే, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
0: ఆరోగ్యము ఆనందము ఈ రెండే జీవితం యొక్క లక్ష్యం.
1: హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ గోల్స్.
3: హెల్త్ గా ఉంటున్నప్పుడే హ్యాపీనెస్ కూడా మనకు ప్రాప్తి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూఆర్ హెల్తీ యూ ఎంజాయ్ హ్యాపీనెస్.
3: కనుక ఈ విధంగా చెప్పుతూ పోతుంటే ఎన్నో భారతీయ సంస్కృతి లోపల నిత్య జీవితంలో మనం చేసే ప్రతి కార్యములు ఏమిటి కూడాను ఒక ఉపకారమే కాని అపకారం కాదు.
1: Whatever activity is prescribed by the ancients, it was full of significance, meaning, which confirmed health and happiness to people.
3: కనుకని ఆనాడు కృష్ణుని యొక్క నవద్వారముల యొక్క గురడని కూడాను ఎంతో విధమైనటువంటి యొక్క రోగములు కాని మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కాని నివారణ గావిస్తూ వచ్చి.
1: The flute with 9 holes of Krishna conferred all health and happiness to people around
3: them. దీని యొక్క అంతరార్థము మానవుని యొక్క దేహము నవరంధ్రములు.
1: What is the inner meaning of it? The human body has 9 holes.
3: ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే శ్వాస.
1: For human life, the very life breath is God's name.
3: కనుక ఈ నవరంధ్రములు కలిగినటువంటి దేహము లోపల భగవంతుని నామము అనేటువంటి శ్వాస అందులో ఉచ్చరిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరార్థం.
1: The meaning is that in this body which has got 9 holes, we should spend the entire time thinking of God and God's name.
3: ఒక్కొక్క రంధ్రములు కూడాను భగవంతుని యొక్క హస్తము స్పర్శ కావాలి.
1: Not merely that, one should feel God's touch in all the 9.
3: ఆ స్పర్శ చేతనే స్పర్శనం పాపనాశనం.
1: Through that kind of touch, the sin would disappear.
3: దాని వల్లనే ఆనాటి గోపికలు చెప్తూ వచ్చారు.
1: That is why gopikas of those days sang thus.

0: O Krishna, sing the song in such a beautiful way.
1: Manasu tiraga.
0: To our heart's satisfaction, go on talking to us, O Krishna.
1: Papanasanam.
0: Through that kind of touch, the sin would disappear.
1: దాని వల్లనే ఆనాటి గోపికలు చెప్తూ వచ్చారు.
0: దట్ ఇస్ వై

0: O Krishna, sing the song which can lose out the nectarine sweetness of honey.
1: Krishna, ma dehamane oka flute ga teesko, muradi ga teesko.
0: Krishna, take our body as a flute.
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఈ దేహము లోపల స్వేచ్ఛగా సంచరింపచేయి.
0: లెట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ గో త్రూ అవర్ బాడీ.
1: నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేద సారము.
0: యువర్ బ్రీతింగ్ ఇట్సెల్ఫ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ వేద.
1: ఈ వేద సారమును దేహములో మార్చడం చేత గానసారంగా రూపొందుతుంది.
0: వెన్ యూ పుట్ దిస్ ఎసెన్స్ ఆఫ్ వేద ఇన్ టు ద బాడీ, ఇట్ బికమ్స్ ద మ్యూజిక్.
1: అతి గానాన్ని మాకు వినిపించు అన్నాడు.
0: ఓ కృష్ణ, గివ్ అస్ ది ఛాన్స్ టు లిసన్ టు సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్.
1: ఏ వసంత కోకిల గానమో, ఎంఎస్ సుబ్రహ్మణ్యం గానమో, పీలీలా గానమో కాదు, ఈ వేద గానమును వినిపించమన్నారు.
0: యు మేక్ అస్ హియర్ దిస్ మ్యూజిక్ ఆఫ్ వేద ఓ కృష్ణ, నాట్ ది మ్యూజిక్ ఆఫ్ ఎనీ అదర్.
1: కనుక మన దేహమంతా కూడా ఒక ఫ్లూట్ వంటిది.
0: అవర్ బాడీ మే బి కంపేర్ టు ఎ ఫ్లూట్.
1: ఈ ఫ్లూట్ కు నవరంధ్రములు ఉన్నట్టుగా దేహముకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: జస్ట్ ఆస్ కృష్ణాస్ ఫ్లూట్ హ్యాడ్ నైన్ హోల్స్,
1: ఇందులో భగవత్ నామం అనేటువంటి యొక్క సారము నకసిక పరియంత్రము కూడా సంచరిస్తూ రావాలి.
0: వి షుడ్ మేక్ ది నేమ్ ఆఫ్ గాడ్ ట్రావెల్ ఫ్రమ్ ఫుట్ టు హెడ్.
1: భగవంతుని యొక్క స్పర్శ అన్నింటి ఎందు కూడా ఉంటుండాలి.
0: వి షుడ్ ఫీల్ ద టచ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ ది లింబ్స్ ఆఫ్ అవర్ బాడీ.
1: సర్వాంగములు కూడా భగవంతుని యొక్క సేవ ఎందే అరిక్తం కావాలి.
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి ఆఫర్డ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్.
1: ఇది సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ offering every action for the glory of the Lord.
1: Vice Chancellor Chittar, complete surrender.
0: Vice Chancellor told you, complete surrender.
1: Surrender ante adhikaru.
0: Surrender.
1: Ekatvanni paavinchadame surrender.
0: Identifying yourself with one and becoming
1: one. Neevu veeru, nenu veeru anetvanti undakoddu.
0: You should not have the feeling that you are different, I am different.
1: Neevu lekapothe nenu ledu.
0: If you are not there, I am not there at all.
1: Adi chepparu gopikalu.
0: That's what gopikas
1: niluvani delini vrutuku nee korakani moyudana.
0: Krishna, I don't have where I can take even shelter. Such is my life. I am living only for your sake.
1: Niluvadurana manasu neenagavulu duramaina.
0: Being distant from your smiles and your cheerful face, I can never live my life and my life.

0: At least appear in my dream, Krishna, and give his joy. I can never live without you.
1: కనుపాపవు మాటకు నీవెక్కడున్నావంటే నా కనుపాపగానే ఉన్నావు.
0: When I ask where are you, you are in my very eye itself, you are my eyeball itself.
1: కాబట్టి నా కనుపాపగా ఉండి జగత్తునంతా చూస్తున్నావు.
0: You become my eye and let me look at the world through you only, Krishna.
1: ప్రేమకు చూస్తామా? పసిపాపవు ప్రేమకు.
0: When I take, I want to see through love, you are a small child.
1: కనుపాపవు మాటకు పసిపాపవు ప్రేమకు.
0: You are the eyeball when I want to just look at through love.
1: నిన్ను విడచి అరనిమిషము.
0: I cannot live even for a moment without you.
1: నిలువగలేరా Krishna kanagarara.
0: Why don't you show yourself to me, Krishna? I cannot live even for a half a minute.
1: Opikalu korinatundi korikalu enta gunam enta pavitramaina antaratharam untunna yochana chesukondi.
0: There are such sacred meanings, subtle meanings.
1: All the desires of this madri manam bhavincharadu.
0: We should not think

0: that they do not. They
1: are history ladies, not hysteria ladies.
0: They are more ladies of hysteria. They have made history. They are history ladies.
1: History. His stories is history.
0: What is history? His story is history.
1: కాబట్టి వారి జీవిత చరిత్రము ఎవరి జీవిత చరిత్రం? భగవంతుని జీవిత చరిత్రమే. His story.
0: When you think of the lives of Gopikas, it is the life of Krishna.
1: Gopikas నిరంతరం కూడా his story.
0: Gopikas lives are filled with his story, the story of Krishna.
1: మీకు చాలా మంది కొత్త పిల్లలంతా వచ్చి ఉంటారు తెలుసును.
0: There are a number of new students who have joined us.
1: ఆనాటి ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకుని రేపల్ల యొక్క గుడిసెల వాళ్ళంతా కూడాను యశోద ఇంటికి పోయి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
0: It was the tradition of those days in Repalle. All the people belonging to that Repalle would go to the house of Yashoda to get their lamps.
1: అనగా పెద్దింటి వారి జ్యోతిని మన ఇంటికి తెచ్చుకుంటే మనం కూడాను పెద్దింటి వారం అవుతాము, మనం కూడాను పవిత్రులమైపోతాము అనేటువంటి విశ్వాసం, ఆనాటి విశ్వాసం.
0: The faith in getting the light lighted in the houses of Yashoda was when we get the lights from the elderly.
1: ఇప్పుడు కూడాను కొన్ని పల్లెల లోపల ముందు ఒక చిన్న ఒక గుడిసె ఒక ఇదిగా కిటికీగా పెట్టుకుని అందులో ఒక దీపాన్ని వెలిగించుకుంటుంటారు సాయంకాలం.
0: There is a tradition even now in the villages, they keep a small place where they put a small light and from which people can come and light their lamps and go.
1: ఆ రేపల్లకు కొత్తగా వచ్చింది ఒక కోడల పాపం.
0: One daughter-in-law was a new daughter-in-law to that village, Repalle.
1: ఆ వంతు ఆనాడు వచ్చింది పాపం యశోద ఇంటికి పోయి దీపం అంటించుకోవాలి.
0: ఇట్ వాజ్ హర్ టర్న్ టు గో టు ది హౌస్ ఆఫ్ యశోద అండ్ టు గెట్ హర్ ల్యాంప్ లైటెడ్ దే.
1: మనసులో చిత్రించుకుంటూ వస్తుండాలి పాపం.
0: షీ వాజ్ థింకింగ్ ఆఫ్
1: అయ్యో నేను ఎన్ని దినముల నుంచినో కృష్ణుని చూడాలని ఆశపడ్డాను.
0: ఫర్ వాట్ ఎ లాంగ్ టైమ్ I was thinking of Krishna.
1: ఎప్పుడు నేను చూడలేదు.
0: I have never seen Krishna.
1: ఇప్పుడు యశోద ఇంటికి పోతున్నాను దీపం కోసం.
0: Now I am going to the house of Yashoda.
1: అక్కడ ఎక్కడనే కృష్ణుడు కనపడతాడో ఏమిటో.
0: I may be able to see Krishna somewhere there.
1: అని నిరంతరం కృష్ణ చింత చేసుకుంటూ వెళ్ళింది పాపం యశోద ఇంటికి.
0: Thinking continuously about Krishna, she went to the house of Yashoda.
1: కృష్ణ చింత లోపల అటు ఇటు చూసుకుంటూ ఆ దీపాన్ని ఒక దీపం ముందు పెట్టింది.
0: Expecting Krishna here and there.
1: తాను తీసుకుని పోయిన దీపము యశోద దీపం నుంచి వెలిగిస్తూ ఉంటుండాలి.
0: షీ వాంటెడ్ టు లైట్ ది ల్యాంప్ విచ్ షీ హాడ్ టేకన్ ఫ్రమ్ ది ల్యాంప్ ఆఫ్ ది యశోద.
1: ఆ యొక్క సుగుణ యొక్క వేలు కూడా కాలిపోతుండాలి, కానీ సుగుణకి ఏమీ కనిపించలేదు. ఆ బాధ తెలియలేదు.
0: షీ వాజ్ సో మచ్ పొసెస్డ్ బై ది థాట్ ఆఫ్ కృష్ణ దట్ హర్ ఫింగర్ గాట్ బర్న్ బట్ షీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: దేహము కాలిపోతున్నప్పుడు కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని చూస్తూ ఆనందంగా ఉంటుండాలి.
0: Even when her finger was burnt, she was so much full of Krishna consciousness.
1: పరిగెత్తి వచ్చింది యశోద.
0: యశోద కేమ్ రన్నింగ్.
1: ఏమిటమ్మా నిద్రపోతున్నావా, శరీరం కాలుతున్నా కూడా ఏమిటి ఈ నిద్ర అని ఆమె వెనుక్కు తీసుకుంది.
0: అమ్మ వాట్ ఈస్ దిస్, యూ ఆర్ క్యాచింగ్ ఫైర్ అండ్ స్టిల్ ఆర్ యూ స్లీపింగ్ ఆర్ వాట్.
1: అమ్మా కృష్ణుని చూస్తున్నానన్నింది ఆ సుగుణ.
0: సుగుణ సేడ్, అమ్మా ఐఎమ్ సీయింగ్ కృష్ణ దేర్.
1: ఈ చుట్టూ ఉన్నటువంటి గోపికలందరూ ఇంకా కనిపెట్టారు.
0: All the Gopikas
1: Yashoda ఇంటి ముందు డాన్స్ ఆడుతున్నారు.
0: They began dancing in front of Yashoda's
1: house. సుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట.
0: It appears Suguna has been able to get a vision of Krishna, Gopala, in the house of Nanda, in the lamp of Yashoda.
1: కానీ యశోద ఇంటి లోపల సుగుణకు దీపంలో కనిపించాడట కృష్ణుడు.
0: ఇట్ అపియర్స్ సుగుణ సా ఎ విజన్ ఆఫ్ కృష్ణ.
1: ఆనాటి వారి భావములు, ఆనాటి వారి దివ్యమైనటువంటి చిత్రులు ఇంత విచిత్రమైనట్టుగా రూపొందేటువంటివి.
0: సచ్ వాజ్ ది సేక్రెడ్ డివైన్ ఫీలింగ్స్ అండ్ ది యూస్డ్ గెట్స్ ఎ డివైన్ విజన్.
1: ఈనాటి భక్తి ప్రపత్తులు ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ అండ్ సరెండర్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
1: ఆనాడు హార్ట్ఫుల్ గా ఉండేటువంటి.
0: ఇన్ దోస్ డేస్ డివోషన్ వాస్
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. మన భావాలంతా ఈనాడు అవుట్ సైడ్ గా ఉండాలి, వాడి భావాలంతా కూడా అంతర్ముఖంగా ఉండేటువంటి.
0: ఆల్ దర్ ఫీలింగ్స్ వర్ టర్న్ ఇన్వర్డ్స్ బట్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్వర్డ్స్.
1: కనుకనే ఈనాటి యొక్క ఈ బాహ్యమైన భావములు దూరం చేసి అంతర్భావములు అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను.
0: You should give up external looks and external feelings and develop the inward look, introvert your mind and enjoy the bliss therein. Thus, I am bringing my discourse to a close.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bala Bala Radha Krishna Jai.